ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 9వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 31వ తేదీ సోమవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్ 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ఈనాటి ఉదయం ప్రసారం ప్రారంభమవుతోంది. ఈ ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5 గంటల 57 నిమిషాలు దాటి 9 సెకండ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు. వినండి జయ జయ జయ ప్రియ భారత దేశభక్తి గీతం.

0: జయ జయ జయ ప్రియ భారత దేశభక్తి గీతం బృందగానం విన్నారు. రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం శ్రీ బండారు చుట్టిబాబు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 6:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: This is Akashvani, the news read by Renu Kataria. Prime Minister Narendra Modi arrived in Bishkek yesterday on a two-day visit to Kyrgyzstan. Mr. Modi will attend the 26th Shanghai Cooperation Organization SCO summit being held in Kyrgyzstan today and tomorrow. Prime Minister Modi will also attend heads of state session tomorrow. He was received at the airport by Kasymyliev Adalbek Alesevich, chairman of the Cabinet of Ministers. A traditional Kyrgyz dance performance was also organized to welcome him.

ఇంతవరకు మహామృత్యుంజయ స్తోత్రం, సుబ్రహ్మణ్యాష్టకం విన్నారు. ఈనాటి భక్తిరంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వింటారు వ్యాఖ్యాత శ్రీ ఎంవివిఎస్ ప్రసాద్.
1: మానవ జన్మ భగవంతుడి అనుగ్రహం, ఆముష్మ చింతన చేసే సదవకాశం. అయితే స్త్రీ అనే సాలిపురుగు, కాళమనే సర్పము, హస్తిని ఏనుగు సాయుధ్యాన్ని పొంది మానవేతర జీవులు కూడా భగవంత కృపకు అర్హులని నిరూపించాయి. మానవుడు తన జీవనగమనంలో అనుక్షణం ఏదో కర్మ చేయడం అనివార్యమని భగవంతుడు గీత ద్వారా అర్జునికి బోధించాడు. దాని ఫలితంగా మనిషి అనేకమైన సంకల్పిత అసంకల్పిత పాపపుణ్యాలు చేస్తూనే ఉంటాడు, కష్టసుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. కష్టాలు గత జన్మల పాపకృత్యాలైతే సుఖాలు గతించ జన్మలో చేసుకున్న పుణ్యాల ఫలితం. పాపం చేయకపోవడమే పుణ్యం, పుణ్యం చేయకపోవడమే పాపం అంటారు పెద్దలు. మానవుడు కర్మలు చేయకుండా క్షణమైనా ఉండలేకపోయినా తను చేసే కర్మల కర్మఫల త్యాగం చేయడం ద్వారా పాపపుణ్యాల చక్రం నుంచి విముక్తి పొందవచ్చని ఉద్బోధించాడు భగవంతుడు. అప్పుడు భగవంతుడి సన్నిధి చేరుకోవడానికి మార్గం సుగమమవుతుంది. పూజ పునస్కారాలు, దానధర్మాలు, తీర్థయాత్రలు చేయడం పుణ్యప్రదాలని పురాణాలు వచించాయి. ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞులు యాత్రలు చేయడం మానసిక శారీరక ఆరోగ్యాలకి పుష్టినిస్తుందని చెబుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరికీ తెలిసిన నిజం. ఇహలో మంచి ఆరోగ్యం, పరంలో ఉత్తమ గతులు కలిగించే తీర్థయాత్రలు చేయడం అభిలషణీయం. మనం తీర్థయాత్రలు చేసే సమయంలో ఎన్నో పుణ్యక్షేత్రాలను, దేవాలయాలను దర్శించుకునే అవకాశం లభిస్తుంది. లెక్కలేనన్ని పుణ్యనదుల్లో స్నానం చేసే భాగ్యం కలుగుతుంది. ఆ నీళ్ళలో ఉండే మహత్తు, ఖనిజ లవణాలు, ఔషధ గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో అపరిచితమైన సుందరమైన ప్రదేశాలను వీక్షించే అదృష్టం కలుగుతుంది. ఆయా పుణ్యక్షేత్రాల్లో నెలవైన భగవంతుని వివిధ రూపాలు మనలో భక్తిభావం పెంచుతాయి. మన మానసిక పరిపక్వతను ఇనుమడింపజేస్తాయి. మనలో ఎన్నో కొత్త ఆధ్యాత్మికమైన ప్రశ్నలు లేవనెత్తాయి. అనిర్వచనీయమైన మానసిక ప్రశాంతతను కలగజేస్తాయి. గుడిలో మనం ప్రవేశించగానే మనలో ఏదో తెలియని పవిత్రత, ఆధ్యాత్మిక శాంతి ప్రవేశిస్తాయి. అక్కడ ఉన్న అఖండమైన శక్తి మనలో ప్రవేశించి మనకు నూతన ఉత్తేజం ఇస్తుంది. మనం మానసికంగా, శారీరకంగా వేరెట్లు బలవంతులవుతాం. భగవంతుని సన్నిధిలో మనకు కలిగే

0: శక్తి అనిర్వచనీయం, వర్ణించడానికి సాధ్యం కానిది. ఒక్కొక్క పుణ్యక్షేత్రానిది ఒక్కొక్క ప్రత్యేకత. ఆ పుణ్యక్షేత్ర దర్శనం వల్ల కలిగే పుణ్యం, పాపపరిహారం వేరుగా ఉంటుంది. కలియ వైకుంఠం తిరుమలలో కొలువైన దైవం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. వెంకటేశ్వరుడు అంటే పాపాలను హరించి వేసేవాడు. శ్రీవారి దర్శనం మనకు లభించడం ఎంతో దుర్లభం. ఎన్నో కష్టాలు ఓర్చుకుంటూ గోవిందనామస్మరణతో ఆయనని కళ్ళతో చూడడానికి, మనసుతో ధ్యానించడానికి తిరుమల చేరుకుంటాం. ఆయన దర్శనంతో కలిగే ఆనందం వర్ణాతీతం, అలౌకికం. పరమాత్ముడి ముందు మనం గడిపిన ఆ కొన్ని క్షణాల సమయం అత్యంత మధురం. మన సమస్త పాపాలను హరింపచేసి పుణ్యం ప్రసాదిస్తుంది. ఆ అద్భుత భావన మనకి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని 1000 రెట్లు మెరుగుపరుస్తుంది. తీర్థయాత్రలో పుణ్యప్రదం అని పురాణాలు వచించాయి. తీర్థయాత్రలో మనకి అనేక మంది భక్తులు తారసపడతారు, మనకు నూతన బంధాలు ఏర్పడతాయి. కనుక తీర్థయాత్ర పుణ్యం, పురుషార్థం కూడా. పూర్వకాలంలో ఇప్పుడులా రవాణా సౌకర్యాలు ఉండేవి కాదు. భక్తులు శ్రీవెంకటేశ్వరుని దర్శించుకోవాలంటే అడవులు గుండా, సరైన దారి కూడా లేకుండా కాలినడికనే తిరుమల చేరేవారు. ఎన్నో శ్రమ దమాదులకు తట్టుకుంటూ కొండపైకి చేరేవారు. అసలు కష్టపడకుండా లభించేది ఏది అయినా దైవదర్శనంతో సహా మనకి సంపూర్ణ తృప్తిని ఇవ్వదనేది మనకందరికీ అనుభవమే. పూర్వపు రోజుల్లో కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే అనేవారు. దారిలో ఎన్నో ప్రమాదాలు పొంచి ఉండేవి. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే అస్థికలు తీసుకుని వెళ్ళేవాళ్ళు. తిరిగి వచ్చే వరకు వస్తారనే నమ్మకం ఇంట్లో వారికి ఉండేది కాదు. ఇప్పుడు కాశీకి వెళ్ళాలంటే భక్తి ప్రపత్తులు, ఆర్థిక పుష్టి ఉంటే వెళ్ళి వచ్చే సులభమైన ప్రయాణ సాధనాలు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే ఎక్కువ హరిహరులకు వెలసిన పుణ్యక్షేత్రాలు గిరులపై నిలవై ఉంటాయి. ఉదాహరణగా తిరుమల, శ్రీశైలం, సింహాచలం, అరుణాచలం, అన్నవరం చెప్పుకోవచ్చు. దక్షిణాదిన చాలా శైవక్షేత్రాలు, సుబ్రహ్మణ్య క్షేత్రాలు కొండలపైనే ఉంటాయి. కష్టపడితే కానీ పుణ్యక్షేత్రంలో దైవదర్శనం కాదు. మానసిక కష్టం మనసులో మనలాను తొలగిస్తే శారీరక కష్టం శరీరంలో అవయవాల్ని బలంగా చేసి శారీరక ఆరోగ్యం ఇస్తాయని శాస్త్రజ్ఞులు ధృవీకరిస్తున్నారు. ఇహపరాలను మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే పుణ్యక్షేత్ర దర్శనం మనందరికీ ఆచరణీయం.
1: ఇంతవరకు ఎంవీవీఎస్ ప్రసాద్ గారి వ్యాఖ్యానం విన్నారు. ఈనాటి చింతన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో ట్రైకోగ్రామా కందిరీగలు వ్యవసాయంలో ఉపయోగాలు, ఈ అంశం గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం వింటారు.
1: మన సృష్టిలో ఒక జీవి మీద మరొక జీవి ఆధారపడి జీవిస్తూ ఉంటుంది, మనందరికీ తెలుసు. ఇది మనకు బాగా అర్థం కావాలన్నా, లేకపోతే మన పిల్లలకు బాగా అర్థం కావాలన్నా, అడవిలో జంతువులను చూపిస్తే అది మనకు బాగా అర్థమైంది. అది మనకు కనిపించేది, మనకి కనపడనటువంటి కొన్ని ఇలాంటి ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటాయి. సృష్టిలో అన్నీ సజావుగా జరగాలంటే ఇది సహజంగానే నడిచిపోతూ ఉంటుంది. ముఖ్యంగా మనం పంటల్లో కనుక దీన్ని పరిశీలించుకున్నట్లయితే, పంటల్లో వచ్చేటువంటి పురుగు పుట్రని మనం సరైన పద్ధతిలో నియంత్రించాలంటే కూడా ఈ సూత్రం ఉపయోగపడుతుంది. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం, విచ్చలవిడిగా రసాయనిక పురుగు మందుల్ని వాడుకుంటూ మనకు నష్టపరిచేటువంటి పురుగుల నియంత్రణ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాం. మంచిదే, కానీ ఆ క్రమంలో ఈ విచ్చలవిడితనం వలన, రసాయనాలు ఎక్కువగా వాడటం వలన మనకు సహాయం చేసేటువంటి క్రిమికీటకాలు కూడా చచ్చిపోతున్నాయి. ఎప్పుడైతే మనకు సహాయం చేసేటువంటి క్రిమికీటకాలు చచ్చిపోతాయో, నష్టం చేసేటువంటి క్రిమికీటకాల సంఖ్య పెరిగిపోతుంది. మరి మనం మందులు కొడుతున్నాం కదా అనేటువంటి అనుమానం రావచ్చు మీకు, నిజమే. కానీ మన మందులకి కొంతకాలానికి అలవాటు పడిపోయి మొండి పురుగులు తయారయ్యి మనం ఏ రకం మందు కొట్టినా కూడా అవి

నిలదొక్కొని బతుకుతూ ఉన్నాయి. అదే ప్రకృతిలో ఈ సమతుల్యతను కాపాడేటువంటి మరో జీవి గనుక ఉన్నట్లయితే వాటిని మనం చంపేస్తున్నాం కదా, అలా చంపకుండా వాటిని సంరక్షించుకోగలిగితే, వాటిని కాపాడుకోగలిగితే అవే ఈ నష్టం చేసేటువంటి పురుగుల్ని నియంత్రిస్తూ ఉంటాయి. మనకు తెలియకుండా జరిగిపోతుంటుంది. ఆ సమన్వయాన్ని మనం పాడు చేస్తున్నాం. ఉదాహరణకి ఒక్కటి చెప్పుకుందాం, ఎందుకంటే అన్నీ చెప్పుకోవాలంటే కుదరదు. ఇప్పుడు మన పంటల్లో చాలా చోట్ల రకరకాల పురుగులు వస్తుంటాయి. ఇటు శనగ పచ్చ పురుగు కానీ, లేకపోతే వరిలో వచ్చేటువంటి కాండం తులుచు పురుగు కానీ, లేకపోతే చెరుకులో వచ్చేటువంటి పీక పురుగు కానీ, ఇలా రకరకాల పురుగులు ఉంటాయి. ఈ పురుగులన్నిటికి కూడా జీవిత చక్రం ఉంటుంది. గుడ్డు దశ, కొరికి తినే దశ అంటే లార్వా దశ, నిద్రావస్థ అంటే కోశస్థ దశ, తర్వాత రెక్కల పురుగు దశ. సృష్టిలో దేవుడు ఏం చేశాడు చూడండి, ఈ పురుగుల సంతతిని గనక మనం నియంత్రించకపోతే కష్టం అనేటువంటి ఉద్దేశంతో ఈ పురుగు గుడ్ల మీద ఏరే కందిరీగలు వచ్చి ఆ గుడ్లల్లోకి కందిరీగా గుడ్డు పెట్టేటువంటి పరిస్థితి ఇచ్చాడు. మామూలు కందిరీగలు అంటే మనకు కనిపించే పెద్ద కందిరీగలు కాదు, సన్నటి కందిరీగలు, జాగ్రత్తగా చూస్తే కానీ కనిపించినంత చిన్నగా ఉంటాయి. ఈ కందిరీగల పని ఏంటంటే పొలమంతా తిరుగుతాయి. పొలమంతా తిరిగి ఈ శనగపచ్చ పురుగు గుడ్డాడుందా, పీక పురుగు గుడ్డాడుందా, కాండందలచ పురుగు గుడ్డాడుందా అని వెతుక్కొని వెతుక్కొని ఆ గుడ్డులో, దీనికి కందిరికి వెనక కొండ ఉంటుంది కదా, ఆ కొండ రంధ్రం పెట్టి ఆ కొండ నుంచి దీని గుడ్డుని ఆ నష్టం చేసేటువంటి కాండందలచ పురుగు గుడ్డులోకి చొప్పిస్తుంది. అంటే ఏంటి, ఒకసారి కాండంతో పురుగు గుడ్డుని పగలగొట్టినట్టే కదా, పగలగొడితే మురిగిపోయింది కదా, మురిగిపోతే పొదగదు కదా, పొదగకపోతే లార్వా అంటే కొరికి తినే పురుగు బయటికి రాదు కదా. సరే, అంతటితో ఆ గుడ్డు నాశనమైనట్టే. ఇంకా ప్రయోజనం ఏంటి, లోపలికి పడ్డటువంటి ఈ కందిరిగ గుడ్డు కొంతకాలానికి పొదిగింది, పొదిగి దాంట్లోంచి పిల్ల పురుగు బయటకు వస్తుంది. ఆ పిల్ల పురుగు ఏం తింటుంది, మరి కాండంతో పురుగు సొన ఉంటుంది కదా, ఆ సొనని ఈ పిల్లంతా తిని తిని పెద్దదై అప్పుడు కందిరేలాగా మారి ఆ గుడ్డును పగలగొట్టుకుని బయటకు వస్తుంది. అంటే ఏంది, ఒక పక్క ఈ గుడ్డును నాశనం చేసింది, మరొక పక్క కొత్త కందిరేగ వచ్చింది, ఆ కందిరేగ మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అంతా తిరిగి వెతుక్కొని వెతుక్కొని ఈ కాండంతో పురుగు కానీ, పీక పురుగు కానీ, ఇట్లాంటి పురుగు గుడ్లని మళ్ళీ నాశనం చేస్తుంది. ఎంత అద్భుతం, మనకు తెలియకుండానే మన పొలంలోనే ఒక సైన్యంలాగా కందిరీగలు అలా అలా అలా తిరిగి మన కళ్ళకు కనపడినటువంటి గుడ్లనన్నింటిని వెతుక్కొని ఆ గుడ్లల్లోకి వీటి గుడ్లు పెట్టి వాటిని నాశనం చేసి మళ్ళీ కొత్త కందిరీగ బయటకు వచ్చి మళ్ళీ అదే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా మనకు తెలియకుండా మన పొలంలోనే సస్యరక్షణ చర్యలు జరిగిపోతున్నాయి. అది మనము ఏం చేస్తున్నాం, రసాయనిక పురుగు మందులు కొట్టామనుకోండి, విపరీతంగా కొట్టితే ఈ కందిరికి కూడా పురుగే కదా, ఒక రకమైన పురుగే కదా, దాని మీద కూడా పడిద్ది కదా మందు. ఎప్పుడైతే దానికి ఈ కీటక రసాయనం పడిందో అది చచ్చిపోయింది పాపం. అంటే ఒక పక్క మనకు సహాయం చేస్తుంది, దాన్ని కూడా మనం చంపుకుంటున్నాం అన్నమాట. ఇట్లా మనకు తెలియకుండా వేల సంఖ్యలో మేలు చేసేటువంటి కీటకాలని, మేలు చేసేటువంటి సాళీలని, మేలు చేసేటువంటి తూనీగల్ని మనం చంపుకుంటున్నాం. మరి సహజంగా ఈ సస్యరక్షణ చర్యలు ఎలా జరుగుతాయి, జరగవు కదా, అందుకే మనం నష్టపోతున్నాం. అందుకే సృష్టిలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ అవకాశాలని మనం సద్వినియోగపరచుకోవాలంటే మనము నియంత్రణతోటి జాగ్రత్తగా అవసరమైనప్పుడు మాత్రమే రసాయనాలు వాడాలి, తప్ప అసలు వీలైతే ఎప్పుడూ వాడకుండా ఉంటే ఇంకా మంచిది, అప్పుడు మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ కందిరీగ పేరే ట్రైకోగ్రామా. ఈ ట్రైకోగ్రామా అనేది రకరకాలు ఉంటాయి, అవి కూడా మనకి జీవనంతరం ప్రయోగశాలలో అట్టల మీద వీటి గుడ్లు అమ్ముతారు. అవి తీసుకొచ్చి పొలంలో మన ఆకులు కుట్టేస్తే చాలు, ఆ గుడ్లలోంచి వచ్చినటువంటి కందిరీగలన్నీ ఒక సైన్యంలాగా పొలంలో మంచి పని చేస్తూ ఉంటాయి. మరి ఆలోచించండి, వీటి అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుందాం. మనకి చాలా రకాల పంట

0: పాటల్లో ఇవి ఉపయోగపడతాయి.
1: ఇంతవరకు ట్రైకోగ్రామా కందిరీగలు వ్యవసాయంలో ఉపయోగాలు అంశం గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన. విశాఖపట్నం వాతావరణ శాఖ వారి ఈ ఉదయం అందించిన సమాచారం ప్రకారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో రాగల 24 గంటల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం గానీ ఉరుములతో కూడిన జల్లులు గానీ పడవచ్చు. ఆ తర్వాత రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గర మార్పేమీ ఉండబోదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో ఈ రోజు ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయి. ఈ గాలుల తీవ్రత 60 కిలోమీటర్లు కూడా చేరుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఈ రోజు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రాబోయే 3 రోజుల్లో ఈ ప్రాంతాల్లో ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదని, అలాగే ఆంధ్ర ఇతర తీర ప్రాంతాల్లో ఈ రోజు నుంచి సెప్టెంబర్ 3 వరకు నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయి. వీటి తీవ్రత 65 కిలోమీటర్లు కూడా చేరుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఈ 4 రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని విశాఖపట్నం వాతావరణ విభాగం అధికారులు తెలియజేస్తున్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తిరుమల తరహాలో ఆంధ్రప్రదేశ్లోని వాడవల్లిని అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని ప్రాంతాలకు తొలిదశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు విడుదల చేయనున్నారు. వెలుగొండ జలసిరలు అభివృద్దికి రెక్కలు పేరుతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్నట్టు సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొంటూ,
1: ఒక ప్రాజెక్టు పూర్తి కావాలంటే అన్నిటికంటే ఇక్కడ ముఖ్యమైన భాగం ఆ ప్రాజెక్ట్ లో R&R ప్యాకేజ్. ఏ గ్రామాలైతే ముంపునకు గురవుతాయో ఆ ప్రజలందరికీ కూడా పునరావాసం కల్పించడం అనేది అత్యంత ప్రధానమైన కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ నిజంగా ఈ ప్రాంత ప్రజలకి వరదైందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మరి ఏదైతే ముంపును గురవుతున్న గ్రామ ప్రజలకు కూడా సంతృప్తికరంగా R&R ప్యాకేజీని ఇచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తామన్నా నేను.
0: వెలుగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంత రూపురేఖలు మారనున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తితో కరువు ప్రాంతాలకు సాగు, తాగునీటి భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. తద్వారా వ్యవసాయం, ఉద్యాన ఉపాధి అవకాశాలు పెరిగి మార్కాపురం ప్రాంత అభివృద్దికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. వెలుగొండ నిర్వాసితులకు 48 రోజుల్లో 768 కోట్ల రూపాయల పరిహారం అందించినట్టు మంత్రి వివరించారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్గుర్తిలో

0: ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నైపుణ్యాభివృద్ధి కేంద్రం, మురుగుశుద్ధి ప్లాంటు, టాటా భూసార పరీక్షల ప్రయోగశాల భవనాలను కిషన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. సేంద్రియ సాగులో రాణించిన మహిళా రైతులకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచించారు. వ్యవసాయ విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. మలేషియాలోని పెనాంగ్లో జరిగిన ఆసియా పసిఫిక్ తెలుగు సమాఖ్య ఏపీటీఎఫ్ సదస్సు 2026లో మంత్రి నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు వారి మూలాలు, భాషా సంస్కృతులను పరిరక్షించేందుకు కృషి చేయాలన్నారు. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి వారి నైపుణ్యాలను రాష్ట్ర అభివృద్ధితో అనుసంధానించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంఘం ఏపీఎన్ఆర్టీఎస్ వారధిగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జనవరి నుంచి 4 డ్రోన్లతో ఇప్పటివరకు 1800కు పైగా ట్రిప్పులు నిర్వహించామని, ఈ సేవలతో 24,500 మందికి పైగా రోగులకు ప్రయోజనం కలిగిందని మంత్రి తెలిపారు. వైద్య నమూనాలు త్వరగా ప్రయోగశాలలకు చేరడంతో సికిల్ సెల్ వ్యాధి స్క్రీనింగ్తో పాటు ఇతర పరీక్షలు సకాలంలో పూర్తవుతున్నాయని తెలిపారు. డ్రోన్ కార్యకలాపాల్లో స్థానిక గిరిజన యువత భాగస్వామిని పెంచేందుకు 25 మందికి పైగా శిక్షణ ఇచ్చినట్టు మంత్రి సత్యకుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న చిలకలూరిపేట సమీపంలో విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వేలూరు గ్రామానికి చెందిన 8 మంది మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి ఆలయంలో 6,25,00,000 రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో నిర్మించిన అన్నదాన భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలయంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి సందర్భంగా తెలియజేస్తూ,
1: పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి క్షేత్రం తర్వాత పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నటువంటి ప్రాంతం వాడపల్లిలో ఉన్నటువంటి క్షేత్ర మండలంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు, సందేహం. అటువంటి క్షేత్రంలో ప్రజల సౌకర్యం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలి. స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆకలితో ఉండడానికి వీలు లేదు అనేటువంటి ఒక ఆలోచనతో, అందరూ కూడా స్వామివారి ప్రసాదం తీసుకువెళ్లాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇంతటి కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది.
0: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజులు పూర్తి చేసుకోవడం ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,42,00,000 మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల రూపాయలకు పెంపు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతు భరోసాను ఎకరానికి 12,000 రూపాయలకు పెంచామని, ధాన్యం కొనుగోళ్లతో పాటు సన్నవడ్లకు అదనపు నగదు అందించామని వెల్లడించారు. రైతుల సంక్షేమం, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించడమే లక్ష్యంగా భట్టిప్రోలు మార్కెట్ యార్డులో నూతన రైతు బజార్ నిర్మించనున్నట్టు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా భట్టిప్రోల్లో రైతు బజార్ నిర్మాణానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ, వేమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 49,50,000 రూపాయల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. రైతులు పండించిన పంటలకు మెరుగైన మార్కెట్ కల్పించడమే రైతు బజార్ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జయంతి

0: ఈరోజు సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథా ప్రక్రియకి విశేష ప్రచారం కల్పించిన ఆయన 1864 ఆగస్టు 31 తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో జన్మించారు. రచయిత, కవి, బహుభాషా కోవిదులు అయిన నారాయణదాసు తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చ తెలుగులో 1 హరికథను స్వయంగా రచించారు. హిందుస్థానీ భైరవి రాగాలపనకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్తో ప్రశంసలు అందుకున్న ఆదిపట్ట నారాయణదాసు 1945 జనవరి 2 తేదీన తుదిశ్వాస విడిచారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తిరుమల తరహాలో ఆంధ్రప్రదేశ్లోని వాడపల్లిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. స్వర్ణాంధ్ర 247 లక్షల సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. అథ పర్యావరణ ఉచ్చ శిక్షాది క్షేత్రేషు పరస్పర సహయోగ సంవర్ధనాయ సంధిపత్రాణి హస్తాక్షరితాని. దేశద్వయేన త్రింశదుత్తర ద్విసహస్ర వర్షం యావత్ పంచార్బుద డాలర్ మితం వ్యాపార లక్ష్యం నిర్ధారితం. యద్హి సాంప్రతిక వ్యాపారస్య పంచగుణితం వర్తతే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తానస్య సర్వోచ్చ సమ్మాననమపి అలభత. ఇదం సమ్మాననం దేశద్వయస్య మధ్యే సహయోగ సంవర్ధనే తదీయ యోగదానాయ ఉపాయనీకృతం. తాషకంద్ నగరే ఉజ్బెకిస్తానస్య రాష్ట్రపతిః షావకత్ మిర్జియోరేవః ప్రధానమంత్రిణే నరేంద్ర మోదినే సర్వోచ్చ రాజకీయ సమ్మానేన ఆర్డర్ ఆఫ్ ఓలియల్ దర్జాలీ దోస్తలిక్ ఇత్యనేన సమ్మానితవాన్. ప్రధానమంత్రిణా ఏషః సమ్మాననః భారత ఉజ్బెకిస్తానయోః దృఢ సంబంధేభ్యః సమర్పితః.
1: ఇస్ వర్ష్ హమారి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే 15 సాల్ హో రహే హై. ఇస్ విశేష అవసర్ పర్ హమ్నే సంబంధో కో కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా దర్జా దేనే కా నిర్ణయ లియా హై. హమారా ద్విపక్షీయ వ్యాపార 1 బిలియన్ డాలర్ పార్ కర్ చుకా హై. అబ్ హమ్నే 2030 తక్ 5 బిలియన్ డాలర్ వ్యాపార కా లక్ష్య రఖా హై. ఇస్కే లియే హమ్ మార్కెట్ యాక్సెస్, కనెక్టివిటీ, బ్యాంకింగ్ ఆర్ పేమెంట్ జేసే జుడే విషయం పర్ వ్యవస్థాగత రూప్ సే ఆగే బఢేంగే.
0: శ్రీ మోదీ అవోచత్ యత్ సమ్మానం ప్రాప్య అసౌ గౌరవనుభవతి అపి చ దేశద్వయం వ్యాపక రణనీతిక సంరచనాయాః అంతర్గతం నిర్ణాయక లక్ష్య నిర్ధారణార్థం అగ్రే సమేధిష్యంతే. రాష్ట్రపతినా షావకత్ మిర్జియోరేవ్ ఇత్యనేన సహ ప్రతినిధిమండల స్తర వార్తాయాం శ్రీమోదీ అవోచత్ యద్దేశద్వయం నిజ సంబంధాన్ వ్యాపకరణ

రాజనీతిక సహభాగితస్తరం యావత్ నయతః. అనంతరం సహయోగస్య సమస్త స్తరాణాం సమీక్షయై విదేశమంత్రిణాం సమన్వయ సమితేః ఘటనా విధాస్యతే. నేపాలే జలాప్లావనస్య స్థితిః అత్యంతం చింతాస్పదా వర్తతే.

0: वृत्ता अद्यापि मृतवपुंसि सम्प्राप्यन्ते। अस्यां घटनायां 2500 जनाः विलुप्ताः सन्ति। संकटस्य पञ्चमे दिने सहायोद्धार कर्मचारिणः द्रुतगत्या विलुप्तानाम् अन्वेषणाय कार्यं कुर्वन्ति। अष्टसु अपि प्रभावितजनपदेषु शवाः प्राप्ताः। नेपालस्य नेशनल डिजास्टर रिस्क रिडक्शन एंड मैनेजमेंट अथॉरिटी NDRRMA इत्यनेन उक्तं यत् इदानीं यावत् 86,100+ जनाः सुरक्षापूर्वकं निष्कासिताः। एतेषु 27,200 वैदेशिक नागरिकाः अपि वर्तन्ते। निफ्ट संस्थायाः 18 परिसराणाम् 80% स्नातक छात्रान् सम्बोधयितुम् अद्य राष्ट्रपतिपदासीना द्रौपदी मुर्मुः नवदेहलीं समायास्यति। एषः दीक्षांत समारोहः छात्राणां शैक्षणिक प्रयासानां सिद्धिरूपेण आयोज्यते। ओडिशा राज्ये नूतनवृष्ट्या जलाप्लावन संकटः अतीव भीषणो जातः। उत्तरक्षेत्रेषु नदीनां जलस्तरः झटिति वर्धते। ऋतुविभागेन बालेश्वर खेजर मयूरभंज क्षेत्रेषु अतिवृष्टिपरा सञ्चेतना प्रख्यापिता। तटवर्ती जनाश्च सावधानतया स्थातुम् उपादिष्टाः। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ప్రారంభమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఈరోజు నేటిమాట శీర్షికన కవి గేయ రచయిత సాహితీవేత్త ఆరుద్ర గారి జయంతి, అలాగే ఈరోజు చిత్రకారుడు సినీ దర్శకుడు బాపుగారి వర్ధంతి సందర్భంగా వీరి గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత అక్కినపల్లి రాధాప్రసాదరావు గారి పద్య కవితలు, ఇంకా హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు అంశం గురించి రాంభట్ల నరసింహశర్మ గారి ప్రసంగంతో పాటు సినీ భక్తి గీతాల పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు ఈనాటి ఉదయ సమీరాలలో వింటారు. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. రచన శ్రీ యు విజయభాస్కర్రావు. కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఈ ఉదయం 8:35 శ్రీ కుసుమూరు హరికృష్ణ బృందం వారి నాదస్వరం ప్రసారమవుతుంది. 8:59 నుంచి 10:00 వరకు, తిరిగి 10:30 పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఈ ఉదయం 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. మధురిమ కార్యక్రమంలో కొన్ని పాత తెలుగు సినిమా పాటలు 11:00 ప్రసారమవుతాయి. 12:10 మధుమంజరి చిత్రగీతాలు, 12:40 కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 1:10 కొన్ని సినిమా పాటలు ప్రసారమవుతాయి. మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:33 వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఈ అంశం గురించి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కాల్ చేయవలసిన టెలిఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. ఇక 2:30 వాతావరణ వివరాల అనంతరం జానపద రంజని కార్యక్రమంలో అమ్మవారి దండకం శ్రీ పి నాగరాజు బృందం వారి గరగ నృత్యం ప్రసారమవుతుంది. ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 5:30 సంధ్యారాగాలు శీర్షికన కొన్ని తెలుగు మధుర గీతాలు ప్రసారమవుతాయి. 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసంలో జీ ర్యామ్ జీ గురించి కొన్ని వివరాలు, ప్రేరణ వ్యక్తిత్వం మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. వ్యవసాయ పాఠశాలలో ఈరోజు రాత్రి 7:15 రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు గురించి ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారి ప్రసంగం ఉంటుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో వెలువడుతుంది. వికసిత భారత్ 7:45 విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

రాత్రి 8 గంటలకు స్వరమాలిక కార్యక్రమంలో కొన్ని తెలుగు సినిమా పాటలు వింటారు. 9:15కు స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 9:30కు ఆంగ్ల ప్రసంగ కార్యక్రమంలో ఎంపవరింగ్ విమెన్ టు ఓవర్కమ్ సోషల్ కండిషనింగ్ ఈ అంశం గురించి డాక్టర్ వాణి సుబ్రహ్మణ్యం గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. ఈ రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ కార్యక్రమాలన్నింటితో పాటు వార్తా ప్రసారాలు నిర్దేశిత సమయాలలో యథావిధిగా ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాలు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్లో పర్యటన విజయవంతంగా ముగించుకుని ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగంగా కొనసాగి 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 794 పెరిగింది. వివిధ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహిళల ఏషియాకప్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్లో భారత్ థాయిలాండ్ని 94 పరుగుల తేడాతో ఓడించింది. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్కు చేరుకున్నారు. కిర్గిస్థాన్లో ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సన్నాహక సమావేశాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. రేపు జరగనున్న ప్రభుత్వ అధినేతల సదస్సుకు ఆయన హాజరవుతారు. బిష్కెక్ విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసమ్ అలియేవ్ అడిల్బేక్ అల్లెషోవిచ్ ఘన స్వాగతం పలికారు. ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతూ సంప్రదాయ కిర్గిజ్ నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఆ దేశ అధ్యక్షుడు సదీర్ జపారోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమావేశం కోసం నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ చేరుకున్నారు. ఈ సదస్సు సందర్భంగా ఎస్సీఓలో అనేక నేతలను కూడా ఆయన కలుస్తారు. శనివారం నాడు తన పర్యటనకు బయలుదేరే ముందు ఒక ప్రకటన చేస్తూ భద్రత అనుసంధానత అవకాశాల ఆధారంగా ఈ ప్రాంతం కోసం భారత్ దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉగ్రవాదం వేర్పాటువాదం తీవ్రవాదం లేని ప్రాంతం కోసం భారత్ ఎస్సీఓ సభ్య దేశాలతో కలిసి పనిచేస్తుందని ఆయన చెప్పారు.
2: हमारी स्ट्रेटेजिक पार्टनरशिप के 15 साल हो रहे हैं. इस विशेष अवसर पर हमने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है. हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है. अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है.
1: ఈ సదస్సు సందర్భంగా పలువురు ఎస్సీఓ నేతలను కలుసుకుంటారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటారు. మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన బలపరుస్తుందని, ఆ ప్రాంతంలో నాగరికత సంబంధాలు మరింత లోతుగా మలుస్తుందని, శాంతి స్థిరత్వం శ్రేయస్సు కోసం ఉమ్మడి ప్రయత్నాలు ముందుకు నడిపిస్తుందని మోదీ చెప్పారు. ఎస్సీఓ 25 సంవత్సరాలు స్థిరమైన శాంతి అభివృద్ధి శ్రేయస్సు వైపు కలిసి ప్రయాణం అనేది శిఖరాగ్ర సన్నాహక సమావేశం ప్రధాన ఇతివృత్తం. ఉగ్రవాద నిరోధక చర్యలు, ప్రాంతీయ స్థిరత్వం, సరిహద్దు ముప్పులపై సమన్వయం ఈ సదస్సు ప్రాధాన్యతాంశాల్లో

0: ఉన్నాయి. రేపు జరగనున్న అధినేతల సెషన్లో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో చర్చల అనంతరం తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో క్రిటికల్ మినరల్స్, యురేనియం వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య మొదలైన రంగాల్లోనూ హిందీ, సంస్కృత భాష, క్రీడలు, వారసత్వ పరిరక్షణ వంటి అన్ని రంగాల్లో 2 రోజుల పర్యటనలో భారత ఉజ్బెకిస్తాన్ దేశ సంబంధాలకు ఒక విస్తృతమైన సమగ్రమైన ప్రణాళికను అందించాయి. సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడం, $5 బిలియన్ వాణిజ్యం లక్ష్యం, దీర్ఘకాలిక ఇంధన సహకారం, రాష్ట్ర పట్టణ స్థాయిలో పరస్పర భాగస్వామ్యం, ఉజ్బెకిస్తాన్లో విస్తృత మధ్యాసియా ప్రాంతంలో భారతదేశ సంబంధాలకు సరికొత్త ఊపునిస్తాయని గుర్తించారు. ప్రధానమంత్రి ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
1: దోనో దేశో కే బీచ్ కరీబీ రక్షా ఔర్ సురక్షా సహయోగ్ హమారే గహరే ఆపసీ విశ్వాస్ కో దర్శాతా హై. ఆనే వాలే సమయ మే హమ్ దోనో దేశో కీ డిఫెన్స్ ఇండస్ట్రీస్ కే బీచ్ డైరెక్ట్ లింకేజ్ కో ప్రొడక్షన్ ఔర్ కో డెవలప్మెంట్ కో బఢావా దేంగే. హమారా మాన్నా హై కీ టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం ఔర్ సెపరేటిజం పూరే క్షేత్ర కే లియే గంభీర్ చునౌతీ హై. ఇన్కే విరుద్ధ జీరో టాలరెన్స్ హమారా సాజా సంకల్ప రహా హై.
0: అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి రేటు వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7% లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అమెరికా ఇరాన్ మధ్య సంఘర్షణ, హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సప్లై చైన్లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్ధి రేటు వేగం కొనసాగించగలదని నిర్మలా సీతారామన్ చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు వంటి కీలక సరుకుల సరఫరాపై ప్రభావం చూపినప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో త్రిశూల్ 3A ప్రాజెక్టుతో సహా జల విద్యుత్ ప్రాజెక్టుల టన్నెలలో చిక్కుకున్న 100,000 మందిని రక్షించేందుకు నేపాల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారత, చైనాలకు చెందిన నిపుణులతో కూడిన రెస్క్యూ బృందాలు సొరంగాల్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటివరకు టన్నెల లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గల్లంతైన 2,500 మందిలో 100,000 మంది నేపాల్ జల విద్యుత్ ప్రాజెక్టుల ఉద్యోగులేనని భావిస్తున్నారు. బుధవారం నాటి ఈ విపత్తులో నేపాల్లో ఇప్పటివరకు కనీసం 794 మంది మరణించగా 2,500 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. మరోవైపు టిబెట్లో అధికారికంగా మృతుల సంఖ్య 16కి చేరింది. 546 మంది ఆచూకీ తెలియనట్లు సమాచారం. నేపాల్లో 8 ప్రభావిత జిల్లాల నుంచి ఇంతవరకు మృతదేహాలను వెలికితీశారు. త్రిశూలి నదిలో వచ్చిన కొత్త వరద కారణంగా మత్స్య నేపాల్లో ఒక వంతెన కొట్టుకుపోయింది. వరద వృద్ధికి ఉదయం 11:30 ప్రాంతంలో వంతెన కొట్టుకుపోయిందని, దీంతో గండకి రూరల్ మున్సిపాలిటీ 7-8 వార్డుల ప్రజలు పృథ్వీ హైవేపైకి రాకపోకలు కోల్పోయారని అధికారులు తెలియజేశారు. న్యూఢిల్లీలో ఇవాళ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవం కంబైన్డ్ కాన్వకేషన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్ల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ డిగ్రీలు స్వీకరించేందుకు ఈ కార్యక్రమంలో ఒక వేదిక పైకి వస్తారు. కేంద్ర వస్త్రశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో భద్రతా బలగాలు బెలపోచా గుంపడ అటవీ ప్రాంతంలో నక్సలైట్ స్థావరాన్ని కనుగొన్నాయి. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. ఇటీవల లొంగిపోయిన మాజీ నక్సలైట్లు ఇచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు సుక్మా జిల్లా ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ రాకెట్ లాంచర్లపై అమెరికా సైన్యం దాడి చేస్తుందని అమెరికా అధికారి ఒకరు తెలియజేశారు. గత 4 రోజుల్లో అమెరికా ఆ ప్రాంతంలో సైనిక చర్య చేపట్టడం ఇదే మొదటిసారి. హార్ముజ్ జలసంధిలోని లారక్ ద్వీపం సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్లోని అధికార వార్తా సంస్థలు వెల్లడించాయి. అమెరికా జరిపిన

0: దాడిలో అనేక మంది ఇరాన్ పోరాటవాదులు పౌరులు మరణించారని, మరికొందరు గాయపడ్డారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కూడా ప్రకటించింది. దీనికి తగిన సమాధానం ఇస్తామని, బాధ్యులను శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరించింది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్ష అక్రమాల కేసుకు సంబంధించి జార్ఖండ్ పోలీసుల సిఐడి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్న నిందితుడిని గిరిజ్ జిల్లాకు చెందిన దివంగత ప్రదీప్ కుమార్ కుమారుడు సమీర్ కుమార్గా గుర్తించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రభుత్వ జోక్యం కారణంగా 2027లో జరగవలసిన విమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ టోర్నమెంట్ నిర్వహణ హక్కులను ఐసీసీ శ్రీలంక నుంచి ఉపసంహరించింది. శ్రీలంకతో సహా 6 జట్లతో జరగవలసిన మహిళల టోర్నమెంట్ తొలి ఎడిషన్కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వవలసి ఉంది. అయితే ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం టోర్నమెంట్లో శ్రీలంక భాగస్వామ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మహిళల T20 ఏషియా కప్ 2026 ప్రారంభ మ్యాచ్లో దుబాయ్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 94 పరుగులు తేడాతో భారత జట్టు విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసిన భారత్ ఆ తర్వాత థాయిలాండ్ను 15.3 ఓవర్లలో కేవలం 65 పరుగులకే కుప్పకూల్చింది. భారత్ మహిళల తదుపరి మ్యాచ్ పాకిస్తాన్తో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్లో పర్యటన విజయవంతంగా ముగుచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్తాన్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మహిళల ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ నిన్న థాయిలాండ్ని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలలో నేటి మాట శీర్షికన ఈరోజు ఆరుద్రగారి జయంతి, అలాగే బాపుగారి వర్ధంతి సందర్భంగా వారి గురించి కొన్ని వివరాలు వింటారు. ఆ తర్వాత అక్కినేపల్లి రాధాప్రసాదరావు గారి పద్య కవితలతో పాటు హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు అంశం గురించి రాంభట్ల నృసింహశర్మ గారి ప్రసంగం, పుష్పాంజలి మొదలైన అంశాలు ఈనాటి ఉదయ సమీరాలలో ప్రసారమవుతాయి. ముందుగా ఇప్పుడు ఒక విరామం తీసుకుందాం.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
4: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం Form 6A నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: శ్రోతల ఉదయ సమీరాలు వింటున్నారు. ఇప్పుడు నేటి మాట శీర్షికన ఈరోజు 2 అంశాలు ఉన్నాయి. ముందుగా రచయిత ఆరుద్రగారి జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని వివరాలు. ప్రముఖ సాహితీవేత్త, గేయ రచయిత, కథకుడు, నవలా రచయిత, అభ్యుదయ కవి, పండితుడు, పరిశోధకుడు, నాటకకర్త, విమర్శకుడిగా పేరొందిన ఆరుద్రగా అందరూ పిలుచుకునే భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారు 1925 సంవత్సరం August 31 విశాఖపట్నంలో జన్మించారు. విశాఖపట్నం ఏవియన్ కళాశాలలో ఉన్నత పాఠశాలలోనూ, విజయనగరం ఎంఆర్ కళాశాలలోనూ వీరి విద్యాభ్యాసం జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో చదువుకు స్వస్తి పలికి కొన్నాళ్లు రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్లో గుమస్తా

గా పనిచేశారు ఈయన. ఆ తర్వాత సంగీతంపై దృష్టి నిలిపిన వీరు 1947-48 కాలంలో చెన్నై నుంచి వెలువడే ఆనందవాణి అనే వారపత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. అభ్యుదయ రచయితల సంఘం అరసం వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆ రుద్రగారు ఆ సంస్థ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. 1946 ప్రాంతంలో చెన్నైలో కొంతకాలం పాటు చాలా కష్టాలు పడినా ఆరుద్రగారు తన సాహిత్య ప్రయాణాన్ని మాత్రం ఏమాత్రం విరమించలేదు. డిటెక్టివ్ నవలల నుంచి సమగ్ర ఆంధ్ర సాహిత్యం వరకు అన్ని సాహితీ శాఖలను ఆయన స్పృశించారు. త్వమేవాహంతో మొదలుపెట్టి వందలాది గేయాలు, గేయ నాటికలు, కథలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ్య వ్యాసాలు, పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు, వీటన్నింటితో పాటు వైవిధ్యభరితమైన సినీ గీత రచన చేసిన ఆధునికుడు మరొకడు ఉండరు అంటారు వీరి గురించి తెలిసిన సాహితీవేత్తలు. తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రాపంచిక దృష్టితో పాటు భౌతిక దృక్పథాన్ని పరిచయం చేసిన సాహితీ ఉద్యమం అభ్యుదయ సాహిత్యం. మరి అటువంటి అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్రగారు ఒకరు. వివిధ రంగాల్లోనే కాకుండా వివిధ ప్రక్రియల్లో ఆరితేరిన అరుదైన వ్యక్తి ఆరుద్రగారు. త్వమేవాహం, సినీవాలి, కోనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు వంటి అనేక కావ్యాలతో పాటు వెన్నెల వేసవి, దక్షిణ వేదం, జైలుగీతాలు వంటి అనువాద రచనలు, రాధారి బంగళా, శ్రీకృష్ణ దేవరాయ, కాటమరాజు కథ వంటి రూపకాలు, వేమన వేదం, వ్యాసపీఠం, గురజాడ గురుపీఠం వంటి సాహిత్య విమర్శన గ్రంథాలు, వీటన్నింటితో పాటు కొన్ని కథలను, నవలలను రచించిన ఆరుద్రగారి అనేకానేక రచనల్లో సమగ్ర ఆంధ్ర సాహిత్యం వీరి పరిశోధనా దృష్టికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. వీటితో పాటు సంగీతంపైన, నాట్యంపైన రచించిన అనేక వ్యాసాలు ఇతర కళల్లో ఈయనకున్న అభినివేశాన్ని పట్టి చూపిస్తాయి. చదరంగంపైన కొన్ని దశాబ్దాలకు పూర్వమే ఒక గ్రంథాన్ని ప్రకటించడం వీరిలోని మరో ప్రత్యేకత. ఇక సినీ గీత రచనల్లో కొండగాలి తిరిగింది, శ్రీరామనామాలు, ఊహల గుసగుసలాడి, వేదంలా ఘోషించే గోదావరి వంటి అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన ఆరుద్రగారు సుమారు 4000 సినిమా పాటలు రచించి సినీ సంగీతాభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇలా రకరకాల రచనా ప్రక్రియలు చేపట్టి కవిత్వం, పరిశోధన రెండింటినీ వినియోగిస్తూ కవి పరిశోధకుడిగా, నవ్యత కోసం పరితపించిన నిత్య శోధకుడిగా పేరొందిన ఆరుద్రగారిని 1985 ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో సత్కరించింది. తన రచనల ద్వారా ఎందరో సాహితీ ప్రియుల అభిమానాన్ని చోరుగొన్న ఆరుద్రగారు 1998 జూన్ 4 తన 72 వయసులో తుదిశ్వాస విడిచారు. ఇక ఈనాటి నేటి మాటలో మరో అంశం, సినీ దర్శకుడు బాబుగారి వర్ధంతి సందర్భంగా వారి గురించి కొన్ని వివరాలు. చిత్రకారుడు, కార్టూనిస్ట్, సినీ దర్శకుడు బాపుగా అందరికీ సుపరిచితులైన సత్యరాజు వెంకట లక్ష్మీనారాయణ గారు 1933 డిసెంబర్ 15 పశ్చిమగోదావరి జిల్లాలోని కంతేరులో జన్మించారు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి బిఎల్ పట్టా పొందారు. బాపుగారు 1945 ఒక ప్రముఖ వార్తాపత్రికలో రాజకీయ కార్టూనిస్టుగా చేరారు. అప్పటి నుంచి ఎన్నో రకాల చిత్రాలు, వ్యంగ్య చిత్రాలు, పుస్తకాలకు, పత్రికలకు ముఖ చిత్రాలు, కథలకు, రకరకాల విషయాలకు అనుగుణంగా బొమ్మలు గీశారు. వీరి చిత్రాలతో ఉన్న పెళ్లి శుభలేఖలు, గ్రీటింగ్ కార్డులను కళాప్రియులు కోరికోరి ఏరుకోరుకుంటుంటారు. బాపుగారి గీతే కాదు, చేతి రాత కూడా అంతే ప్రత్యేకం. ఇంతవరకు తెలుగునాట ఎవరి చేతి రాతకు అంతటి ప్రాముఖ్యత లేదు. తెలుగులో బాపుగారి అక్షరమాల అంటే ఫాంట్ను ఎన్నో డీటీపీ సంస్థలు, ప్రచురణ సంస్థలు వాడుతుంటాయి. నవరసాలు, అష్టవిధ నాయికలు, అన్నమయ్య పాటలు, రామాయణం, భారతీయ నృత్యాలు, ఇలా ఎన్నో విషయాలపై బాపుగారు ప్రత్యేక చిత్రావళిని అందించారు. తెలుగుదనం, పొదుపుగా గీతలు వాడడం, ప్రవహించినట్లుగా ఉండే ఒరవడి, సందర్భానికి తగిన భావం, ఇవన్నీ బాపుగారి చిత్రాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బాపుగారు గీసే అమ్మాయిల చిత్రాలు అందానికి నిర్వచనంగా మారి అందమైన అమ్మాయి అంటే బాపు గీసిన బొమ్మ అనడం ఆనవాయితీగా మారిపోయింది. 1967 సాక్షి సినిమా ద్వారా చిత్ర దర్శకుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన వీరు మొదటి చిత్రంతోనే ప్రశంసలు అందుకున్నారు. వీరు మొత్తం 41 దర్శకత్వం వహించారు. బాపుగారి ప్రతిభకు ఎన్నో స్వదేశీ, విదేశీ పురస్కారాలు లభించాయి. వీరు భారతీయ కళకు, సినిమాకు చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రసిద్ధి చెందిన
విశ్వవిఖ్యాత దర్శక మహర్షి అవార్డు పొందిన

బాపు గారు 2014 ఆగస్టు 31 తన 80 వయసులో చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఇది ఈనాటి నేటి మాట.

0: గ్రీకు వీరుడి చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ సునీత గానం విన్నారు. శ్రోతల ఉదయ సమీరాలు వింటున్నారు. ఈనాటి కార్యక్రమాలలో భాగంగా ఇప్పుడు అక్కినపల్లి రాధాప్రసాదరావు గారి పద్య కవితలు వింటారు.
1: పద్య శీర్షిక తెలుగు వెలుగు. కమ్మని తెమ్మెరల్ కదిలి వచ్చిన రీతి కంఠనాళము నుండి కదిలి వచ్చి తేనె వాకలలోన తన మాడిన లీల తీయందనాలను తెచ్చి ఇచ్చి మందార మకరంద మాధురీ గరిమచే మదిని రంజిల చేసి మమత నింపి శరదిందు చంద్రికల్ విరిసిన చందాన వీణులకెంతేని విందు చేసి పలుకు తేనెల రాణికి వనెగూర్చి తిరుమలేసుని పదసేవ దీక్ష సల్పి దేశ భాషామతల్లుల దీప్తిని రసి ఇలను ఖ్యాతిని పొందే నా తెలుగు భాష. పద్య శీర్షిక పలుకుల రాణి. భూరి శరద్వికాస పరిఫుల్ల సుధాంశువ నాదరించు విస్తార మనోజ్ఞహాసరుచి సంపద కలిగిన నీ ప్రసన్నత శరద సత్కృపా విభవ సారము మాపయి నింపి వాంగయోధార మధుప్రసార భరముగా చేయుత మాదు వాకులన్. రాణివి బ్రహ్మదేవునకు రమ్యచరాచర సృష్టికోటి నిర్మాణమునీయ శేష మహిమమ్మే సరస్వతీ వేదముల్భవద్వాణియో విద్యలెల్లను భవత్కరుణా విభవంబే విశ్వకళ్యాణ విభూతులైతనరు అమ్మరు నీ సుకృత ప్రశస్తులన్. నన్నయ కలములో నర్తించెనే దేవి సుప్రసన్నత కవిత సొగసులీన తిక్కన్న కలములో తేనియల్ కురిపించే ఏ దేవి పంచమ వేదమందు బమ్మెర పోతన్న పలుకులో ఏ దేవి మందార మకరంద మధువులులికే త్యాగయ్య గొంతులో తారాడనే దేవి సరస సంగీత మాధురులు చింది నాటి క్షేత్రయ్య పదములో నడిచెనెవరు కృష్ణరాయులకే దేవి కీర్తి తెచ్చే అట్టి వాగ్దేవి కరుణించి ఆదరించి నాలుగు పలుకులు నా నోట నుడువుగాక నాలుగు పలుకులు నా నోట నడుపుగాక. పద్య శీర్షిక సూక్తులు. కలిమిలేములందు కలసి మెలసియుండు కాసులుండబోవు కలిమిరాదు మంచి గుణము మిగుల మహిని నిలిచియుండు చిత్తగించుమయ్య స్థిరముగాను పేదకిచ్చు ధనము పెన్నిధి మనిషికి ఇచ్చు కొలది హెచ్చు అంతేని ఎప్పుడో ఇచ్చినావు ఇప్పుడు స్థితి కలిగే చిత్తగింపు నీవు స్థిరముగాను తెలుగు రాదనేల తెలివిగా పలికేవు ఆంగ్ల భాష కూడా అసలు రాదు రెండు రాక నీవు రెంటికి రేవడి చిత్తగింపుమయ్యి.

0: స్థిరముగాను. నేటి చదువులెన్న నేటి బీరను పోలు, డబ్బు డాబు డ్రస్సు డాంబికమ్ము. భాషరాదు విషయ భావ శూన్యత తప్ప చిత్తగింపు మయ్య స్థిరముగాను. తల్లి కొడుకు కొరకు తపించునిప్పుడు అన్నమడుగునంత ఆర్తి చూపు. అమ్మ కన్న మనకు ఆప్తులెవరు లేరు, చిత్తగింపు మయ్య స్థిరముగాను. ఎంత బలము కలిగి ఎంతటి చదువున్న అందమెంతయున్న ఆస్తియున్న మంచి మానవతయే మనుగడ మూలము, చిత్తగింపు మయ్య స్థిరముగాను. కాంత కీర్తి కనక కాంక్షలు కడదాక వెంటనంటి వచ్చు వెతలు తెచ్చు. ఆశ తగ్గినప్పుడే ఆదర్శ బతుకదే, చిత్తగింపు మయ్య స్థిరముగాను. పుస్తకాలను మెండుగా ప్రోగు చేసి చదివినంతనే జ్ఞానము సాధ్యపడదు. పుస్తకంబుల విషయాలు మస్తకాన చేరినప్పుడే నరునకు శ్రేయమగును. మరణమునకైన సిద్ధమై వెరువకుండా ప్రసవ వేదననెంతో నిబ్బరముతోడ తాను భరించి బిడ్డకు ప్రాణమిచ్చు తల్లి మించిన మరి ఒక దైవమెకరు. తల్లి మించిన మరి ఒక దైవమెవరు. తిండి తగ్గగానే దీటైన ఆరోగ్యవంతుడగుట నిజము కొంతయైనా మనసులోననున్న మలినాలు తగ్గిన శాంత జీవనము సాధ్యపడును. పరుల సొమ్మును స్వాధీనపరచుకునిన వారు చేసిన పాపంబు వీరిదవును. దొంగతనమనున్నది మహాదోషమగుట దానికై పుణ్యులెవ్వరు పూనుకొనరు. వాతావరణ కాలుష్యం పద్య కవిత ఇప్పుడు వింటారు. తైలదాహంబె సంక్షోభమూలమయ్యే తైలధారలు కలిసిన తరలి జలధి, ఆవరణ భాగమంత పర్యావరణ కలుషితంబై జీవ సంకులముసేయ. నాగరికత పేర నగర నివాసంబు, నాగరికత పేర నగర నివాసంబు నాజూకుగా మారి నరులకిప్పుడు. ఆర్థికాభ్యుదయంబు అభివృద్ధి పేరిట భిన్న పరిశ్రములు వెలసినాయి. ఈ పరిశ్రమలకై ఎన్నెన్నో యంత్రాలు వాతావరణమంత పాడు చేసే కలపకై ఇంధన కారణ రూపాన అడవుల నరుకుట హద్దు మీరే. కర్బనాన్య ఆమ్లజని ప్రగాఢ విషే కలుష, కర్బనాన్య ఆమ్లజని ప్రగాఢ కలుష హరిత వాతావరణ బంధువర అరుణ వికరణ తాపమును పెరిగి పెరిగి హరిత గృహపు తీవ్ర ప్రభావానికి గురి కాదే. పెరిగెను కర్బనామ్లజని విస్తృత తాపము పెంచునిత్తరిన్ హరిత గృహ ప్రభావమే మహాభయకారకమైచనంగా. ఆవరణము పూర్తిగా కలుష పంకిలమౌటకేమో ఘోర రణము సిద్ధమైనది, విరామము కనపడకుండే దీనికి.
1: తెలుగు మాధుర్యం సంగీత మాధుర్య సారము ప్రవహించే నిండువాకలు తెలుగు నెలపైన పద్య పద్యము భక్తి పరవశమున పల్కు సహజ పాండితి తెలుగు జగతి పండే. ప్రతి గుండె రస తరంగితముగా నుర్వుచు నాట్యభేదము తెలుగు నాట వెలసే. సార్వభౌముల భుజస్కందాలు మోసిన పల్యంకెకల తెలుగు వాణి తిరిగే. మోగశిలల కులులు ముట్టించి విశ్వమోహినులు వెలికి పిలుచు సృష్టికర్తలున్న తెలుగు పొడమి ఉజ్వల శుభమూర్తి వేదవిహిత ధర్మవాదవర్తి. జున్ను పాలు పెరుగు వెన్నలు మిగడల్ మెసవి రోజుకొక్క మిసిమినండి. పసితనమ్మ వదిలి వయసు నగడుసులై తెలుగు మీరెని చట లలిత కళలు. అమరారామము దక్షవాటియును శేషాహార్యము క్షీరవాసము శ్రీకూర్మము సింహాభూ.

0: భూధరము శ్రీశైలము భద్రాద్రి భద్రముగా దేశము నేలజాలిన ప్రభుత్వము ప్రసాదించి ఉత్తమ శీలాన్విత పాలనమునర ఆంధ్రమున్ కృపన్ బ్రోచుత.
1: ఇంతవరకు అక్కినపల్లి రాధాప్రసాదరావు గారి పద్య కవితలు విన్నారు. ఈనాటి ఉదయ సమీరాలలో భాగంగా ఇప్పుడు హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు, ఈ అంశం గురించి రాంభట్ల నృసింహశర్మ గారి ప్రసంగం వింటారు.
2: శంభో, దిశల నొసలను ఆశ్చర్యంతో ముడివేసే ఈ లోకోత్తర నాద నినాదం ముమ్మారుగా ప్రతిధ్వనించిన క్షణమది. ఆ అనుకంపన స్వనావిష్కారంతో బిత్తరపోయింది ప్రకృతి. త్రిటిమాత్ర నిస్తరంగ స్తంభీభూతగా మౌని అయిపోయింది మహాంబుధి. ఆవగింజంత మబ్బుతునకైనా లేకుండా ఉరుముల పిడుగులను అధిక్షేపిస్తూ ఉద్భూతమైన ఈ భీషణ ఘోషణ ఎక్కడిదా అని మరింత విభ్రాంత విస్ఫారితమైంది విజయనగర విశాలాకాశనేత్రం. ఆరోజు ఆరోజుకే కాదు, ఇవాల్టికి కూడా ఆ గాత్రాన్ని మించిన సకల కళా సస్యక్షేత్రం మరొకటి లేదు, రాదు కూడా. విజయనగరమే కాదు, విశాలాంధ్ర ఎల్లల్ని దాటి విజయ ఘంటికాధ్వానాలను వినిపించగల అంతటి మహోదత్త దేవదత్త శారీర గాంభీర్యం ఇంతవరకు మరొకరికి రాలేదు. ఇంతకు ఎవరా కంఠీరవం? ఏళ్ల తరబడి చెప్పుకోండర్రా అంటూ తనదైన ఆట పాట మాట మీటుల ఏలుబడిని తదనంతర తరాలకు ధారాదత్తం చేసి తరలిపోయిన ఆ కథాకథన గానామృత ఫల కల్పతరువు, హరికథకుల కులగురువు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు. అదో కళాత్మక హరీంద్ర గర్జన, హరికథాప్రియుల పూర్వపుణ్య తపఃఫలార్జన. శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకా అజ్జాడ గ్రామం ఆదిభట్లవారింట వెంకటచైనులు నరసమ్మగార్ల 8వ సంతానమే సూర్యనారాయణ. ముద్దు పేరు సూరన్న, తెచ్చుకున్న పెద్ద పేరు నారాయణదాసు. జననం 1864 సంవత్సరం ఆగస్టు నెల 31వ తేదీ. గురుశిష్య సంప్రదాయమైన స్వాధ్యాయన ప్రవచన పద్ధతిలో కాక కేవలం స్వయం పరిశీలనాసక్తితో చదువుతో చనువు పెంచుకున్న చొరవరిధనం ఆయన సూక్ష్మగ్రాహకత్వానికి మూలధనం. 4 ఏళ్లు నిండేసరికి తల్లి ద్వారా భాగవత పద్యాలన్నీ చిన్నారి సూరన్నకు గళతలామలకమయ్యాయి. 5వ ఏటికల్లా తండ్రి దగ్గర కావ్యపాఠాల ఆకళింపు, 10వ ఏట గంటంచేతపట్టి తాళపత్రాలపై రాయగల నేర్పు, ఇదంతా సాధారణ విద్యకు సంబంధించిన పరామర్శ. ఇక దాసుగారి సంగీతరంగ విషయస్పర్శకు వస్తే దానికి బీజారోపణ చేసిన విద్వన్మణి వాసా సాంబయ్య గారు. 14 ఏళ్లవాడయ్యాడు సూరన్న. వాసా సాంబయ్య గారి దగ్గర 1 నెల రోజుల అభ్యసనం అనాలేమో ఆయనే చెప్పుకున్నారు. నేను అభ్యసనం అంటూ ఏదైనా చేస్తే అది వాసావారి వద్ద గడిపిన మాసం రోజుల్లోనిదే అని. సరే, అట్నించి ఆంగ్ల విద్య అభ్యసించాలన్న తండ్రి కోరిక మేరకు విజయనగరం చేరాడు సూరన్న. అతడిలోని నాదకళాతృష్ణకు స్థానిక విద్వాంసులైన మహబ్బత్ ఖాన్, పప్పు వెంకన్న, వీణ వెంకట రమణదాసు, కలిగొట్ల కామరాజుల ఆశీ ప్రోత్సాహాలు లభించాయి. సాటిలేని మేటి లయకాడుగా, వైణికునిగా, గాత్రజ్ఞునిగా, పౌరాణికునిగా విజయనగరం పరిసర గ్రామాలలో క్రమక్రమానుసార ఆదరణ హెచ్చింది సూరన్నకు. 1886 విజయనగర కళాశాలలో ఎఫ్ఏలో ప్రవేశించారు సూర్యనారాయణ. అప్పటికే ఆయనలోని హరికథా ప్రక్రియాంశం మోసులెత్తి మొగ్గతొడికి రసజ్ఞ భ్రమర భ్రమణాకర్షణీయంగా రూపుదిద్దుకుని ఆయనను ఆదిభట్ల నారాయణదాసుగా అవతరింపజేసింది. అందుకు ప్రేరకమైన సంవత్సరం 1883. అప్పటికి ఆయన వయస్సు 19 ఏళ్ళు. మెట్రికులేషన్ చదువుతున్న రోజులు. చెన్నపురి నుండి విజయనగరం వచ్చిన కుప్పుస్వామినాయుడు భాగవతర్ ఓ సాయంత్రం పూట కానుకుర్తి హనుమంతరావు గారింట్లో హరికథాగానం చేశారు. అంశం ధ్రువ చరిత్ర. అది చూశారు ఆదిభట్ల. తాను కూడా అలా చెప్పాలనుకున్నారు. స్వయంగా కొన్ని కీర్తనలు రాశారు. విశాఖవాసి ధూళిపాళ కృష్ణయ్య గారి పద్యాలను, పోతన్నగారి పద్యాలను కొన్నింటిని చేర్చి సోదరుడు పేరన్నగారి వెనుక పాటతో విజయనగరం శ్రీ వేణుగోపాలస్వామి మఠంలో తొట్ట తొలిసారి కాలికి గజ్జగట్టి చెప్పినదే ధ్రువచరిత్ర హరికథ. అవతరించింది ఆదిభట్ల హరికథాగాన పరమహంస. అది మొదలుగా కదలాడి కథంతొక్కిన ఆదిభట్ల వారి హరికథాగాన జైత్రయాత్రా రథాగమనానికి ఉర్లాం.

నరసన్నపేట, బరంపురం, ఛత్రపురం తదితర ప్రాంతాలలోని పండిత పామర ప్రేక్షక శ్రోతృలోకమంతా హర్షపులకాంకితమైపోయింది. ఆసుకవితకు తెలుగునాట పచ్చని చలువ పందెళ్లు కప్పించు శారదామూర్తుల నడుమ తానొక అగ్రేసర పుంభావ బ్రాహ్మీమూర్తిగా దృగ్గోచరమయ్యే దృష్టాంతాలు దాసుగారి జీవితాన మోసులెత్తిన వెన్నో. అందుకు తొలి తార్కాణం అంబరీష చరిత్ర హరికథ. ధ్రువ చరిత్ర నీవు రాసిందేనా? అయితే అంబరీషోపాఖ్యానం కూడా స్వయం లేఖనంగా చెప్పమన్న ఓ ఆసామికి సమాధానంగా రాత్రికి రాత్రే ఆ కథను హరికథగా రూపొందించి, ఒరుల గొప్పజూచి యోర్వలేకుండినవాడు తప్పకుండా కీడు పొందు అనే పద్యంతో మొదలెట్టి, ఏమి చేసే నంబరీషుడెంతయో మంచివాడేమి చేసే అనే కీర్తన అఠాణారాగంలో గానం చేస్తూ, తదనంతర పద్యాదులతో ముగిసే ఈ కథాగానం వంటిది మరెవ్వరి ఎందు గానం అని శభాషులు అందుకున్నారు దాసుగారు. తర్వాత రచన గజేంద్ర మోక్షణం. మహాశివరాత్రికి గుంప శివక్షేత్రంలోని సాతాని రంగయ్య నుండి బహుమతిగా లభ్యమైన మహాగ్రంథం ఆయన పద్యాలాపనకు లభించిన కానుకే. ఇహనే హరిదాసావతారునిగా, ఆ కథా సుధావిష్కార కారణజన్మునిగా రచనా వైభవం, రసన ప్రాభవం, శుభారంభ సంరంభం చేయనుద్యమించారు ఆదిభట్ల. సిరికింజప్పడు శంఖుచక్రయుగమున్ చేదోయి సంధింపడే పరివారమ్మును అనే పోతనగారి పద్యాన్ని స్ఫురింపజేస్తూ, హంసభాగంబున నాడెడు గొప్ప కొప్పున సన్నజాజులు పుడమిరాల అంటూ శీసపద్యాన్ని ఎత్తుకున్నారు దాసుగారు. ఎత్తుగీతిగా, గాలిపావడ జిరాడ కాంచివీడ కౌను జవ్వాడ అని ముక్తాయినిస్తూ, భైరవిరాగంలో మంజుగతిలో, ఈ విధమున నార్తావనుడౌ హరి ఇభరాజ దశను చూచి అనడమేమిటి, సభ యావత్తు ఆ కథాకథన మథన సంవిధాన మహత్తున చిత్తై నారాయణ దాస దాసోహమై జేజేలు పలకడం, ఆ కళాకాంతుల అశ్రాంత శాశ్వతత్వానికి అఖండ నీరాజనాలను అందించడమే హరికథా శీర్షికల్లో కూడా దాసుగారిది విద్వత్ సంస్థవనీయ చమత్కార ధోరణి. జానకీ శపథం అని పేరు పెట్టి దానికి సీతమ్మవారి ప్రతిజ్ఞ అనే అర్థం మాత్రమే కాకుండా జానకీశ పథం అనే శీర్షికగా కూడా సభంగశ్లేషతో మరో అర్థం అన్వయించేవారట, శ్రీరాముని మార్గము అనే భావనతో. శ్రీమద్ రామాయణ ఉత్తరకాండ కథాభాగాన్ని అంశంగా తీసుకుని చెప్పిన కథ ఇది. ఎప్పటికీ దొల్కరించునోయని వనకోయిల తీయని కూతవేసే, ఇది నారాయణదాస్ గారి శైలి. పరమభాగవతోత్తముడైన ప్రహ్లాదుని గాథను ప్రహ్లాద చరిత్రగా పరికల్పించి మోహనలో సమ్మోహనమంత్రంగా అంకురింపజేసి ఆలపించిన కీర్తన దొరకునే హరిభక్తి. బమ్మెరపోతన పద్యాలకు నాలుగు చరణాలతో కమ్ముచ్చులు తీసినట్లుగా నారాయణదాస ప్రణీతమైన ఈ కీర్తన నారాయణ పద భక్తి పద పారవశ్య నర్తన. నర్తనం అంటే సంగీత సాహిత్యపరంగా మాత్రమే కాదు, ఆంగికాభినయంలో కూడా సాంగోపాంగ శాస్త్రీయ నిబద్ధతే. శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి హరికథా ప్రదర్శనం అంటే కనవేడుక వినకానుక కళల మనుగడకు కనక మణిమయ వాగ్దేవి విజృంభణల వేదిక. నటరాజ తాండవోద్దండ కైలాస వాటిక శివనారీ లస్య భంగిమల బహుభంగుల శైలీ శైలూషిక. హొయలకే కాదు, లయలులుక జయడంలోనూ పాలతలం నుండి పాదపర్యంతము తాళ విలక్షణ లక్షణ బాహుల్యాణ బాహుదండ కరావలంబ పాణిద్వయ చలనాల ఏకకాల వివిధ గతుల జతుల జాతి వన్నె సొగసు సోకుల రేకుల విరబూసే గాంధర్వ విద్యా సర్వస్వలోకోత్తర కోవిద జగజ్జేగీయమాన సమ్రాట్టు శ్రీమదజ్జాడ ఆదిభట్టు. నారాయణదాస కథాగాన మూల విరాట్టు. దాసుగారు రంగభూమిపైకి వస్తున్నారంటే ఆహూతులలో ఓ మహోత్సాహం, ఆయనను చూడాలని జనౌత్సుక్యం. ఎలా ఉండేది ఆయన రూపరేఖా విలాసం అంటే, అదిగదిగో అల్లంత దూరాలు ఉండే ప్రేక్షకునికి కూడా ఆనేటంత అంత ఎత్తైన మనిషి కాదు, పుత్తడి వెలుగు లేనేలా బ్రహ్మచెక్కిన నగిషి. చేత చిరుతలు పట్టి మేల్మి విరిదండ మెడను తీరుగా సర్దిపెట్టి పట్టు దుకూలాలను మేనిని ఉదుగబెట్టి నొసట కుంకుమ బొట్టు కాలికి గజ్జెకట్టు ఈపాటి కట్టుబాటుతోనే సందర్శనాగారానికి సదా కనికట్టు, ఇదే దాసుగారి హరికథల పనిముట్టు. ఈ నటన మనోహర శ్రవణ శుభంకర హృదయ మనోజ్ఞ కళా ప్రదర్శనమే పలుతావుల దాస సత్కార ప్రభకు వివిధ రసవజ్జరుల ఏతాములను ఎత్తింది. 1904 బెంగళూరులో జరిగిన సదస్సు అలాంటిదే. ఆనాడు దాసుగారి సంకల్పం రుక్మిణీ కళ్యాణం చెప్పాలని,
బాల్యంలో తన తండ్రి వెంకట చైనులు గారి శిష్యుడు తాతన్నగారి చెంత తొలిగా చదివినది. సరే, దాసుగారి స్వీయరచనాగానంతో వెలువడిన శ్రీహరికథామృతం, భీష్మచరిత్రం, గోవర్ధనోద్ధరణం, హరిశ్చంద్రోపాఖ్యానం, యథార్థ రామాయణం, మార్కండేయ చరిత్రం, సావిత్రి చరిత్రం హరికథలలో అగ్రపీఠం రుక్మిణీ కళ్యాణానిదే. సరే, ఆరంభించారు ఆదిభట్ల. గౌడగాత్రాన్ని అనుమంత్రం చేసి ప్రణవ మంత్రాన్ని తన మనోమందనంలో ఉత్పాదించి అక్కడి నుండి మంద్రాన నీలోత్పడదళ శ్యామం రామం రాజీవలోచనం దుష్టరాక్షస దృగ్భీమం నౌమి పాప విమోచనం అంటూ శ్రీరామ స్తుతిగానం చేశారు దాసుగారు. ఆ విను వెంటనే ఆజానుబాహువులు అంబరవీధికి లేచాయి నమస్కార భంగిమలో. ఆకర్ణాంతలోచనాలు అర్ధనిమీలితత్వ సంపూర్ణమై శిరస్సు ధరాస్థలానికి నమ్రతగా వంగి కుడిపాదం ఎడమకాలి మధ్యభాగాన ఆంచి ఆ ఊపున తలపైకెత్తి చిరుతలు పట్టిన దోయిలిని అట్టే ఉంచి ఒక్క పెట్టున పెళ్ళుబికిన గంగ వెల్లువల తారస్థాయిలో శంభో అని వెలువరించిన ఆదిభట్లవారి పెను బొబ్బరింతతో భృంగీశావతరణం జరిగినట్టయింది బెంగళూరు నగరానికి ఆ వేళ. మాంచి రసకందాయంలో సాగుతోంది కథ. సరే, దాసుగారిని చూడగానే ఆ క్షణమేమిటి, ఏ క్షణమైనా జన నిరీక్షణానికి ఒకటే కమ్మని సమాధానం. ఆయన సంగీత సాహిత్య గభీర ధీర సంభారాల దౌర్బల పురుషసింహమై దాసు కాదు, 12 లేజవ్వనాల వనాల విరబూసిన సుగంధ మరందాల సరితూగే త్రాసు, తరుణారుణాధరాల తులాదండ మధ్య మనోహర రూపిణి అయిన రుక్మిణియే తాను అయి లేజవ్వనంపు పసందు నాల్గౌజాము కొంప్రొద్దు వేగిన సందు అని ప్రసిద్ధమైన కీర్తనని ఎత్తుకున్నారు. సరే, రసజ్ఞ జగత్ప్రసిద్ధమైన ఈ రచనతో చమక్కంతా ఎక్కడుందో కనిపెట్టమన్నారు దాసుగారు. వయస్సు ముద్దుగారు అని ఆపి, ముద్దుగారంటే ఏమిట్రా అని సభలో అడిగారట దాసుగారు. ఒక ఆయన లేచి ముద్దులొలకడం అన్నారట కూర్చో. ముద్దులొలకడం అనే అర్థంతో పాటు ముద్దుగా అంటే మూడు దుగములు, దుగము అంటే రెండు, మూడు దుగ మూడు రెండు హెచ్చవేస్తే ఎంతైంది 6, ఆ ముద్దుగా ఈ 6, 6 6 కలిపి 12, అప్పుడు రుక్మిణికి 12 అని చెప్పాను రా అన్నారట. అది నారాయణదాస నుతిమీరు ముద్దుగారు. మొత్తం మీద బెంగళూరు సభ దాసుగారి హరికథా విజయోత్సవ హేతువుగానే కాక లయకాడుగా కూడా సింహపీఠి వేసిన వైనానికి కూడా సేతు వైందనడానికి దృష్టాంతం మహామార్దంగికుడు దక్షిణామూర్తి పిళ్ళై శృంగభంగం. ఎక్కడా జాగా దొరకనీయని తాళప్రజ్ఞతో దాసుగారు తన లయప్రథమను ప్రదర్శించారు. తూర్పు దిక్కునుదయించే ప్రచండ భానుని వంటి ఆదిత్యభట్ల సూర్యనారాయణుడా ఆదిభట్ల నారాయణదాసుడు అనేలా తేజరిల్లుతున్న దాసుగారికి దండం పెట్టి దాసోహం అన్నాడు దక్షిణామూర్తి. ఆ సదస్సు అందించినదే లయబ్రహ్మ బిరుదం దాసుగారికి. మరోమారు విజయనగరానికి విచ్చేసిన సుబ్రహ్మణ్య అయ్యరు గానకళా ప్రతిభా ప్రదర్శనగా దాసుగారే సభ ఏర్పాటు చేశారు. అతడు సువర్ణ ఘంటా కంకణధారి. సభ జయప్రదమైంది. సుబ్రహ్మణ్య అయ్యరు మాత్రం సుఖంగా లేడు, ఏదో కొరత. అది దాసుగారు తీర్చేశారు. సంగతి ఏమిటంటే, నా వల రెండు తాళాలతో పల్లవి పాడిన వారిని ఎందును చూడలేదు, ఎక్కడైనా ఉన్న ఎడల నా వీరఘంటా కంకణం తీసివేస్తాను అన్నట్ట సుబ్రహ్మణ్య అయ్యరు. అలాగా అయ్యరు అంటూ దాసుగారు 5 తాళాలతో పల్లవి పాడి మరి ఇలాగా అని మొదలకించగానే ఈ తాళావధాన ప్రక్రియ ఎలాగా అని కిందుమీదులవుతూ తన వీరఘంటా కంకణం తీసి నారాయణదాస చరణాల మ్రోలనుంచాడు అయ్యరు. దాసుగారికి పంచముఖీ పరమేశ్వర బిరుదమందినది ఈ సభలోనే. కన్నతల్లి నరసమ్మగారి సూచన మేరకు స్వీయ సంతానార్థమై సంతరించిన హరికథ సావిత్రి చరితం. ఆయన తనయ్య పేరు అందుకే సావిత్రి. దాసుగారి కళా సంపూర్ణ సాక్షాత్కృతి అయినది హరికథాకృతి అయితే, వారి పుంభావ వాణీ వికాసాలలో ఒకటి శతక రచన, మరొకటి అనువాద గరిమ, ఇంకొకటి అవధాన ధ్రడిమ, వెరసి ఆదిభట్ల సారస్వత మహిమ. ఒకనాడు కస్త్వంకు తోసి అనే బరంపురంలో జయంతి కామేశం పంతులు గారి సంస్కృతంలో ఎవరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగిన ప్రశ్నకు, మానవ గంధర్వావయం విజయనగరీత, మేము మానవ రూప గంధర్వులం విజయనగరం నుండి వచ్చాం అని చెప్పిన ధిషణ నారాయణదాసు గారిది. అంతేకాదు, సంస్కృత ఆంధ్రాలలోనూ అరబ్బీ పారసీకాల్లోనూ ఉమర్ ఖయాం రుబాయిత్తులను మూల భాష నుండి పార్సీలో చదువుకొని తెలుగు చేసిన దిట్ట దాసుగారు. దాసుగారు విజయనగర ప్రభు అయిన ఆనంద గజపతి మహారాజు గారికి ఇష్టాగోష్ఠిలో ఇచ్చిన సమస్యను పూరిస్తూ 100 కందాల కృతి సత్యవ్రత శతకం చెప్పారు. ఉభయ భాషా కవులలో సమున్నతిగని సకల రాజసభలయందు జయముగాంచిన అని ఆదిభట్ల వారిని ప్రశంసించారు
చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారు. ఇన్ని తెలిసిన మన్నికైన మహనీయ కవిత్వ పటుత్వ కమ

0: మహనీయమూర్తి కనుకనే చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారు 1914 బందరు పట్టణంలో దాసుగారికి సకల సంగీత సాహిత్య నాట్య పండిత పరిషన్మండలి మధ్యాన ప్రదానం చేసిన బిరుదే హరికథా పితామహ. నాటి నుండి దాసుగారికి ఉన్న బిరుదుల బాహుళ్యంలో జగత్ప్రసిద్ధమైంది చెళ్లపిళ్ల వారిచ్చిన బిరుదమే. అప్పటి నుండి హరికథా పితామహ శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ట నారాయణదాసుగా విద్వల్లోక విఖ్యాతులయ్యారు. దాసుగారు ఎన్ని కావ్యాలు రాశారు, ఎన్ని రచనలు చేశారు, ఎంతమంది శిష్యులకి విజయనగరం నడిబొడ్డున ఆరుబయలును విద్యాబోధ చేశారు. మైసూరు మహారాజు, పుదుక్కోట మహారాజు సత్కారాలు అందుకున్నారు. బరోడా మహారాజు గారికి అటూ ఇటుగా 2 పక్కల గ్రామ్ఫోన్ ప్లేట్కి తన రాగంతో తన గాత్రంతో ఆయన అద్భుతమైన విందు చేశారు. అచ్చతెనుగు, వేల్పుమాట, సీమ పలుకు, వహి, గౌరప్ప పెండ్లి వంటి అచ్చతెనుగు కావ్యాలు రాశారు. మార్కండేయ చరిత్రదొక ప్రత్యేక స్థానం దాసుగారి కృతుల్లో. చటులంభోది గభీర భాష విచలత్ స్వర్వాహినీభూష సంకట సంసార విశోష అనే మృత్యుంజయ శతకం, సంగీత శాస్త్ర గ్రంథరచన దశవిధరాగ నవతి కుసుమంజరి, ఇప్పటికీ కూడా సంగీతజ్ఞులకు అది ఆరాధ్యం. అటు సంస్థానాధీశుల సమక్షాన సంగీత సాహిత్య సల్లాపాలు, మరొక వంక మహారాజుల సరసన హరికథా గానకేళి కళాపాలు, అటు సంస్కృతంలో ఇటు ఆంగ్లంలో కూడా హరికథ చెప్పినటువంటి మహానుభావుడు దాసుగారు. భగవత్ సాధనలో ఆడంబరాల కన్నా అంతఃకరణే మిన్నగా చాటుతూ ఆంతర్యాన్ని ఆవిష్కరించిన అపురూప గ్రంథం దాసుగారి జగజ్యోతి. 6 దశాబ్దాల పాటు ఆడింది ఆటగా, పాడింది పాటగా అన్ని కళలందు ఆరితేరి మిన్నందుకున్న యశశిఖరమే శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ట నారాయణదాసు గారు. ఆయన శిష్యులైన పెద్దింటి సూర్యనారాయణ దీక్షితదాసు గారు అన్నట్టుగా ఇక్కడ దాసుగారు నిలబడి, శంభోయని ఎల్గిడన్ బదులు మ్రోతలతో రజతాద్రి నుండి రావోయని అతని పిలుచు పోల్కి ధ్వనించగా, 1945 జనవరి 2 జనావాసాన్ని వీడి గీర్వాణి చరణ కింకిణి క్వణిన్యూలమైపోయింది వారి కడవూపిది సవ్వడి. కానీ ప్రతి హరిదాస గాన మంజీరంలోనూ నేటికీ ప్రతిధ్వనించేది ఈ హరికథా పితామహుని అజరామరమైన వరవడి.
1: ఇంతవరకు మీరు హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు అంశం గురించి రాంభట్ల నృసింహశర్మ గారి ప్రసంగం విన్నారు. శ్రోతల ఉదయ సమీరాలు వింటున్నారు.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: శ్రోతలకు గమనిక. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులలో లంచమడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే CBI విశాఖపట్నానికి సమాచారం అందించండి. సంప్రదించవలసిన టెలిఫోన్ నంబర్లు 0891-27-8332 లేదా 9492-7-8334 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1-800-425-00100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ నేరాలే. మౌనంగా ఉండకండి, గళమెత్తండి. గమనిక విన్నారు. ఉదయ సమీరాల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాల కార్యక్రమంలో ముందుగా శ్రీ వినాయక విజయం చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం గానం

పుష్పాంజలి విన్నారు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: that, it's back to you, Anuja.
1: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi arrives in Bishkek on a two-day visit to Kyrgyzstan to attend SCO summit and meet several SCO leaders on the sidelines. Finance Minister Nirmala Sitharaman says India is likely to sustain economic growth rate of 7% or more in financial year 2026-27. Death toll in Nepal flash flood rises to 794, while more than 2,500 people still missing. US forces strike Iranian rocket launchers on Larak Island in Strait of Hormuz. Iran attacks US bases in West Asia in retaliation. And in women's cricket, India beat Thailand by 94 runs in their opening match of T20 Asia Cup 2026. And with that, we end the morning news. Have a nice day.
2: విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ యు విజయభాస్కర్ రావు.
3: విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సు, ఏనుగుల దినోత్సవ జాతీయ స్థాయి వేడుకలు, అవయవ మార్పిడిపై రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు, బీజేపీ జాతీయ అధ్యక్షుల పర్యటన, విశాఖ రైల్వే స్టేషన్కు నిధులు మంజూరు వంటి అంశాలతో కూడిన ఆగస్టు నెల విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. తొట్లకొండ బౌద్ధ వారసత్వం ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమని కేంద్ర క్రీడామంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు దేశాల ప్రతినిధులతో కలిసి తొట్లకొండను సందర్శించిన మంత్రి, ఇది భారతదేశం గొప్ప బౌద్ధ వారసత్వ సంపదకు ప్రతీక అని కొనియాడారు. అలాగే విశాఖపట్నంలోని స్పోర్ట్స్ ఎరీనాను చైనా ప్రతినిధుల బృందం సందర్శించింది. ఇదిలా ఉండగా బ్రిక్స్ దేశాల క్రీడామంత్రుల సదస్సులో భాగంగా విశాఖ బీచ్ రోడ్లో ఈ నెల 23వ తేదీన ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం వారంలో కనీసం ఒకరోజైనా సైకిల్ తొక్కాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును ప్రతి ఒక్కరూ పాటించాలని మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో మరిన్ని ప్రత్యేక సైకిల్ ట్రాక్లను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీర్తివర్ధన్ సింగ్ మాట్లాడుతూ, ఏనుగుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అటవీ పర్యావరణ వ్యవస్థలో ఏనుగులు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటి ఆవాసాలను రక్షించేందుకు సమష్టి కృషి అవసరమని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏనుగులతో పాటు ఇతర వన్యప్రాణులను, వాటి ఆవాసాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మనిషి వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని మున్సిపాలిటీల్లో 10,200 కోట్ల రూపాయలతో రక్షిత తాగునీటి సదుపాయం కల్పించనున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డీఏలో ఈ నెల 22న నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 4,200 కోట్ల రూపాయల అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్తో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. అమృత్ పథకం ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశీయ సాంప్రదాయ విజ్ఞాన వ్యవస్థలపై అధ్యయనం ఎంతో అవసరమని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. విశాఖపట్నంలోని 2 నాలెడ్జ్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ, భారతీయ విజ్ఞాన సంప్రదాయాల విస్తృత పరిధిపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కేంద్రాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. దేశంలోని అత్యాధునిక సదుపాయాలతో విశాఖ రైల్వే స్టేషన్ను మోడల్ రైల్వే టెర్మినల్గా తీర్చిదిద్దేందుకు 299 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనుల ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గడబాబు పేర్కొన్నారు. విశాఖ రైల్వే స్టేషన్కు అదనంగా మరో 6 ప్లాట్ఫారంలతో పాటు రైల్వే లైన్ల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. ఆధునిక కోచింగ్ యార్డును కూడా కేటాయించిందని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోనూ అవయవ మార్పిడి చికిత్సలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలోని 12 ప్రభుత్వ ఆసుపత్రులను దశలవారీగా అవయవ మార్పిడి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో పివి సింధుతో కలిసి నిర్వహించిన రాష్ట్రస్థాయి అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 5,935 మంది వివిధ అవయవాల కోసం ఎదురుచూస్తున్నారని మంత్రి.

0: తెలిపారు. అవయవదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతీయాభివృద్ది కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని నీతి ఆయోగ్ గౌరవ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. విశాఖపట్నంలోని విఎంఆర్డీఏ కార్యాలయంలో ఆగస్టు 10వ తేదీన విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ విఈఆర్పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అభివృద్దితో పాటు పర్యాటకులను ఆకర్షించేలా మరిన్ని ప్రాజెక్టులను తీసుకురావాలని బాలసుబ్రహ్మణ్యం సూచించారు. ఇప్పటివరకు మీరు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన యువి భాస్కర్రావు, ఆకాశవాణి విశాఖపట్నం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కుసుమూరు హరికృష్ణ బృందం వారి నాదస్వరం వింటారు. కార్యక్రమంలో ముందుగా గానమూర్తే శ్రీకృష్ణ శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు. గానమూర్తి రాగం ఆదితాళంలో

తర్వాత అఖిలాండేశ్వరి ద్విజావంతి రాగం ఆదితాళంలో శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ గారి రచన

ఇంతవరకు శ్రీ కుసునూరు హరికృష్ణ బృందం వారి నాదస్వరం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమాన్ని ముందుగా 16th చిత్రం నుంచి ఒక చక్కని పాటతో ప్రారంభిద్దాం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి. హలో,
3: హలో, నమస్తే.
2: నమస్తే అండి, పాటల పల్లకి స్వాగతం అండి. మీ పేరు?
3: కుమారి ఫ్రమ్ గాజువాక. నరండి,
2: చెప్పండి, ఏ పాట కావాలండి? బాగున్నాం.
3: థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీలో శ్రీరాజ్.
2: సరేనండి, మీ వాయిస్ సరిగా కట్ అవుతోంది. మీరు కోరిన పాట వినిపిస్తున్నాం, వినండి.
3: థ్యాంక్ యూ మేడం.
2: నమస్తే.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి
1: నా
0: నుంచో
1: పేరు
0: చెప్పండి.
1: ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాల నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఏపాటి
1: మాకు
0: కావాలండి?
1: మీరు నేను సినిమా నుంచి ఘంటసాల గారు కదమ్మ కళ కానిది లేదు మేనేదే పాట వినిపించడమ్మా.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తోంది, విని ఆనందించండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. తర్వాత హలో.
3: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
2: వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి అండి?
3: మేము వనస్థలిపురం హైదరాబాద్ అండి. నా పేరు బాలాజీ.
2: బాలాజీ గారు, ఏ పాట కావాలి ఇప్పుడు?
3: ఒక్క 2 నిమిషాలు మాట్లాడుతాను మేడం. నిన్న అది జమున గారి గురించి శర్మ గారు మాట్లాడారండి, వారి గురించి ప్రస్తావన అద్భుతంగా ఉంది మేడం నిన్న.
2: సరేనండి, అయితే అంటే మనకి పాటలు వినే కార్యక్రమం కాబట్టి మీ అభిప్రాయాన్ని చక్కగా మీరు ఎంత ఆనందించారు కాబట్టి మనకి సండే సండే లేఖావళి ప్రోగ్రామ్ ఉంటుందండి, దానికి SMS ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మీరు ఉత్తరం ద్వారా కానీ తెలియజేయవచ్చండి తప్పకుండా. అలాగేనండి. ఇప్పుడు చెప్పండి పాట ఏం కావాలో.
3: అతడి ఒక సైన్యంలో ఈ జగమే ఆ పాట వేయండి మేడం.
2: అలాగేనండి.

0: పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు కోరిన చిత్రగీతలు వింటున్నారు. హలో, పాటల
1: హలో,
0: పల్లకి అండి.
1: శుభోదయం మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, శుభోదయం. మీ
1: మేడం
0: పేరు?
1: అనంతపురం జిల్లా గారదీన మండలం పార్మిపాలెం విలేజ్ మేడం.
0: ఏ పేరండి మీది?
1: మధుసూదన్ రెడ్డి మేడం.
0: సరేనండి, చెప్పండి, పాట ఏం కావాలి?
1: మేడం, కొండవీర్ సింహం మూవీ నుంచి మా ఇంటిలోను మహాలక్ష్మి సాంగిని సిద్ధండి మేడం.
0: తప్పకుండానండి, మీరు కోరుకున్న.
1: ధన్యవాదాలు మేడం.
0: నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే అమ్మా. నా పేరు మాణిక్యాలరావు. మాది కాకినాడ జిల్లా దుర్గాడ అన్నవరం దగ్గర అమ్మా.
0: సరేనండి, ఏ పాట కావాలి మీకు ఇప్పుడు?
1: నాకు బట్టి విక్రమార్క సినిమాలోని ఓ నెల రాజా వెన్నెల రాజా అనే సాంగ్ వేయండి అమ్మా.
0: తప్పకుండానండి, వినండి. మీకు
1: ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: పాటల పలకి కార్యక్రమం అండి. హలో
3: హలో, నమస్తే మేడం.
2: మీరు రేడియో వాల్యూమ్ బాగా తగ్గించండి, రీసౌండ్ వస్తుంది. అది రేడియో వాల్యూమ్ తగ్గించండి సార్. సరేనండి, మీరు మాట్లాడేటప్పుడు రేడియో వాల్యూమ్ తగ్గించండి, లేదంటే రీసౌండ్ వస్తుంది. మీరు కోరిన పాట ఇస్తున్నా వినండి. నమస్తే అండి.
3: థ్యాంక్ యూ.

0: పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. హలో, పాటల పల్లకి అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి చెప్పండి.
1: నా పేరు సుబ్బలక్ష్మి అండి. నేను క్రాప్ నుంచి చెప్తున్నా మేడం గారు.
0: ఏ పాట కావాలండి?
1: మాకు రాక్షసి సినిమాలో అన్న పాట కావాలండి. ఈ పాట మీకోసం, మా సంవత్సరం కోసం మేడం గారు.
0: మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: మాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో, నమస్తే అండి. శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. నమస్తే, మీ పేరండి?
1: పేరు కామేశ్వరి అండి. అమలాపూర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: కామేశ్వరి గారు, ఏపాటు కావాలి?
1: ఆంధ్రకేసరి చిత్రంలో వేదల్లా గోదావరి పాట.
0: తప్పకుండానండి, పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు మేడం.
0: నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి. హలో, పాటల పల్లకి అండి. మనకి శ్రీనివాస్ గారు క్రిమినల్ నుంచి పాట కోరారు. ఆ పాట వినడానికి ముందు చిన్న వాణిజ్య విరామం తీసుకుందాం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవడము సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
6: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ, నేను
6: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు, దీని కూడా రెండు.
7: మన డెజర్ట్ వచ్చేసింది, కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
8: బిల్లిచ్చే ముందే వస్తుందంటారా?
9: సో గర్ల్స్, ఏంటట సంగతి?
10: బిల్లట సంగతి.
7: ఏది నీ కాడి పిన్ని?
11: ఆర్బిఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
12: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
11: ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
14: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
13: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
14: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
13: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
14: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
13: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
14: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
13: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
14: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
15: SBI, the bank to every Indian.

0: హలో, పాటల పల్లకి అండి.
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్కారం అండి.
1: నా పేరు కాకి అప్పారావు, చెంగళరావుపేట, తొంభైపల్లి వారి వీధి.
0: సరే,
1: సంగీకన్న చెట్టు నుంచి నేను తెలుసుకో పాట కావాలి.
0: అలాగేనండి, పాటిస్తుంది. వినండి. నమస్తే.
1: నమస్కారం.
0: నమస్తే అండి.

కార్యక్రమంలో చివరిగా అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కౌసల్య ఆలపించిన గీతాలాపన వింటారు.

0: పాటల పల్లకి కార్యక్రమాన్ని ఇంతటితో ముగించి తిరిగి 10:30కు కొనసాగిద్దాం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: రాష్ట్రంలో బీపీజీ రామ్జీ పథకం అమలుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ ప్రతి ఆర్థిక సంవత్సరంలో నైపుణ్యం లేని శ్రామికులుగా పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చే గ్రామీణ కుటుంబాల వయోజన సభ్యులకు 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీని అందిస్తుంది. ఆధునిక గ్రామీణ అవసరాలకు తగినట్లుగా ఈ పథకాన్ని రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి భద్రత, మౌలిక వసతుల కల్పన, జీవనోపాధి సృష్టి, వాతావరణ మార్పులను తట్టుకుని నిలిచే నిర్మాణ పనులపై దృష్టి సారించి వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడే ఆస్తులను కల్పిస్తారు. శ్రామికుల డిజిటల్ హాజరు, డిజిటల్ చెల్లింపులతో పాటు డేటా ఆధారిత ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ పథకం కింద చేపడుతున్న అన్ని పనులు వికసిత్ భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల స్టాక్లో సమగ్రపరచడం ద్వారా గ్రామీణ ప్రజా సంబంధిత పనుల కోసం ఏకీకృత జాతీయ ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. ఈ పథకం కింద అన్ని పనులను వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా గుర్తిస్తున్నారు. ఈ ప్రణాళికలను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో సమీకృతం చేస్తున్నారు. గతంలో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అందించిన రోజువారీ వేతనాల మొత్తాన్ని పెంచడంతో పాటు ఉపాధి అందించే పనిదినాల సంఖ్యను పెంచారు. పంటలు నాటే కాలంలోనూ, కోతల సమయంలోనూ వ్యవసాయ శ్రామికులు అందుబాటులో ఉండేలా చూడడం కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం 60 రోజుల పాటు విరామం కల్పిస్తారు. ఈ పథకం కింద నిధుల బాట ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంత రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలోనూ, ఇతర రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలోనూ ఉంటుంది. బీబీజీ రామ్జీ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీబీజీ రామ్జీ పథకాన్ని క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇషాసింగ్ పేర్కొన్నారు. గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కార్యక్రమంపై తిరుపతిలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఇషాసింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీబీజీ రామ్జీ కార్యక్రమ లక్ష్యాలు, అమలు విధానం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు, సిబ్బందికి ఆమె అవగాహన కల్పించి దిశానిర్దేశం చేశారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో నిర్వహించిన బీబీజీ రామ్జీ పథకం పనుల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి, జిల్లా కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. మంత్రి శ్రీ బాలవీరాంజనేయస్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకు ముందున్న చట్టంలో MGNRDS కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకున్నాం. ఎక్కువగా కనిపించేటువంటి పనులు చేసుకోగలిగాం, భూగర్భ జలాలు పెంచుకోగలిగాం. ఈ చట్టంలో మనకు ఏం హక్కులు ఇచ్చారు, దీని ద్వారా ఏం భద్రత ఇచ్చారు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2007లో ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత మహాత్మా గాంధీ రూరల్ గా ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా ఇచ్చినప్పుడు 100 రోజులు తీసుకున్నారు. ఈ రోజు 125 రోజులు, అంటే దాదాపుగా 4 నెలలు. వాళ్ళ ఆదివారాలు తీసుకుంటే మనం తీసుకున్నట్టయితే 4.5 నెలల పైనే మనకి పని కల్పించేటువంటి అవకాశం ఇందులో ఉంది. 60 రోజులు కంపల్సరిగా సెలవు ఇస్తే ఆ రోజుల్లో పని పెట్టాలి, లేకుండా ప్రకటించ హక్కు కూడా ఇచ్చారు. పనులు జరిగే సమయంలో పని కల్పించాలంటే మీరు అడిగితే దానికి కూడా నిరుద్యోగ ప్రజలు అని చెప్పేసి నేరుగా మీ అకౌంట్ లో డబ్బులు వేసే విధంగా ప్రభుత్వం చెల్లిస్తుంది.
0: బీబీజీ రామ్జీ పథకం అమలుతో గ్రామీణ ఉపాధి రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. గ్రామీణ పేద కుటుంబాలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని, స్థిరమైన ఆదాయ అవకాశాలు పెంచుతూ గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని బలోపేతం చేస్తుందని అన్నారు. బీబీజీ రామ్జీ పథకం కింద నంద్యాల జిల్లా గడివేముల మండలం కొరటమద్ది గ్రామంలో ఒకే రోజు 1000 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ప్రారంభించారు. రైతులకు స్థిరమైన ఆదాయం అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, గ్రామాభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం బీబీజీ రామ్జీ పథకం కింద పండ్ల తోటల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధి హామీని ఖచ్చితంగా అమలు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. చిత్తూరులోని డ్వామా కార్యాలయంలో జిల్లా ప్రజాప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, గ్రామసభల ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. చెరువులు, రహదారులు, పంట కాలువల అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ పథకం దోహదపడుతుందని

0: వివరించారు. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి బీబీజీ రామ్జీ పథకం ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పథకం కీలకమని అన్నారు. పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత శ్రామికుల జీవనోపాధి మెరుగుపడేలా ఏడాదికి 125 రోజుల వేతన ఉపాధి కల్పించడం, నిర్ణీత సమయంలో వేతనాలు చెల్లించడం, చెల్లింపులు ఆలస్యమైతే నిబంధనల ప్రకారం పరిహారం అందించడం వంటి అంశాలు బీబీజీ రామ్జీ పథకంలో ఉన్నాయని చెప్పారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం గూడెం గ్రామంలో బీబీజీ రామ్జీ పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలోని కంబాల చెరువు వద్ద నిర్వహించిన బీబీజీ రామ్జీ పనుల కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కె అప్పలనాయుడు, ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఏ భీమవరంలో చేపట్టిన ఉపాధి పనులను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, శాసనసభ్యులు ఆనందరావు ప్రారంభించారు. ఈ విధానం పారదర్శకతను పెంపొందించి శ్రామికులకు సకాలంలో వేతనాలు అందేలా దోహదపడుతుందని వివరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో నరసన్న చెరువు అభివృద్ధి పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. ఈ పథకం కింద పేద కుటుంబాలకు 125 రోజుల వేతన ఉపాధి హామీని కల్పించడంతో పాటు గ్రామసభల ద్వారా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక బీజీపీపీని పటిష్టంగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. వికసిత్ భారత్ జీరామ్జీ పథకం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరులో ఉద్యాన పంటలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీబీజీ రామ్జీ పథకం కింద శ్రామికులకు రోజుకు 312 రూపాయలు కనీస వేతనంగా అందుతుందని కలెక్టర్ చెప్పారు. బీబీజీ రామ్జీ పథకం వల్ల పల్లె ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అన్నారు. పెదకాకరి మండలం ఉప్పలపాడు గ్రామంలో ఈ పథకం కింద పనులను కలెక్టర్ పరిశీలించారు. బీబీజీ రామ్జీ పథకంపై ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం చెవుటూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, శ్రామికులకు ఆర్థిక భరోసా చేకూరుతుందని కలెక్టర్ చెబుతూ, బీబీజీ రామ్జీ పథకం కింద ఏలూరు జిల్లా ముసునూరులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కె పార్థసారథి మాట్లాడుతూ, ఈ పథకం కింద 2047 నాటికి వికసిత్ భారత్ను సాధించాలన్న లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లా అమృతలూరు గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనులను శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ప్రారంభించి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ప్రతి గ్రామాన్ని స్వావలంబన దిశగా తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. బాపట్ల మండలం చెరువు గ్రామంలో ఈ పథకం కింద ఫీడర్ కెనాల్లో 1 అడుగు లోతు 2 మీటర్ల వెడల్పుతో 1 కిలోమీటర్ పొడవున పూడిగతీత పనులు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ పనులను 250 పనిదినాల్లో పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ ద్వారా పల్నాడు జిల్లాలోని గ్రామాల రూపురేఖలు మారడంతో పాటు శ్రామికులకు పూర్తి ఉపాధి భరోసా లభిస్తుందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు అన్నారు. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో చేపట్టిన ఉపాధి పనుల్లో వారు పాల్గొన్నారు. ఈ పథకం కింద గ్రామీణ మౌలిక వసతులు, నీటి సంరక్షణ, విపత్తు నిర్వహణ, జీవనోపాధి పనులకు అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని శ్రామికులకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీబీజీ రామ్జీ పథకాన్ని శ్రామికులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వెంకటాచలం మండలం వడ్డిపాలెం గ్రామంలో జరుగుతున్న బీబీజీ రామ్జీ పథకం పనులను కలెక్టర్ పరిశీలించారు. పథకం అమలు తీరుపై శ్రామికులతో సంభాషించారు. బీబీజీ రామ్జీ పథకంపై ఒంగోలులోని డ్వామా కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు జోసఫ్ కుమార్ ప్రారంభించారు. బీబీజీ రామ్జీ పథకం కింద 318 రకాల పనులు చేపట్టవచ్చని ఆయన తెలిపారు. శ్రామికుల కుటుంబాలకు ఒక ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల పని కల్పించడం జరుగుతుందని ఆయన చెబుతూ, వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే సమయంలో ఈ పథకం కింద పనులు నిలుపుదల చేసుకునే సౌలభ్యం ఉందని వివరించారు.
1: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ గ్రామీణ్ ఈ పథకం జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలవుతుంది. సో దీంట్లో భాగంగా గతంలో ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు బీబీజీ రామ్జీ కింద మార్చడం జరిగింది. బీబీజీ రామ్జీ ఈ పథకానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా, అంటే ఏ ఏ పనులు చేపట్టచ్చు, దీంట్లో ఏ ఏ పథకాల ద్వారా మనం ఎలా వర్కులు చేసుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో, ఈ విషయాలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి లోకల్ బాడీస్ లో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపీపీస్ జెడ్పీటీసీలు అలాగే ఎంపీటీసీలు సర్పంచులు వీళ్ళందరికి కూడా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా పూర్తిగా అవగాహన కల్పించమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. సో దీంట్లో ప్రధానంగా మనకి ఉపాధి హామీ పథకంలో 266 రకాల వర్కులు ఉంటే ఇప్పుడు మనకి 318 వర్కులతో బీబీజీ రామ్జీ కొత్తగా రూపాంతరం చెంది వచ్చింది. అలాగే మనకి గతంలో 100 మాత్రమే ఒక కుటుంబానికి పని ఇవ్వడం ఉండేది, ఇప్పుడు దాన్ని 115 పని కల్పించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి బీబీజీ రామ్జీలో అనేక కొత్త విషయాలు మనకి దీని ద్వారా బెనిఫిట్స్ రాబోతున్నాయి. సో దాన్ని సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ బీబీజీ రామ్జీ చట్టం, బీబీజీ రామ్జీలో ఉన్నటువంటి అన్ని రకాల పనులు, వాటి వివరాలు, వాటిని ఎలా ఉపయోగించుకోవాలా, గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు ఎలా ఉపయోగించుకోవాలా అనే విషయం గురించి పూర్తిగా వారికి అవగాహన కల్పించేదానికి శిక్షణ కార్యక్రమం మనం రూపొందించడం జరిగింది.
0: శ్రీ సత్యసాయి జిల్లాలో మరవపల్లి చెరువు నుంచి చెర్లోపల్లి చెరువుకు వెళ్లే కాలువ పూడికతీత పనులను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వికసిత్ భారత్ జీరామ్జీ పథకం అమలు తీరుపై జిల్లా కలెక్టర్ ఎస్ శ్యామ్ ప్రసాద్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కదిరి, నల్ల చెరువు, ఓబులదేవర చెరువు, రొద్దం వంటి వెనుకబడిన మండలాల్లో ఉపాధి హామీ పనుల పురోగతిని వెంటనే పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. కర్నూలు జిల్లాలో బీబీజీ రామ్జీ పథకం అమలుపై కలెక్టర్ ఏసిరి అధికారులకు అవగాహన కల్పించారు. ఈ పథకం కింద ప్రతిరోజు 35,000 మంది శ్రామికులకు పని కల్పించాలని, నిర్దేశించిన లక్ష్యాలు సాధించేలా గ్రామ సభలు నిర్వహించి అవగాహన కల్పించాలని అన్నారు. బీబీజీ రామ్జీ పథకం అమలులో బయోమెట్రిక్ ప్రమాణీకరణ, సాంకేతికత ఆధారిత ప్రణాళిక రూపకల్పన, పర్యవేక్షణ, మొబైల్ ఆధారిత నివేదికల సమర్పణ, రియల్ టైం డాష్ బోర్డులు, కృత్రిమ మేధ ఆధారిత విశ్లేషణలు, సామాజిక ఆడిట్ యంత్రాంగ పటిష్టీకరణ కలిసి ఉంటాయి. ఇందువల్ల ఈ పథకాన్ని పారదర్శకంగా, సమర్థంగా అమలు చేయడానికి మార్గం సుగమమవుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా ఈ పథకాన్ని రూపొందించారు. వికసిత్ భారత్ జీరామ్జీ పథకం గ్రామీణ ఉపాధిని వికసిత్ భారత్ 2047 దార్శనికతతో అనుసంధానిస్తూ జవాబుదారీతనం, మౌలిక సదుపాయాల కల్పన, ఆదాయ భద్రతను బలోపేతం చేస్తోంది. ఈ పథకం శ్రామికుల కుటుంబాలకు గౌరవప్రదమైన ఉపాధిని కల్పిస్తూ గ్రామాల రూపురేఖలను మార్చి పల్లెల సమగ్రాభివృద్ధికి దోహదపడుతోంది. బీబీజీ రామ్జీ పథకం గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి మద్దతునిస్తోంది. పెరిగిన ఉపాధి అవకాశాలతో గ్రామీణ కుటుంబాలకు సాధికారత కల్పిస్తోందని చెప్పవచ్చు. రాష్ట్రంలో బీబీజీ రామ్జీ పథకం అమలుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన, వ్యాఖ్యానం జి అరుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వనస్థలీపురం సాయినగర్ శ్రోతలు దోర్నాల రేణుక, బాలాజీ వీరి కోరిక మేరకు రాబోయే వినబోతున్నారు. వేటూరి సాహిత్యం అందించిన ఈ పాట
3: పట్నం కేంద్రం పాటల పల్లకి కార్యక్రమం తిరిగి కొనసాగిద్దాం. ఈ కార్యక్రమంలో శ్రోతలు తమకు నచ్చిన పాటలు వినాలి అంటే డైల్ చేయవలసిన టెలిఫోన్ నెంబర్లు 2727244 2727288 విశాఖేతరులు ముందుగా 0891 అనే కోడ్ను జత చేసి ఇప్పుడు చెప్పిన నెంబర్లకి కాల్ చేయాలి. కార్యక్రమంలో ఇప్పుడు వినేద్దాం ప్రేమ ఖైదీ చిత్రం నుంచి రాజన్ నాగేంద్ర స్వర సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలల గానం.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు
1: నవీన్ మేడం, పలాస నుంచి.
0: నవీన్ గారు, ఏ పాట వినిపించమంటారు ఇప్పుడైతే?
1: అదే యువరత్న రాణ నుంచి మా కళ్యాణ సీతని కన్నులారా చూడాలన్న పాట మేడం.
0: అలాగేనండి, పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్స్ మేడం.
0: నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి అండి.
1: ఏఎస్ దేముళ్ళు పెద్దబోడే పిల్లండి.
0: దేముళ్ళు గారు ఏ పాట కావాలండి?
1: 12 సంవత్సరంలో బాలుమతి పిచ్చి పిచ్చి పిచ్చి.
0: సరేనండి, పాట వస్తుంది, మీకు నచ్చింది వినండి.
1: అలా థ్యాంక్స్ అమ్మ.
0: నమస్తే అండి.
2: అలాగే మత్తుకు ఏ పిచ్చి లేని ఒక మనిషిని

0: చిన్న వారికి ఉన్నది పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
4: నమస్కారం మేడం.
3: నమస్కారం అండి. రాజు గారు, ఏ పాట కావాలి? ఏ పాట అయినా పర్వాలేదా?
4: ఏ పాట అయినా పర్వాలేదు.
3: సరేనండి, పాట వస్తుంది వినండి.
4: సరే.

0: హలో, పాటల పల్లకి అండి.
1: మా
0: హలో, నమస్తే అండి. పాటల పల్లకి కార్యక్రమం.
1: మంచిగా సినిమాల చిత్రం పాట కావాలమ్మా.
0: అలాగే తప్పకుండా వినిపిస్తాను. ముందు మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో కూడా చెప్పండి.
1: జాబాకి నుంచి మాట్లాడుతున్నా. దమ్ము కొట్టేశ్వరమ్మ నా పేరు.
0: కోటేశ్వర గారు, మీరు అడిగిన పాట వస్తుంది, విని ఆనందించండి.
1: ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్.
0: ఓకే అండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం గారు.
0: నమస్తే, మీ పేరు చెప్పండి.
1: నా పేరు అప్పారావు.
0: ఎక్కడి నుంచి?
1: ఎలమంచిది.
0: సరేనండి, ఏ పాట కావాలి ఇప్పుడు?
1: సిపాయి చెన్నై మూవీలో రాజమ్మ భూమి అంతో.
0: అలాగేనండి, మీరు కోరిన పాటిస్తుంది వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి అండి.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు కొండపోతు రామనాయుడు, పద్మనాభం మండలం మధ్య విలేజ్.
0: సరేనండి, ఏ పాట కావాలి?
1: నాకు అడవి రోమంలోని పుష్ ఉంటే మనుషులు ఋషులు అవుతారు.
0: అలాగేనండి, మీరు కోరిన పాటిస్తుంది వినండి.

పాటల పలకి కార్యక్రమంలో తరువాత లక్ష్మీ చిత్రం నుంచి ఒక పాట వింటారు.

0: పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంతో మీ నుంచి సెలవు తీసుకుంటున్నది మీ పెండ్యాల రత్నమాల.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా అద్భుతమైన క్లాసిక్ మూగ మనసులు చిత్రంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మధురమైన పాట. ఇది తెలుగుదన ముట్టిపడే చక్కని జానపద మరియు భావభరితమైన ప్రేమ గీతం. అక్కినేని నాగేశ్వరరావు మరియు సావిత్రిల అభినయం, ఘంటసాల సుశీల మంత్రముగ్ధులను చేసే గాత్రం

అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జమున నటించిన పూజా ఫలం చిత్రంలోని ఈ మధురమైన గీతం ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ మెలోడీ. ఎస్ జానకి మంత్రముగ్ధులు చేసే స్వరాన్ని అందించారు. సినారే అందించిన భావయుక్తమైన సాహిత్యం శ్రోతలను ఆకట్టుకుంటుంది.

ఎన్టీ రామారావు, జమున నటించిన రాముడు భీముడు చిత్రంలోని ఈ పాట ఒక ఆహ్లాదకరమైన మెలోడీ. ఘంటసాల మరియు పి సుశీల గారి మధురమైన గాత్రం ఈ పాటకు ప్రాణం పోసింది. సినారే అందించిన అద్భుతమైన సాహిత్యం, పెండ్యాలవారి సంగీతం ఈ పాటను ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్గా నిలిపాయి.

రాగాల పల్లకిలో అనే పాట కేవీ విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన సామాజిక చిత్రమైన శుభలేఖ సినిమాలోనిది. ఈ పాటలో హాస్యం, అమాయకత్వం మరియు ప్రేమ కలగలిసి ఉంటాయి. హీరో ఉద్యోగం పోగొట్టుకున్న సందర్భంలో వచ్చే ఈ సంభాషణ మరియు పల్లవి చాలా సరదాగా ఉంటుంది. వేటూరి రాసిన అర్థవంతమైన మరియు మధురమైన సాహిత్యానికి కేవీ మహదేవన్ అందించిన సంగీతం ప్రాణం పోసింది.

దేవతా చిత్రంలోని ఈ పాటను వేటూరి గారు రచించగా ఎస్పి కోదండపాని సంగీతం అందించారు మరియు ఘంటసాల గారు ఆలపించారు. ఈ పాట ఇల్లాలి యొక్క గొప్పతనాన్ని మరియు కుటుంబంలో ఆమె ప్రాముఖ్యతను అద్భుతంగా వివరిస్తుంది.

పూజ చిత్రంలోని ఈ పాట దశాబ్దాలు దాటినా నేటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంది. రెండు హృదయాల మధ్యున్న అమూల్యమైన బంధాన్ని ఆవిష్కరిస్తుంది. కేవలం ఈ జన్మలోనే కాదు, ఎన్నెన్నో గత జన్మల నుంచి కొనసాగుతున్న బంధమిదని, ఎన్నటికీ ఈ మమకారం చెరిగిపోదని ప్రేమికులు తన భావాలను పంచుకుంటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరామ ఆలపించగా రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు.

సుఖదుఖాలు చిత్రంలోని ఈ పాట జీవితంలో సరైన సమయం రాకముందే తొందరపడి ఆశలు పెంచుకుంటే లోకంలోని కష్టాలు తగిలి మనుషులు ఎలా గాయపడతారో కవి ఈ కోయిల రూపంలో చాలా అందంగా వర్ణించారు. ఈ గీతానికి మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించగా పి సుశీల గారు ఎంతో మధురంగా ఆలపించారు. ఎస్పి కోదండపాణి గారు ఈ పాటకు సంగీతం అందించారు.

సిరివెన్నెల చిత్రంలోని అత్యంత మధురమైన పాట. ప్రకృతిని, మాతృభూమిపై అనురాగాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించే ఈ గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల ఆలపించగా కెవి మహదేవన్ సంగీతం అందించారు.

ఇంటింటి రామాయణం చిత్రంలోని ఒక అద్భుతమైన గీతం. ఈ కాలాతీత మధుర గీతాన్ని ప్రసిద్ధ గేయ రచయిత వేటూరి సుందర్రామూర్తి గారు రచించగా రాజన్ నాగేంద్ర అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గార్ల మధురమైన గాత్రంలో ఈ పాట ప్రాణం పోసుకుంది.

త్రిశూలం చిత్రంలోని మనసుకు హత్తుకునే యుగళ గీతం. ఈ ప్రసిద్ధ గీతాన్ని సాహిత్య బ్రహ్మ ఆచార్య ఆత్రేయ గారు రచించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల గారు ఎంతో మధురంగా ఆలపించారు. ఒక సాధారణ స్త్రీ పట్ల హీరో చూపించే అపారమైన గౌరవం, కరుణ మరియు ఆదరాభిమానాలకు కృతజ్ఞతగా సాగే భావోద్వేగాల మేళవింపు ఈ పాట.

ప్రకృతిలోని శక్తులను పోలుస్తూ ఆత్రేయ గారు బంధాలు వెనుకుండే రహస్యాన్ని ఎంతో సరళంగా లోతుగా వివరించారు. మరో చరిత్ర చిత్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మనసును పిండేసే అమర గీతం. ఈ అద్భుతమైన గీతానికి ఎంఎస్ విశ్వనాథన్ గారు సంగీతం సమకూర్చారు. ఈ పాట కథానాయకుల మధ్యుండే భాషా సరిహద్దులను దాటిన ప్రేమను మరియు విధి ఆడే వింత నాటకాన్ని ప్రతిబింబిస్తుంది.

అనురాగ దేవత చిత్రంలోని ఎంతో ప్రసిద్ధమైన హృదయానికి హత్తుకునే తాత్విక గీతం. గాన కోకిల పి సుశీల గారి మధురమైన గొంతులో వెండి తెరపై అతిలోక సుందరి శ్రీదేవి గారి అభినయంతో ఈ పాట అమరత్వాన్ని పొందింది.

మీరు ఇంతవరకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు మధుమంజరి కార్యక్రమంలో 12:10 వినవచ్చు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: but have so far received no response from inside the tunnel. Hundreds of the 2,500 people reported missing are believed to be employees of Nepal's hydropower projects. Wednesday's disaster has killed at least 794 people and more than 2,500 people are missing in Nepal. In Tibet, the official death toll is 16, with 546 reported to be missing, while rescuers are struggling to find survivors. Following severe flooding in Nepal and heavy rainfall in the catchment areas, the water levels in Gandak and Kosi rivers have risen in Bihar. To regulate the river flow, all 36 gates of the Valmiki Nagar barrage and 20 gates of the Kosi barrage have been opened. However, the water levels and discharge of both rivers have declined over the past 24 hours. Meanwhile, amid misleading reports circulating on social media, the Supaul District Administration has clarified that the water level of the Kosi River is rising at a normal rate and the Kosi Barrage is completely safe. The United States has struck Iranian military targets on Larak Island in the Strait of Hormuz last night. American forces said they targeted two Iranian launchers on Larak Island after Iran's Islamic Revolutionary Guard Corps IRGC troops were seen preparing to launch rockets carrying sea mines into the Strait of Hormuz. Iranian state broadcaster IRIB reported that the attack killed and wounded several Iranian personnel and civilians. Iran has retaliated with IRGC launching ballistic missiles on U.S. bases in Jordan in response to the U.S. strike. The Intermeteorological Department, IMD, has forecast extremely heavy rainfall conditions today in places over Odisha and Chhattisgarh. Very heavy rainfall is also expected during the day over Arunachal Pradesh, Bihar, East Uttar Pradesh, Jharkhand, Nagaland, Manipur, Mizoram and Tripura and Uttarakhand. Benchmark domestic equity indices were trading around 0.5% lower in the forenoon session today. The Sensex declined 390 points to 76,875, while the Nifty lost 150 points to 24,026 when reports last came in. Broad-based selling was seen across most sectors, with media, metal and IT emerging as major laggards. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి ఎంఎం కీరవాణి పాడిన పాటను వింటారు.

మీరు ఇంతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. అనంతరం 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమావేశాలు జరుపుతారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగం కొనసాగి 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. కిర్గిస్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిష్కెక్లోని ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. యోగా, మానస్ అకాడమీతో సహా వివిధ రంగాల్లో భారత్తో కలిసి పనిచేస్తున్న 4 ప్రతినిధి బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అనంతరం బిష్కెక్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ పార్క్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి మోదీ పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్యదేశాల నాయకులతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహిస్తారు. రష్యా, ఇరాన్, కిర్గిస్థాన్, ఆర్మేనియా దేశ అధినేతలతో ఆయన సమావేశం కానున్నారు. కిర్గిజ్ పర్యటనలో రేపు మోదీ 26వ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమావేశంలో ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్కు చేరుకున్నారు. ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసోమాలియవ్ అదిల్బే కల్లేషోవిచ్ ఘన స్వాగతం పలికారు. అధ్యక్షుడు సదీర్ జాఫరోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ సన్నాహక సమావేశం కోసం మోదీ కిర్గిస్థాన్లో పర్యటిస్తున్నారు. రేపు జరగనున్న అధినేతల సమావేశంలో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియా

యువతో చర్చల అనంతరం నిన్న తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో 11 ఒప్పందాలపై సంతకాలు చేయడంతో క్రిటికల్ మినరల్స్, యురేనియం, వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య, హిందీ, సంస్కృతం, క్రీడలు, వారసత్వ పరిరక్షణ మొదలైన అన్ని రంగాల్లో 2 దేశాల మధ్య భాగస్వామ్యం మరింత విస్తృతమైంది. అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా 7% లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ, హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సప్లై చైన్లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్ధిలో వేగం కొనసాగించగలదని ఆమె చెప్పారు. పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా హోర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల వంటి కీలక వస్తువుల సరఫరాపై ప్రభావం ఉన్నప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న 100,000 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిశూలి 3A ప్రాజెక్టు వద్ద భారత్, చైనాకు చెందిన నిపుణులతో కలిసి సహాయక బృందాలు టన్నెల్ లోపల ఉన్నవారితో సంబంధాలు నెలకొల్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టులో పనిచేస్తున్న సుమారు 2,500 మంది ఉద్యోగుల ఆచూకీ ఇంకా దొరకవలసి ఉంది. నేపాల్ అంతటా వరదల వల్ల ఇంతవరకు 794 మంది ప్రాణాలు కోల్పోగా 2,500 మందికి పైగా గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. టిబెట్లో కూడా 16 మంది మరణించారు, 546 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు చెప్పారు. గండకి ప్రావిన్స్లోని త్రిశూలి నది ఉధృతికి ఘాల్చౌక్ చొరోడిని కలిపే వంతెన కొట్టుకుపోయింది. ఉదయం 11:30 సమయంలో వచ్చిన ఈ వరద కారణంగా పృథ్వీ రహదారికి రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీహార్లోని గండకి, కోసీ నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది. ప్రవాహాన్ని క్రమబద్ధీకరించేందుకు వాల్మీకి నగర్ బ్యారేజ్కి చెందిన 36 గేట్లు, కోసీ బ్యారేజ్కి చెందిన 20 గేట్లను ఎత్తివేశారు. అయితే గత 24 గంటల్లో 2 నదుల వద్ద ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టింది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుదోవ పట్టించే వార్తల నేపథ్యంలో సుపాల్ జిల్లా యంత్రాంగం స్పందిస్తూ కోసీ నది నీటిమట్టం సాధారణ స్థితిలోనే ఉందని, బ్యారేజ్ పూర్తిగా సురక్షితంగా ఉందని స్పష్టం చేసింది. అయితే ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, సారణ్తో పాటు గోపాల్గంజ్ జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో భారత నౌకాదళం నిస్తార్ తరగతికి చెందిన 2వ డైవింగ్ సపోర్ట్ వెసల్ TSV అయిన INS నిపుణ్ను జలప్రవేశం చేయించారు. ఈ కమిషనింగ్ వేడుకలో నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో సముద్రంలో మల్టీ డొమైన్ డీప్ వాటర్ ఆపరేషన్లకు అవసరమైన ప్రత్యేక సామర్థ్యాలను పెంపొందించడంలో నిపుణ్ నౌకాదళానికి ఒక శక్తివంతమైన అదనపు బలమని పేర్కొన్నారు. డైవింగ్ సపోర్ట్ సబ్మెరైన్ రెస్క్యూ నౌకగా నీటి అడుగున చేపట్టే క్లిష్టమైన ఆపరేషన్ల కోసం పశ్చిమ నౌకాదళ కమాండ్ సామర్థ్యాలను నిపుణ్ విశేషంగా ఇనుమడింపు చేస్తుందని ఆయన చెప్పారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో దీని రూపకల్పన చేసి నిర్మాణం జరిపింది. విస్తృత శ్రేణి డ్రైవింగ్, నీటి అడుగున జరిగే ఆపరేషన్లకు మద్దతుగా ఈ నౌకను ప్రత్యేకంగా రూపొందించారు. సముద్రంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేసే డైవర్లకు నిరంతరం అండగా నిలిచేలాగా నిపుణ్ నౌక ఆధునిక డైవింగ్ సిస్టమ్స్, నీటి అడుగున జోక్యం చేసుకునే సామర్థ్యాలతో రూపుదిద్దుకుంది. నావిగేషన్, ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్, ఖచ్చితమైన స్టేషన్ కీపింగ్ కోసం నౌకలో అత్యాధునిక వ్యవస్థను చేర్చారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గొప్ప పరిపాలనా దక్షుడిగా, రాజ్యాంగ విలువలు కట్టుబడిన నేతగా ప్రణబ్ ముఖర్జీ దేశానికి సేవలందించారని
ఆయన జీవితం నూతనంగా రాజకీయాల్లో అడుగుపెట్టే

0: వారికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. పవిత్ర శ్రావణ భాద్రపద మాసాల సందర్భంగా ఉజ్జయినిలో ఈవేళ మహాకాల్ 5వ అంబారి ఊరేగింపు జరుగుతుంది. బాబా మహాకాల్ నగరంలో పర్యటించి తన భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు మహాకాళేశ్వరుణ్ణి 5 వేర్వేరు రూపాల్లో దర్శించుకుంటారు. ఈసారి ఈ ఊరేగింపుకు 84 మహాదేవులు ప్రధాన ఇతివృత్తంగా నిలిచింది. ఉజ్జయినిలోని ప్రాచీన 84 మహాదేవులకు సంబంధించిన అద్భుతమైన శకటాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. సాయంత్రం 4 గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం ఈ ఊరేగింపు ఆలయం నుంచి బయలుదేరుతుంది. మహాకాల్ ఘాటి, బక్షీబజార్, కహార్వాడి మీదుగా రామ్ ఘాట్ చేరుకుంటుంది. అక్కడ క్షిప్ర నది నీటితో భగవాన్ మహాకాళేశ్వరుడికి అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరిగి ఆలయానికి ఊరేగింపు చేరుకుంటుంది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ సమీపంలో ఉన్న తక్వార్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మరణించారు. అలీపూర్ద్వార్ నుంచి డార్జిలింగ్ సందర్శనకు వచ్చిన 2 యువకులు బైక్పై వెడుతుండగా అటునుంచి నడుచుకుంటూ వెడుతున్న స్థానిక వ్యక్తులను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ వెనుకొచ్చిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన స్థానికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. US ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతులు అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. న్యూయార్క్లోని ఆర్థర్ అష్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తన 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించే ప్రయత్నంలో భాగంగా ఆడిన తొలి మ్యాచ్లోనే నొవాక్ జోకోవిచ్ అర్జెంటీనాకు చెందిన మారియానో నవోనే చేతులు అనూహ్యమైన ఓటమిని చవిచూశారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో అర్జెంటీనా ఆటగాడు 7-6, 5-7, 4-6, 6-2, 6-1 తేడాతో జోకోవిచ్పై విజయం సాధించారు. గ్రాండ్ స్లామ్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఇదొకటిగా నిలిచిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మహిళల T20 ఏషియా కప్ టోర్నమెంట్లో ఈరోజు దుబాయ్లో జరిగే గ్రూప్ బి మ్యాచ్లో బంగ్లాదేశ్ ఇండోనేషియాతో తలపడుతుంది. రాత్రి 8 గంటలకు భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమావేశమవుతారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న 100లాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. US ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతులు అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా కార్మికుల్లో వచ్చే వినికిడి లోపాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ మాదల సుధాకర్ రావు గారి ప్రసంగం వింటారు.
1: డాక్టర్ మాదల సుధాకర్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం వెంకటేశ్వర్లు గారు.
1: డాక్టర్ సుధాకర్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ చెవి ముక్కు గొంతు వ్యాధుల వైద్య నిపుణులుగా, అంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ అని ఇంగ్లీష్లో అంటుంటాం, అలాగే మైక్రో ఇయర్ సర్జన్ అండ్ సైలెండోస్కోపీ స్పెషలిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా.
2: అవునండి.
1: ముఖ్యంగా డాక్టర్ గారు, అసలు వినికిడి లోపం ఎందుకు వస్తుంది, ఏ వయసు వారికి వస్తుందో చెప్పండి.
2: వినికిడి లోపం వెంకటేశ్వర్లు గారు, ఇది చాలా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారి వరకు ఏ వయసులో అయినా రావటానికి అవకాశం ఉంది. కారణాలు మారొచ్చు. అది కొంతమందికి పుట్టుకతోనే వినికిడి లోపం ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రీనేటల్ కాజెస్ అంటాం, అంటే మదర్లో ఊంబులో ఉన్నప్పుడే కొన్ని కారణాలు, జెనెటిక్ కారణాల వల్ల కానీ, లేదా పుట్టే సమయంలో ఆక్సిజన్ సరిగా అందకపోవటం వల్ల కానీ, పుట్టిన వెంటనే ఆక్సిజన్ సరిగా తీసుకోలేకపోవటం, ఇలాంటి కారణాల వల్ల పసిపిల్లల్లో వినికిడి లోపం రావటానికి అవకాశం ఉంది. ఇక చిన్నపిల్లల్లోకి వచ్చేసరికి, అంటే 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు, ఈ వయసులో కామన్గా ఉండేది ఏంటంటే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావటం, అంటే జలుబు, ఎడినాయిడ్ ప్రాబ్లము, అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ చెవిలోకి స్ప్రెడ్ అవటం, దానివల్ల కర్ణబేరిలో ప్రాబ్లం రావటం, కర్ణబేరిలో రంధ్రం పట్టడం, చెవిలోంచి చీమిక

0: వీటి వల్ల జనరల్గా వినికిడి లోపం వస్తూ ఉంటుంది. ఇదే ప్రాబ్లం కంటిన్యూ అయ్యి మధ్య వయస్కులో కూడా చెవిలో ఇన్ఫెక్షన్స్ వల్ల చాలా కామన్గా వినికిడి లోపం వస్తూ ఉంటుంది. ఇది కాకుండా మధ్య వయసులో వచ్చేసరికి కొన్ని కొన్నిసార్లు నాయిస్ ఎక్స్పోజర్ వల్ల, శబ్ద కాలుష్యం వల్ల వినికిడి లోపం రావడానికి అవకాశం ఉంది. లేదా కొన్ని మందులు, ఒటోటాక్సిక్ డ్రగ్స్ అంటామండి, అంటే చెవి మీద దుష్ప్రభావం చూపించే మందులు కొన్ని ఉంటాయి, అవి వాడటం వల్ల ఒక్కొక్కసారి ఇట్లా వినికిడి లోపం రావడానికి అవకాశం ఉంది. ఇక పెద్ద వయస్కులో అంటే 5th and 6th decade అట్లా వచ్చేసరికి 2-3 దశాబ్దాల పాటు షుగరు, బీపీ లాంటి సమస్యలు ఉండటం, వాటికి సరైన మందులు వాడకపోవటం, అన్కంట్రోల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గ్రాడ్యువల్గా నరం సన్నబడి వినికిడి లోపం రావటానికి అవకాశం ఉంది. ఇక ఇవి కాకుండా ఇంకా 7th decade 70-75 సంవత్సరాలు వచ్చేసరికి ఏజ్ రిలేటెడ్గానే కొంత వినికిడి లోపం రావడానికి అవకాశం.
1: డీజెనరేటివ్ మెకానిజం.
0: అవునండి, డీజెనరేటివ్ ప్రాబ్లమ్స్ వల్ల ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్, ప్రెస్ బయాక్యూసిస్ అంటాం దాన్ని, దానివల్ల కూడా కొంత వినికిడి లోపం రావడానికి అవకాశం ఉంది.
1: డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ వయోధికుల్లో అంటే ఇవాళ రోజున ప్రతి 10 మందిలోనూ 7-8 మందికైనా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, బీపీ, షుగర్లు అంటాం మనం వ్యావహారికంగా, వీళ్లలో ఈ వినికిడి లోపం కూడా కారణం అని మీరు ఇప్పుడు ఉదాహరించారు. ఎందుకు ఈ అన్కంట్రోల్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ లేదా బీపీ ఉన్నటువంటి వాళ్ళకి వినికిడి లోపం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వయోధికుల్లో?
0: వయోధికుల్లో ఇది ఎలా ఉంటుందంటే, సిస్టమిక్ ప్రాబ్లంలో ఒక భాగం అండి ఇది. అంటే చెవి ఒక్కటే ఎఫెక్ట్ అవ్వటం కాదు, ఇవాళ రోజున అందరికీ కామన్గా తెలిసిన ప్రాబ్లమే. అంటే అన్కంట్రోలబుల్ డయాబెటీస్ ఉన్నప్పుడు మైక్రోవాస్కులర్ డిసీజ్, ఈ ప్రాబ్లం రావటం వల్ల శరీరంలో అన్ని భాగాలు ఎఫెక్ట్ అయినట్టే చెవి కూడా ఎఫెక్ట్ అవ్వటానికి అవకాశం ఉంది. ఆ ఎఫెక్ట్ అయినప్పుడు గ్రాడ్యువల్గా వినికిడి తగ్గటం, దానికి సంబంధించిన సమస్యలతో ప్రజెంట్ అవటం చూస్తూ ఉంటాం.
1: ఇక ముఖ్యంగా డాక్టర్ గారు, ఫ్యాక్టరీల్లో అంటే పెద్ద పెద్ద శబ్దాలతో పనిచేసేటువంటి కార్మికుల్లో కొంతమందికి దాని వల్లనే వినికిడి లోపం వస్తుంది అని చెప్పి అంటుంటారండి. ఎందువల్ల మరి వినికిడి లోపం రాకుండా ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మంచి ప్రశ్న వెంకటేశ్వర్లు గారు. ఏంటంటే ఈ మధ్య చాలా కామన్గా వింటున్న సమస్య కూడా ఇది. ఈవెన్ ఫ్యాక్టరీస్లోనే కాకుండా సివిలియన్ లైఫ్, బయట కామన్ మ్యాన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా ఇది సర్వసాధారణంగా ఉంది. ఇది ఎట్లా ఉంటుందంటే, ఎక్కువ గంటల పాటు పెద్ద పెద్ద శబ్దాలు గనక విన్నట్లయితే అది మన చెవి మీద దుష్ప్రభావం చూపించి వినికిడి లోపం రావటానికి అవకాశం ఉంది. అందులో సడన్గా లౌడ్ సౌండ్ ఎక్స్పోజర్, అంటే ఒక టైర్ బ్లాస్ట్ కానీ ఒక క్రాకర్ బ్లాస్ట్ కానీ మన పక్కనే జరిగినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ వినికిడి తగ్గిపోవటానికి అవకాశం ఉందండి, నాయిస్ ట్రామా అంటాం. ఇది కాకుండా లాంగ్ టర్మ్లో ఆక్యుపేషనల్గా కానీ ఇండస్ట్రియల్ నాయిస్ ఎక్స్పోజర్, అంటే మీరు అన్నట్టు ఆ కార్మికుల్లో ఎక్కువగా ఆ నాయిస్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల, నెలలు సంవత్సరాల తరబడి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల గ్రాడ్యువల్గా హీరింగ్ లాస్ రావడానికి అవకాశం ఉంది. ఇది ఆల్మోస్ట్ పర్మనెంట్ హీరింగ్ లాస్. అంటే దీనికి ట్రీట్మెంట్ చాలా కష్టం, కానీ నివారణ మార్గం తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆ హీరింగ్ లాస్లోకి వెళ్లకుండా మనం జాగ్రత్త చేయడానికి అవకాశం ఉందండి. ఇందులో ఆక్యుపేషనల్ వృత్తిరీత్యా ఎక్స్పోజర్ వచ్చేసరికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉంటాయంటే, ఇండస్ట్రియల్ మెషినరీలో వర్క్ చేసేవారు కానీ, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ, గన్ ఫైరింగ్ రిలేటెడ్ జాబ్స్ కానివ్వండి, లేదా ఫైర్ వర్క్స్ వల్ల కానివ్వండి, ఇట్లా జరగటానికి అవకాశం ఉంది. ఇక సివిలియన్ లైఫ్, సాధారణ కామన్ మ్యాన్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే, ట్రాఫిక్ సౌండ్స్ కానివ్వండి, క్రాకర్ బ్లాస్ట్ కానివ్వండి, టైర్ బ్లాస్టు, తర్వాత రిక్రియేషనల్ యాక్టివిటీస్లో డీజే సౌండ్స్ ఎక్కువ ఉండటం వల్ల కానీ, లేదా ఫంక్షన్స్లో ఈ బ్యాండ్ సౌండ్స్ ఎక్కువ అవటం వల్ల కానీ, లేదా హెడ్ఫోన్స్ ఉపయోగించి ఎక్కువసేపు గంటల తరబడి పాటలు వినటం, అది కూడా లౌడ్ సౌండ్తో పాటలు వినటం వల్ల కానీ, ఇవన్నీ కూడా నాయిస్ ఎక్స్పోజర్కి ఉదాహరణలు వెంకటేశ్వర గారు. వీటి వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం వినికిడి లోపంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయటం ఇంపార్టెంట్. ఒకసారి ఇది మనకు అర్థమైనప్పుడు ఏంటంటే, నాయిస్ ఎక్స్పోజర్ వీలైనంతగా తగ్గించడానికి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ బయట కామన్ మ్యాన్ తగ్గించడానికి అవకాశం ఉందనుకోండి. అయితే ఇండస్ట్రియల్ వర్క్ ప్లేస్లో కూడా కొన్ని మెజర్స్ తీసుకోవటం వల్ల ఈ ఎక్స్పోజర్ తగ్గించడానికి అవకాశం ఉంది. అదేంటంటే, ఒకటి సోర్స్, ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ మెషినరీ నుంచి సౌండ్ ప్రూఫ్, వర్క్ ప్లేస్కి సౌండ్ ప్రూఫ్ క్రియేట్ చేయటం కానీ, సౌండ్ తక్కువగా ఉండే ప్రాంతాల్లో వర్కర్స్ని ఎంప్లాయ్ చేయటం కానివ్వండి, లేదు మిషన్ దగ్గరే వర్క్ చేయాలంటే ఆల్టర్నేటివ్గా కొన్ని గంటల పాటు మిషన్ దగ్గర ఉండటం, మిగిలిన గంటలు బయట సౌండ్ లేని చోట ఎంప్లాయ్ చేసుకోవటం, సో ఈ పద్ధతి వాడటం కానీ, లేదా ఆ వర్కర్స్కి సౌండ్ ప్రూఫ్ వచ్చేటట్టుగా అంటే ఇయర్ ప్లగ్స్ కానీ, ఇయర్ మఫ్స్ కానీ వాడటం వల్ల కానీ, సో

0: ఇలాంటి మెజర్స్ తీసుకోవటం వల్ల ఆ నాయిస్ ఎక్స్పోజర్ తగ్గించి ఈ రిస్క్ని నివారించడానికి అవకాశం ఉంది వెంకటేశ్వర్లు గారు.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఫ్యాక్టరీస్ అంటే కర్మాగారాలంటే పురుషులే కాదు, మహిళలు కూడా ఇవాళ రోజున అన్ని చోట్ల అన్ని ఉద్యోగాల్లోనూ వారు పనిచేస్తున్నారండి. మరి శారీరకంగా కొంత పురుషుల కంటే కొంచెం వాళ్ళు కాస్త బలం తక్కువ ఉంటుంది అనేటి వైద్య నిపుణులు చెప్తారు, వాళ్ళ అనాటమీ కూడా చెబుతూ ఉంటుంది. మరి వీళ్ళు ఇంకొంచెం ఎక్కువగా ఇబ్బంది పడతారేమోనండి, శబ్దం భరించలేక చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
0: ఈ విషయంలో అంత డిఫరెన్స్ ఏమీ లేదు, అంటే ఆ లౌడ్ నాయిస్ ఎక్స్పోజర్ విషయంలో ఇద్దరు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక్కడ మనకి సేఫ్ ఎక్స్పోజర్ లిమిట్ అని ఒకటి ఉంది, అంటే యావరేజ్ ఎక్స్పోజర్ టైం వచ్చేసి 85 డెసిబుల్స్ ఇన్ 8 అవర్స్ మ్యాక్సిమం, దట్ ఈస్ మ్యాక్సిమం ఎక్స్పోజర్ టైం 85 డెసిబుల్స్ ఫర్ 8 అవర్స్. అంతకుమించి ఎక్స్పోజర్ టైం కానీ అంతకుమించి లౌడ్నెస్ కానీ ఉండకూడదు. అంటే ఈ 8 అవర్స్లోనే ఒకసారి 110 డెసిబుల్స్ ఉండొచ్చు, ఒకసారి 30 డెసిబుల్స్ ఉండొచ్చు, బట్ యావరేజ్ ఎక్స్పోజర్ టైమ్ ఆఫ్ 85 డెసిబుల్స్ ఫర్ 8 అవర్స్ ఇన్ ఏ డే ఈ సేఫ్ ఎక్స్పోజర్ లిమిట్. అక్కడి నుంచి ఇది ఫ్యాక్టరీస్లో ఏంటంటే సెంట్రల్ అండ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారండి. అక్కడి నుంచి సౌండ్ లౌడ్నెస్ లెవెల్ పెరిగే కొద్దీ, ప్రతి 5 డెసిబుల్స్ పెరిగే కొద్దీ ఈ ఎక్స్పోజర్ టైం సగానికి పడిపోతుంది అన్నమాట. అంటే 8 అవర్స్ కాస్త 4 అవర్స్ అవుతుంది, 2 అవర్స్, 1 అవర్ అవుతుంది, ఏది లౌడ్నెస్ పెరిగే కొద్దీ. సో దాన్ని బట్టి ఎక్స్పోజర్ టైమింగ్ అది డిసైడ్ అయ్యి ఉంటుంది వెంకటేశ్వర గారు.
1: ఇంకొకటి డాక్టర్ మాదల సుధాకర్ గారు, అసలు వినికిడి లోపం ఉంది అనేది లక్షణాలు ఎలా తెలుస్తాయి, ఎలా మనం గుర్తించాలి? మరి అదే విధంగా ఒకవేళ ఉందని నిర్ధారణ అయితే నివారణ మార్గాలు, చికిత్సా విధానాలు, రెండోది మనిషి ఎంతవరకు శబ్దాన్ని వింటే రక్షణ ఉంటుంది వివరించండి.
0: ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆ సేఫ్ ఎక్స్పోజర్ లిమిట్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కూడా అదేనండి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 85 డెసిబుల్స్ ఇన్ 8 అవర్స్, దట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ ఫర్ సేఫ్ సౌండ్ ఎక్స్పోజర్ అలా చెప్పబడింది. ఇది 1948 ఫ్యాక్టరీస్ యాక్ట్లోనే చెప్పబడింది అన్నమాట. అప్పుడైతే 90 డెసిబుల్స్ అని చెప్పారు, ఆ తర్వాత దాన్ని 85 డెసిబుల్స్ అని చెప్తున్నారు. అక్కడి నుంచి సౌండ్ లెవెల్ పెరిగే కొద్దీ ఆ టైం హాఫ్ అవుతుంది, ప్రతి 5 డెసిబుల్స్కి ఆ ఎక్స్పోజర్ టైం హాఫ్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుందండి ఒకటి. తర్వాత ఇక మీరు అడిగిన ప్రశ్న దానికి రిలేటెడ్గా ఎలా గుర్తించాలి అంటే, సడన్ లౌడ్ నాయిస్ ఎక్స్పోజర్ తర్వాత సడన్గా వినికిడి లోపం కనుక వచ్చినట్టయితే అది గుర్తించేయడానికి పెద్ద కష్టమేం అక్కర్లా, వారే చెప్తారు నాకు వినపట్టలేదు అని. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గడిచే కొద్దీ, అంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి ఈ సౌండ్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు, గ్రాడ్యువల్గా వినికిడి లోపం వస్తున్నప్పుడు అర్లీగా ఎలా ప్రజెంట్ అవుతారు అంటే, ఒక్కొక్కసారి మాట సరిగా అర్థం చేసుకోలేకపోతున్నామని, ఒకవైపు అర్థం చేసుకోలేకపోతున్నామని, లేకపోతే చెవిలో టినిటస్ అంటాం అంటే కంటిన్యూస్గా బజ్జింగ్ సౌండ్ లాగా వినపడుతోందని, సో ఇలాంటి లక్షణాలతో ప్రజెంట్ అవుతారండి. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మేము హీరింగ్ లాస్ ఉండి ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తే దానికి తగ్గట్టుగా ఆడియోగ్రామ్ అని కొన్ని పరీక్షలు ఉన్నాయండి, ఆ పరీక్షలు చేసినప్పుడు ఎంత హీరింగ్ లాస్లో ఉన్నారు దానికి తగ్గట్టుగా ఏం చేయాలి అనేది చూస్తాము. అయితే మిగిలిన కారణాలు అంటే చెవిలో చీము కారటం వల్ల కానీ వేరే వేరే ఇతరితర కారణాల వల్ల వచ్చిన దానికి చాలా వరకు మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కర్ణబేరిలో రంధ్రం పడింది, చీము కారుతోంది అన్నప్పుడు ఆ చీము తగ్గే వరకు మందులు వాడుకుని ఆ కర్ణబేరికి రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, టెంపనోప్లాస్టీ అంటాం, ఇది మైక్రో ఇయర్ సర్జరీలో ఒక సర్జరీ అన్నమాట. లేదా ఒక్కొక్కసారి ఎముక పాడైపోయి చెవిలోంచి చీము కారుతూ దానివల్ల వినికిడి లోపం వచ్చినట్లయితే మాస్టాయిడెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా కానీ, వీటి వల్ల మనం చాలా వరకు చీముని ఇరాడికేట్ చేయొచ్చు, దాంతోపాటు హీరింగ్ రీకన్స్ట్రక్టివ్ మెకానిజం అంటే హీరింగ్ ఇంప్రూవ్మెంట్కి కూడా మనకు అవకాశం ఉంటుంది. కానీ నరం దెబ్బతిన్న లక్షణాల్లో లేదా ఈ నాయిస్ ఇండ్యూస్డ్ హీరింగ్ లాస్, చాలా వరకు ఇది పర్మనెంట్ హీరింగ్ లాస్ అవుతుందండి, దీన్ని రికవర్ చేయటం చాలా కష్టం. బట్ సడన్ లౌడ్ సౌండ్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే హీరింగ్ లాస్ ఒక్కొక్కసారి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతారు, వెంటనే కనుక ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందండి. దాన్ని టెంపరరీ థ్రెషోల్డ్ షిఫ్ట్ అంటాం, అంటే మనం ట్రీట్ చేసినప్పుడు రికవర్ అయ్యే అవకాశం ఉంటే దాన్ని రిట్రోస్పెక్టివ్గా అంటే వెనక్కి వస్తే దాన్ని టెంపరరీ అంటాం, వెనక్కి రాకపోతే దాన్ని పర్మనెంట్ అంటాం. మరి ఏం చేస్తాం దానికి అంటే, కొన్ని రకాల మందులు వాడటం కానీ లేదా ఇంట్రాటింపానిక్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ అంటే చెవి లోపలికి కర్ణబేరి లోపలికి తక్కువ మోతాదులో ఉన్న స్టిరాయిడ్ కనుక ఇంజెక్ట్ చేసినట్లయితే, అది రోజిడ్స్ రోజు కానీ 3 డేస్కి ఒకసారి కానీ ఒక 3-4 డోసెస్ కనుక ఇచ్చినట్టయితే, దాంతోపాటు న్యూరోట్రోపిక్ వైటమిన్స్ కొన్ని ఇచ్చినట్టయితే చాలా వరకు రికవర్ అవడానికి అవకాశం ఉందండి. అది కూడా దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్.

0: పర్సనాలిటీ దట్ డిపెండ్స్ ఆన్ అదర్ మెడికల్ కండిషన్స్, ఇంకేమన్నా వ్యాధులు ఉన్నాయా, తర్వాత ఎంత లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ అయ్యారు అనే దాన్ని బట్టి ఉంటుంది. చాలా ఎక్కువ నాయిస్ అంటే 150 డెసిబుల్స్ అట్లా కనుక ఎక్స్పోజ్ అయినట్టయితే ఈ ట్రీట్మెంట్కి రెస్పాండ్ కాకపోవచ్చు. ఇక లాంగ్ టర్మ్ హీరింగ్ లాస్ అంటే పర్మనెంట్ హీరింగ్ లాస్ వచ్చింది, సంవత్సరాల తరబడి నాయిస్ ఎక్స్పోజర్ వల్ల వచ్చింది అనుకున్నట్లయితే వాళ్ళకి మందుల ద్వారా నివారణ కష్టమవుతుందండి. వాళ్ళకి హీరింగ్ ఎయిడ్ ఇవ్వటం వల్ల కానీ, ఒక్కొక్కసారి బాగా హీరింగ్ లాస్ ఉన్నట్లయితే హీరింగ్ ఎయిడ్ కూడా ఉపయోగపడనట్లయితే అప్పుడు కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనే సర్జరీ ద్వారా కానీ వాళ్ళకి మళ్ళీ హీరింగ్ కొంతవరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ మాదల సుధాకర్ గారు, ఇప్పుడు వినికిడి లోపమే కాకుండా ఏదైతే ఈ శబ్దాల వల్ల కర్ణభేరి దెబ్బతినడం కానీ కారణాలు కానీ, ఒక్కొక్కసారి చెవి నుంచి మెదడుకు వెళ్లే నరం చాలా ముఖ్యమైన నెరవు ఉంటుంది, అది కూడా ఏమైనా బలహీన పడడం కానీ దెబ్బతినడం కానీ జరగొచ్చా? అదేదో అంటారు తల తిరగడం, తూలు రావడం, బినైన్ పొజిషనల్ వర్టిగో అని మీ వైద్యులు చెప్పే ఒక ఇబ్బంది అంటుంటారు, ఇలాంటివి కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందా?
0: అవకాశం ఉందండి. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో లౌడ్ నాయిస్ ట్రిగ్గర్స్ వర్టిగో, కొన్ని సందర్భాలు ఉంటాయి, అందరిలో కాదు అది. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే చాలా లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు సడన్గా కళ్ళు తిరగటం, తూలొచ్చి పడిపోవటం, లేదా బ్లరింగ్, మన కళ్ళ ముందు బ్లరింగ్, విజన్ సరిగా కనపడకపోవటం, చూపు మందగించడం టెంపరరీగా, ఇలా జరగటానికి అవకాశం ఉందండి. అందులో ఒకటి మినియర్స్ డిసీజ్ అనే ఒక ప్రాబ్లం ఉంది, ఇన్నర్ ఇయర్కి సంబంధించిన కండిషన్. ఆ వ్యాధితో బాధపడే వాళ్ళకి లౌడ్ నాయిస్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలా వర్టిగో రావడానికి అవకాశం ఉందండి. ఇంకొకటి సుపీరియర్ సెమీ సర్క్యులర్ కెనాల్ డిహిసెన్స్ అనే కండిషన్ ఒకటి ఉంది, అది కూడా ఇన్నర్ ఇయర్ రిలేటెడ్, వారిలో కూడా లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు తల తిరగటానికి అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళలో లౌడ్ నాయిస్ వల్ల తల తిరిగే అవకాశం తక్కువే.
1: ఇది రివర్సిబుల్
0: అది రివర్సిబుల్ అండి.
1: డాక్టర్ మాదల సుధాకర్ గారు, ముఖ్యమైన ప్రశ్న, April 29th ఇంటర్నేషనల్ నాయిస్ అవేర్నెస్ డేగా, అంటే తెలుగులో మనం అంతర్జాతీయ శబ్ద అవగాహన దినోత్సవంగా పాటిస్తామండి, దీని ప్రాముఖ్యత ఏమిటో వివరించండి.
0: అట్లాగే ఇది ఎలా ఉంటుందంటే, లాస్ట్ వెన్స్డే ఆఫ్ ఎవ్రీ ఏప్రిల్ దట్ విల్ బి అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ నాయిస్ అవేర్నెస్ డే. దీని ప్రాముఖ్యత ఏంటంటే, లౌడ్ నాయిస్ ఎక్స్పోజర్ వల్ల వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది, అది అందరికీ అర్థమవుతుంది, కానీ వినికిడి సమస్యతో పాటుగా మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా రావటానికి అవకాశం ఉంది. అవి ఎలా ఉంటాయంటే, లాంగ్ టర్మ్స్ లౌడ్ నాయిస్ ఎక్స్పోజర్ వల్ల బీపీ రావటానికి అవకాశం ఉంది, స్లీప్ డిస్టర్బెన్స్ రావటానికి అవకాశం ఉంది, తద్వారా మానసిక సంబంధమైన స్ట్రెస్, యాంగ్జైటీ, మానసిక వ్యాధులు రావటానికి అవకాశం ఉంది, అలాగే చిన్నపిల్లల్లో ఈ లెర్నింగ్ ఎబిలిటీస్ తగ్గడానికి అవకాశం ఉంది. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఉద్దేశించబడిందే ఇంటర్నేషనల్ నాయిస్ అవేర్నెస్ డే అండి. సో మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ నాయిస్ ఎక్స్పోజర్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ సిస్టమిక్ ప్రాబ్లమ్స్, నాట్ ఓన్లీ ఆన్ హీరింగ్ బట్ టు కవర్ ద అదర్ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఇది ఇంటర్నేషనల్ నాయిస్ అవేర్నెస్ డే. ఇది కాక వరల్డ్ హీరింగ్ డే అని 3rd March జరుపుకున్నామండి. అదేంటంటే మెయిన్లీ ఫోకస్ ఆన్ హియరింగ్ హెల్త్, దట్ ఆల్సో ఇంక్లూడ్స్ నాయిస్ ఎక్స్పోజర్, బట్ దానిలో మెయిన్గా చిన్నపిల్లల్లో ఎలా ఇబ్బంది పడతారు, మిగిలిన కారణాలు, మీరు అడిగిన మొదటి ప్రశ్నలాగా అంటే ఏ ఏ కారణాల వల్ల హీరింగ్ లాస్ రావడానికి అవకాశం ఉంది, ఆ కారణాలు ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ప్రివెంట్ చేయాలి, మెయిన్గా చిన్నపిల్లల్లో వచ్చే వినికిడి సమస్య. ఎందుకంటే పెద్దవాళ్లల్లో వచ్చే వినికిడి సమస్యకి చిన్నపిల్లల్లో వచ్చే సమస్యకి ప్రధానమైన తేడా ఏంటంటే, చిన్నపిల్లల్లో మాట్లాడటం నేర్చుకునేటప్పుడు ఆ తర్వాత ఎర్లీ స్టాండర్డ్ అంటే క్లాసులో ఉన్నప్పుడు కూడా వినికిడి లోపం రావటం వల్ల మాట్లాడడం నేర్చుకోలేరు, లాంగ్వేజ్ నేర్చుకోలేరు, లేదా క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు పాఠాలు సరిగా అర్థం చేసుకోలేరు. సో ఈ డిజబిలిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం, ఏ ఏ కారణాల వల్ల హీరింగ్ లాస్ వస్తుందో అవన్నీ అబ్జర్వ్ చేసి అవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయటం, అది వరల్డ్ హీరింగ్ డే ప్రాముఖ్యత. అది 3rd March అండి. వేరేజ్ ఇది లాస్ట్ వెన్స్డే ఆఫ్ ఏప్రిల్ దిస్ ఇయర్ 29th April. దిస్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ నాయిస్ అవేర్నెస్ డే.
1: డాక్టర్ మాదల సుధాకర్ గారు, వినికిడిని ప్రతి ఒక్కరూ ఎలా కాపాడుకోవాలి, ప్రజల్లో దీన్ని ఎలా అవగాహన కల్పించాలి?
0: మంచి ప్రశ్న అండి. అగైన్, ఒకటి ఈ నాయిస్ ఎక్స్పోజర్ నుంచి వీలైనంత దూరంగా ఉండాలి, ఎక్కువ సమయం ఎక్కువ లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఎక్కువ హార్న్ సౌండ్స్ వాడకూడదు, ఎక్కువ హార్న్ ప్లే చేయకూడదు, తర్వాత డీజే సౌండ్స్ ఎక్కువ ఉండకూడదు, ఫంక్షన్స్లో ఎక్కువ సౌండ్స్ ఉండకూడదు, అలాగే ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువ నాయిస్ ఉండకూడదు, లేదా మనం ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఒకవేళ నాయిస్ అట్మాస్ఫియర్లోకి వెళ్తున్నాము అనుకుంటే మనం ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి. అంటే గట్టిగా ఇయర్ ప్లగ్స్తో అయినా మనం ఇయర్ కెనాల్ బ్లాక్ చేయొచ్చు, లేదా ఇయర్ ప్లగ్స్ ఆర్ ఇయర్ మఫ్స్ అని ఉంటాయి అవి వాడుకోవచ్చు. సో వీలైనంత వరకు లౌడ్ నాయిస్ నుంచి దూరంగా ఉండటం ముఖ్యమైందండి. ఇక ఇది కాకుండా చెవిలోకి కంటిన్యూస్గా మనం మెడిల్ చేయకుండా ఉండటం, ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రాకుండా ఉండటం, చెవిలోకి వాటర్ వెళ్లకుండా ఉండటం, ఒకవేళ వాటర్ ఎంటర్ అయితే అవి డ్రై అయ్యే వరకు మనం జాగ్రత్త పాటించటం, తర్వాత రిపీటెడ్గా త్రోట్ ఇన్ఫెక్షన్ కానీ సైనస్ ప్రాబ్లం కానీ ఇవి ఏమన్నా ఉంటే వీటికి తగు జాగ్రత్తలు లేదా ట్రీట్మెంట్ తీసుకోవటం, లేదా షుగరు బీపీ ఉన్నట్టయితే వాటిని కంట్రోల్లో పెట్టుకోవటం. సో ఇవన్నీ మనం లాంగ్ టర్మ్లో హియరింగ్ హెల్త్ను కాపాడుకోవటానికి ఉద్దేశించబడింది. వెంకటేశ్వర్లు గారు
1: చాలా చాలా ధన్యవాదాలు. డాక్టర్ మాదల సుధాకర్ గారు నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: కార్మికుల్లో వచ్చే వినికిడి లోపాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ మాదల సుధాకర్ రావు గారితో పరిచయం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు మట్టి మనిషి శ్రీ వీడియన్ కౌండిన్య గారి కథానిక వినండి.
3: జనరల్ వార్డులో విరిగిపోయిన మంచం మీద జీవచ్ఛలంలో పడున్నాడు పరంధమయ్య. పక్కనే సెలిన్ బాటిల్, పక్కబల్ల మీద మందు బిళ్ళలు, వేలాది మందికి అన్నం పెట్టిన ఆ చేతులు నేడు నిర్జీవంగా పడున్నాయి. కాయ కష్టంతో రాడ్లు తేలిన ఆ శరీరం నేడు మోడివారిన చెట్టులా ఉంది. నిజానికి అస్తమించే సూర్యుడిలా ఉన్నాడు ఆయన. కొన్ని నెలలుగా మాట పడిపోయిన పరంధామయ్య మృత్యుతో సహజీవనం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆసుపత్రిలోని సీలింగ్ ఫ్యాను కొద్దిసేపు బరబరమని శబ్దం చేస్తూ మరికొద్దిసేపు తిరుగుతూ బర్రుమని శబ్దం చేస్తోంది. మంచం పక్కనే పరంధామయ్య భార్య పార్వతమ్మ మాటిమాటికి కన్నీళ్లు తుడుచుకుంటోంది. ఆమె ముఖంలో జీవకళ లేదు. భవిష్యత్తు ముందే తెలిసినట్లు అర్థమైందనుకుంటా. డాక్టర్ చెప్పిన మాటలే ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. ఆయన ఇంకా ఎక్కువ కాలం బతకడని, మిగతా ఏర్పాట్లు చూసుకోమని. 60 ఏళ్ల వైవాహిక జీవితంలో పోట్లాడుకున్నది లేదు, అలకలు పట్టింపులు లేవు. ఆయన మాటే శాసనంలా నడిచింది. ఆయన కూడా అంతే, ఆమె చెప్పింది చేసేవాడు, కాదంటే సరిచేసేవాడు. పరంధామయ్య భార్యతో ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు, మాట బయటికి రావడం లేదు. కళ్ళతో ఏదో సైగల్ చేస్తున్నాడు. ఆయన కంటి నుంచి కన్నీళ్లు ధారాపాతంగా కురుస్తున్నాయి. భర్త నుదుటి మీద చేతితో తాకింది. ఆ చేతిని పట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు పరంధామయ్య. చెయ్యి పైకి లేవడం లేదు. పార్వతమ్మ ఆయన చేతి మీద చెయ్యి వేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన కొడుకు వచ్చాడు. అమ్మా, నాయనను తీసుకుపోమ్మన్నారు, ఇక లాభం లేదంట అన్నాడు. ఆ మాటలకు పార్వతమ్మ గల్లుమంది. పక్క గదిలోంచి నర్సు వచ్చింది. ఏమండి, ఇక్కడ ఏడవకూడదు అంటూ కసులుకుంది. పరంధామయ్య కొడుకు కారు తెస్తానంటూ వెళ్ళాడు. గంట పోయాక పరంధామయ్య ఎక్కిన కారు దుమ్మురేపుకుంటూ మట్టి రోడ్డు మీద ఊరి పెరమేరలు దాటి పరంధామయ్య పొలం పక్కన ఆగింది. కారు ఎవరిదా అని రైతులు ఉత్సుకతో చూస్తున్నారు. కారులోంచి పరంధామయ్య కొడుకు వెంకటేశం కిందకు దిగాడు. చేనుగట్టు మీద రావి చెట్లు జడలు విరబోసుకున్నట్టు దయ్యంలా ఉంది. దాని పక్కనే తాటియాకుల పాకలోంచి నులక మంచం తీసుకువచ్చి చెట్టు కింద వేశారు. పరంధామయ్యను మంచం మీద పడుకోబెట్టారు. ఆయన ఇంకా స్పృహలోనే ఉన్నాడు. పైరుగాలి సోకిందనుకుంటా. పరంధామయ్య కళ్ళు తెరిచాడు. ఎదురుగా 50 ఎకరాల సుక్షేత్రమైన మాగాణి. కళ్ళతో పండిన పంటను చూసుకుంటున్నాడు పరంధామయ్య. కళ్ళలో లీలగా వెలుగులు. పరంధామయ్య అదురు తెలిసిన రైతు. ఇంటి నిండా పాడి పంట. ఒకరికి పెట్టే స్థితే కానీ ఒకరు చేయిచాచి యాచింతి లేదు. మండలంలో మంచి పేరున్న రైతు కావడంతో పంటలకు సంబంధించి ఏ సమస్య ఎదురైనా ఆయన సలహా తీసుకునేవారు. ఏరువాకులో అదును చూసి పొలం దున్నడం, విత్తనాలు చల్లడం, పొలం ఊడ్చడం, ఒకటేమిటి అన్నీ స్వయంగా చూసుకునే నైజమైనది. తూర్పు తెల్లవారక ముందే పొలానికి పోవడం జరిగితే మళ్ళీ రాత్రికి రావడమే. పొలం గట్టు మీద కూరగాయలు పండించి మిగతా రైతులకు పంచేవాడు. బాబాయ్ అని ఊళ్ళో వాళ్ళు అందరూ పిలిచేవారు. ఆయన భార్య కూడా ఆయనకు తగ్గ ఇల్లాలే. భర్త అమావాస్య అంటే అమావాస్య, పౌర్ణమి అంటే పౌర్ణమి. ఊరిలో ఆయనకన్నా మోతుబర రైతులు ఎందరున్నా ఆయనకు పెట్టే గుణమే కానీ తిట్టే గుణం లేదు. ఊరు మధ్యలో రామాలయం, దాని ఆనుకుని శివాలయం. ఊరు మధ్యలో కలువ పళ్ళతో నిండిపోయిన చెరువు గ్రామానికి కొత్త పుంతలు తొక్కుతున్నా ఇంకా పట్టణం సోకులు పోవడం లేదు. కుర్రకారు కారులో షికారులు చేస్తున్నా పెద్దవారు ఎవరైనా అదిరిస్తే తలదించుకుపోయేవారు. ఆ ఊరంటే పరంధామయ్యకు ప్రాణం. అక్కడ నేల పవిత్రం, గాలి పవిత్రం, ఊరిని

అక్కడున్న మనుషుల్ని తన శరీరంలో భాగంగా భావిస్తాడు. జేదగాడు వీరయ్య పొలానికి నీళ్లు పెడుతున్నాడు. చిన్న కాలువలోంచి నీళ్లు మడుల్లోకి మరలుతున్నాయి. నెర్రలిచ్చిన మడుల్లోంచి నీరు ప్రవహిస్తోంది. మట్టి వాసన, పురుగులు బయటకు వస్తున్నాయి. వాటిని తినడానికి తెల్లని కొంగలు

తీసుకోమని చెప్పాడు. అదే సమయంలో పక్క చేను సుబ్బయ్య కూడా వచ్చి చేరాడు. ఏంటబ్బా విచారంగా ఉన్నావు? ఏం లేదు బాబాయ్, నాటల సమయం వచ్చింది కదా, ఇంకా పొలం దున్నడం లేదు. ఏం వ్యవసాయమో ఏమో, అమ్మబోతే అడవి కొనబోతే కొరిలా ఉంది. మా ఎద్దు ఒకటి చనిపోయింది కదా, తోడెద్దు కోసం ఎదురు చూస్తున్నా, ఎక్కడా దొరకడం లేదు. ట్రాక్టర్తో దున్నిద్దామంటే భరించలేను. ఏం చేయాలో తెలియడం లేదు బాబాయ్. ఇంత మాత్రానికి దిగిలేందుకు అబ్బాయ్, రేపు మా ఎడ్లను పంపుతా, పని పూర్తి చేసుకో. ఇంతలో ఏం పుట్టి మునిగిపోయిందని దిగులు? సాటి రైతులన్న తర్వాత ఒకరినొకరు సాయం చేసుకోకపోతే ఎలాగా? అన్నట్లు మీ అమ్మాయి కాన్పు వచ్చిందట కదా, పిన్నినేమైనా సాయం చేయడానికి పంపమంటావా? పర్లేదు, ఏమైనా కావాల్సి వస్తే తప్పక అడుగుతాను. తండ్రి అయినా తోడైనా నువ్వే కదా బాబాయ్ అంటూ పనులు చూసుకోవడానికి వెళ్ళిపోయాడు సుబ్బయ్య. పొలంలో కూలీలు పనిచేస్తున్నారు. పల్లె పదార్థాలు పాడుకుంటూ నాట్లు వేయడం మొదలుపెట్టారు. మడి మధ్యలో పరంధామయ్య నారుకట్టలను కూలీలు కొండే వైపుకు విసురుతున్నాడు. బావో బాగా విసురుతున్నావే అంటూ పరాజకాలు ఆడుతున్నారు వరుసైన వాళ్ళు. ఆ ప్రేమలు ఆప్యాయతలు వేరు, కల్ముషం లేని అభిమానాలు. అక్కడంతా అదో రకమైన మట్టి వాసన. పల్లె పదాలతో వాతావరణం హోరెత్తింది. పనులు చక్కచక్కా సాగుతున్నాయి. పడమరు నుంచి వానమబ్బులు తరుముకొస్తున్నాయి. వాతావరణం చల్లగా ఉంది. పరంధామయ్య పనివాళ్లను తొందర పెడుతున్నాడు. తొందరగా కట్టెలు కట్టి కుప్పలు వేయండిరా అబ్బాయిలు, ధాన్యం తడిస్తే ధరు పలకడం లేదు. ధాన్యం ముక్కిందంటే కష్టం, తొందరగా కానీయండి అంటూ తొందర పెడుతున్నాడు. ఒకరు పదం అందుకున్నారు, మరొకరు వంత పాడుతున్నారు. పని చకచకా సాగిపోతుంది. కుప్ప నడినెత్తి మీదకి వచ్చింది. పెద్ద పెద్ద మంచు ముక్కలు చినుకు జడివానయింది. వానకు తోడు ఈదురుగాలు. ఒకటే కుప్ప వేయడం అయిపోయింది. కూలీలు చేతులు నలుపుకుంటూ పరంధామ వైపు చూస్తున్నారు. 500 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టాడు. ధర్మప్రభువులు అంటూ ఇంటి తారు పట్టారు కూలీలు. రోజులు మారుతున్నాయి, కాలం ఒకే తీరుగా ఉండదు కదా. గ్రామంలో పూర్తిగా రాజకీయ వాతావరణం వచ్చేసింది. పెద్దల్ని గౌరవించేవారు లేరు. దేవాలయంలో నిత్య పూజలు నామమాత్రంగానే సాగుతున్నాయి. వంశపారంపర్యంగా చేసిన దేవాలయ అర్చకత్వం నారాయణాచార్య గారు చనిపోవడంతో వేరే వారి చేతులకు వెళ్ళిపోయింది. కుర్రాడనుకుంటా ఏదో టైంలో పట్టణం నుంచి వచ్చి నైవేద్యం పెట్టి వెళ్ళిపోతున్నాడు. దేవాలయాల మాన్యాల మీద వస్తున్న ఆదాయం కూడా పక్కదారి పట్టింది. అడిగే నాథుడే లేడు. ప్రతి వీధిలోనూ ఒక్కో పార్టీ జెండా. రడ్డిపొట్టిన గంగిరావు చెట్టు అరుగు మీద పెద్దతరం కనిపించడం లేదు. సాయంత్రం పోయిందంటే యువకులు చెట్ల పేక ఆడుతున్నారు. రైతు జీవితం దుర్భరం అవుతోంది. ఊరు చివర పొలాలు అపార్ట్మెంట్లుగా మారుతున్నాయి. కొందరు రైతులు వ్యవసాయం వదిలేశారు దండగనుకుంటూ. పరంధామయ్య వృద్ధాప్యం మీద పడింది. అయినా పొలానికి పోతూనే ఉన్నాడు. వాతావరణంలో కాలుష్యం ఎక్కువ కావడంతో పొలంలో మునుపటి వాతావరణం లేదు. పచ్చని పొలాలు బీడుగా మారుతున్నాయి. నాగలి బదులు ట్రాక్టర్లు వచ్చి చేరాయి. వరి గిట్టుబాటు కాకపోవడంతో పరంధామయ్య లాంటి రైతులు ఏడాది మిరప పత్తి వైపు మొగ్గు చూపారు. నకిలీ విత్తనాలు పురుగుల మందులు కల్తీల వల్ల పంట సాగానికి తగ్గిపోయింది. కూలీలు చాలామంది పట్టణం వలసపోయారు. పనిచేద్దామంటే కూలీలు దొరకడం లేదు. పరంధామయ్య ఆయన కొడుకు చూసుకుంటున్నారు. 10 మందికి సాయం చేసిన పరంధామయ్య నేడు ఇతరులకు చేయిచాచే పరిస్థితి. చేతిలో చిల్లుగవ్వ లేదు. బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వడం మానేశాయి. వారి ఇబ్బందులు వారివి. మహావృక్షం మోడువారిన విధంగా పరంధామయ్య తయారయ్యాడు. పని ఉన్నా లేకున్నా పుండ్లు కర్ర పట్టుకుని పొద్దునే పొలానికి పోతాడు. నెర్రలిచ్చిన పొలాన్ని చూస్తూ పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు. ఎవరు పలకరించినా మిరకచేను కోతకు వచ్చింది, కూలీలను పంపమంటాడు. కూలీలకు జీతం ఇవ్వాలి, డబ్బులు సర్దమంటాడు. ఏ అర్ధరాత్రికో పొలానికి బయలుదేరిపోతాడు. పొలానికి నీళ్లు పెట్టాలంటూ రోజురోజుకు ఆయన పరిస్థితి దిగజారుతోంది. భార్య కుమారుడు చెప్పే పరిస్థితి లేదు. ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. కొంతమంది రైతులు ఆయన కనపడగానే తప్పించుకు తిరుగుతున్నారు. వస్తువు తయారైనప్పుడు దాని ధరను నిర్ణయించి అధికారం తయారు చేసుకున్న వాళ్ళకి కష్టమైన నష్టమైన కొని తీరాల్సిందే. రైతుకు మాత్రమే తన పంటలను గిట్టుబాటు ధరను నిర్ణయించే అధికారం లేదు. వ్యవసాయ చట్టాలు ఎన్ని చేసినా అవి వారి చుట్టాలుగా మారుతున్నాయి. దళారీలదే రాజ్యం. వారు చెప్పిన ధరకు పంటను అమ్మాల్సిందే. ఈ సంవత్సరం మిరప పంట బాగానే ఉంది. అదును చూసి కోత కోసి పంటను మార్కెట్ యార్డుకు తరలించారు. రైతులు దళారీల ఫోన్లు నిరంతరంగా పనిచేస్తున్నాయి. ఎక్కడెక్కడికో ఫోన్లు చేస్తున్నారు. దళారీల చేతిలో ఏదో పెట్టి మంత్రాలు చేస్తున్నారు. ధర నిర్ణయం కాలేదు. రైతులు ఎదురు చూస్తున్నారు. ఒక ధర ప్రకటించారు. దళారీలు బస్తాకు 5 కేజీలు తరుగు తీస్తామని, కాయి పచ్చిగా ఉందని కొందరు రైతులు ఆవేశంగా మాట్లాడుతున్నారు. అయినా మా ధర ఇదే, ఇష్టమైతే ఇవ్వండి, లేకుంటే లేదని తేల్చేశారు వారు. అక్కడే ఉన్న పరంధామయ్య రుద్రనేత్రుడే అయ్యాడు. రైతులు తోడయ్యారు. ఆరుగాలం పండించిన పంట ధరను నిర్ణయించే అధికారం మీకు ఎవరిచ్చారని కేకలేస్తున్నాడు. లేని ఓపిక తెచ్చుకున్నాడు. రాసిపోసిన మిర్చి పంటను చిన్న అగ్గిపెలతో తగలేశారు రైతులు. మంట దవాగ్నిలా రాజుకుంది. మంట ముందు నృత్యం చేస్తున్నాడు పరంధామయ్య. లేని ఓపిక తెచ్చుకొని మంట ముందు సాగిల పడిపోయి కాళ్ళు చేతులు కదలడం మానేశాయి. నాయన అంటూ పరంధామయ్య కొడుకు శోకండాలు పెట్టడం మొదలెట్టాడు. ఎవరో అంబులెన్స్కు ఫోన్ చేశారు. మెల్లగా

0: పరంధామయ్యను ఎక్కించారు. అది ఆసుపత్రిపై దూసుకుపోయింది. పరంధామయ్య మంచం చుట్టూ జనం చేరుకున్నారు. ఆయన గాజు కళ్ళలోంచి ఏదో చెప్పాలని ప్రయత్నం, ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వాళ్ళు చేస్తున్నారు. అతని గుండె పైకి కిందకి కొట్టుకుంటుంది. కొడుకు నరసింహను కేసు చూశాడు. దాదాపు కళ్ళు మూసుకుపోతున్నాయి. కళ్ళలో మంచం కింద మట్టిని చూపించాడు. పెదాలు కదిలించాలని విష ప్రయత్నం చేస్తున్నాడు. మట్టి మట్టి అంటున్నాడు. అర్ధమైనట్లు నరసింహులు గుప్పిటి మట్టి తీసి ఆయన చేతిలో పోశాడు. పరంధామయ్య బలవంతంగా గుప్పిటి మూశాడు. కళ్ళు మెల్లగా మూతలు పడుతున్నాయి. బిగిసిన పిడికిలు అలాగే ఉండిపోయింది. నాన్న అంటూ నరసింహులు గొల్లుమన్నాడు. పరంధామయ్య ఆత్మ పంచభూతాల్లో కలిసిపోయింది.
1: మీరింతవరకు మట్టి మనిషి వీడియన్ కౌండన్య గారి కథానికి విన్నారు.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా వైశాలి చిత్రం నుంచి రంజిత్ పాడిన పాటను వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు: మార్కాపురం జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. అభివృద్ధి, ఆదాయం, సంక్షేమం మధ్య సమతుల్యత ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. వార్తల వివరాలు: మార్కాపురం జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వెలుగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు పేరుతో రాష్ట ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. కృష్ణా జలాలకు చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వెలుగొండ ఫీడర్ కెనాల్ ఒడ్డున ఏర్పాటు చేసిన ప్రాజెక్టు మినియేచర్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రాజెక్టు ద్వారా ఏ ప్రాంతాలకు నీరు చేరుతుంది, ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందనే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో జలజీవన్ మిషన్ అమరజీవి జలధార కింద చేపడుతున్న మెగా వాటర్ గ్రిడ్ పథకానికి వెలుగొండ ప్రాజెక్టు ప్రధాన నీటి వనరుగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ప్రాజెక్టు తొలిదశ ద్వారా 119,000 ఎకరాలకు సాగునీరు, 400,000 మందికి తాగునీరు అందుతుందని తెలిపారు. ప్రాజెక్టు సాకారం కోసం కృషి చేసిన ఇంజనీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, ప్రజా సంస్థలకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అభివృద్ధి, ఆదాయం, సంక్షేమం మధ్య సమతుల్యత సాధించినప్పుడే స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలంటే ప్రజల ఆదాయం పెంచడం అత్యంత కీలకమని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, పాఠశాలలు, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమని పేర్కొంటూ,
1: ఒక క్యాపిటల్ రావటం అనేది ఒక ప్రాంతానికి చరిత్రలో ఒక్కసారే జరుగుతుంది. ఆదాయం ఎలా పెంచాలి, ఆదాయం పెంచితేనే మీకు

0: సంక్షేమ పథకాలు అనేవి వస్తాయనే విషయం తెలుసుకోవాలి. ఆదాయం ఎలా పెరుగుతుందంటే హైదరాబాద్ లాంటి ఒక ఆర్థిక రాజధాని ఉండాలి. అలాంటి ఆర్థిక రాజధాని ఇక్కడ తయారవుతున్నప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి, మంచి మంచి స్కూల్స్ యూనివర్సిటీస్ వస్తా ఉన్నాయి. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వీధి దీపాలు, రోడ్లు, డ్రైన్స్ ఇలా అన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటా వస్తా ఉన్నాం.
1: విశాఖపట్నంలో ఒక అంతర్జాతీయ స్థాయి ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని ఆనందపురం మండలం ఎందాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, విశాఖలో ఈ ఆసుపత్రి ఏర్పాటుతో దశల వారీగా 5 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడి రానుందని, సుమారు 9,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. వైద్య సేవలు, శిక్షణ, పరిశోధనతో పాటు 8 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లలో 50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలను అందుబాటులోకి తీసుకురానున్నారని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 192.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, 51% లోటు ఏర్పడిందన్నారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో పప్పుధాన్యాల సాగు 23.6% పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరి 10.37 లక్షల హెక్టార్లు, కంది 2.30 లక్షలు, వేరుశెనగ 1.37 లక్షల హెక్టార్లలో సాగవుతున్నట్లు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలతో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఖరీఫ్ 2026లో పంట నష్టాన్ని నివారించేందుకు రైతన్న మీకోసం ఎల్నినో ప్రభావ నివారణ ప్రణాళికను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దేశానికి వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పెట్టుబడిదారులు ముందుకు వెళుతున్నారని తెలియజేస్తూ,
2: ఇవాళ భారతదేశంలోనే వచ్చిన ఇన్వెస్ట్మెంట్లో 25% ఇన్వెస్ట్మెంట్లు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి అంటే అది ఒకే ఒక్క వ్యక్తి వల్ల, అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాను. అనేక సంస్థలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. ఒక నమ్మకం, ఒక భరోసా ఉంటుందనే ఉద్దేశంతో ఇవాళ వస్తూ ఉన్నాయి. కొన్ని శతాబ్దాల పోరాటం బందరపోర్టు, వచ్చే సంవత్సరం మార్చిలో బందరపోర్టుని ప్రారంభించుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇది అమరావతికి నియరెస్ట్ పోర్ట్ అవుతుంది. గేట్వే ఆఫ్ అమరావతి కింద మచిలీపట్నం ఉండబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.
1: పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన 110 మంది లబ్ధిదారులకు మంజూరైన 64,49,768 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు అందజేశారు. అనంతరం కొండయ్య మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం పొందవచ్చని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంధర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని గతంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులోగా పరిశీలించి మళ్లీ ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన పరిష్కారం అందించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో కాకినాడ జిల్లాను రాష్ట్ర స్థాయిలో మెరుగైన స్థానంలో నిలపాలని కోరారు. డాష్ బోర్డుల ద్వారా ఫిర్యాదుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వెలుగొండ ప్రాజెక్టుతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కృష్ణా జలాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వెలుగొండ తొలిదశ ద్వారా 119,000 ఎకరాలకు సాగునీరు, 400,000 మందికి తాగునీరు అందుతుందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వాసితులకు 700

68 కోట్ల రూపాయల పరిహారం పంపిణీ చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 3 జిల్లాల్లోని 30 మండలాల ప్రజలకు ఫ్లోరైడ్ తాగునీటి సమస్య తీరుతుందని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మంజూరైన 700 బస్సులకు అదనంగా మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తెలిపారు. అనంతపురం ఆర్టీసీ డిపోలో నిర్మాణంలో ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ, అక్టోబర్లో రాష్ట్రంలోని పలు ఆర్టీసీ డిపోల్లో 350 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిసెంబర్లో అనంతపురంలో 50 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. అభివృద్ధి, ఆదాయం, సంక్షేమం మధ్య సమతుల్యత ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: చెప్పి చెప్పి విసిగిపోయా.
4: ఏమైంది?
3: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
4: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
3: కరెక్ట్.
4: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటోంది,
5: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
0: SBI, the bank to every Indian. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

మహిళవాణి ఫోన్ ఇన్ లైఫ్ కార్యక్రమానికి స్వాగతం అండి. మరి మగువలు మీరు ఎలా ఉన్నారు? మీరెంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సోమవారం ఫోన్ ఇన్ లైఫ్ రానే వచ్చేసింది కదా. మరి మనం ఎన్ని చేసినా అండి, ఎంతున్నా ఆరోగ్యమే మహాభాగ్యం అని అనుకుంటాం కదా. మరి ఆరోగ్యంగా ఉండాలంటే మన అలవాట్లతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా దానిపై ప్రభావం చూపిస్తుంది కదా.

0: అందుకే ఈనాటి అంశం ఏంటంటే వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. ఇదండి ఈనాటి మన అంశం. మరి ఎవరైనా కాల్ చేసి మన శ్రోతలందరితో మీ అభిప్రాయాలు పంచుకోవాలనుకుంటే 2727244 లేదా మరో నెంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. అలాగే విశాఖేతరులైన చరవాణి ద్వారా అంటే సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి ఇప్పుడు చెప్పిన నంబర్లు అంటే 2727244 మరో నంబర్ 2727288కి డయల్ చేసి మన శ్రోతలందరితో మీరు పంచుకోవచ్చు. మరి తొలి శ్రోతను పలకరిద్దాం. హలో.
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాగున్నానమ్మా. ఇందిరా గారు మీరు ఎలా ఉన్నారు? విన్నారా ఈనాటి అంశం?
1: వర్షాకాలంలో నిల్వ ఉంచిన ఆహారం తీసుకోకూడదు. ఎందుకంటే ఆ చల్లదనం ఈ చల్లదనం కూడా తోడై మనకి గొంతు పట్టడం, జలుబు, దగ్గులు వస్తూ ఉంటాయి.
0: అవును.
1: అంటే ఇప్పుడు ఉదయం వండుకున్నది మధ్యాహ్నం తినచ్చు బాగలేదు, కానీ నిన్నటి అన్నం ఇవాళ మనం వెచ్చి పెట్టుకొని తింటే మాత్రం అనారోగ్యమే. వర్షాకాలం మాత్రం అదేవిధంగా మనం అన్నిటి మీద మూటలు పెద్ద మూట అలవాటు చేసుకోవాలి. అంటే ఉదయం చేసిన రాత్రి తింటాను దాని మీద ఏదైనా సరే మజ్జి కానీ నీళ్లు కానీ ఏవైనా మనం మూతలు పెట్టడం మంచిది. ఎందుకంటే నీళ్ళు దోమలు వాడమే కాదు, ఈ ధూళి దుమ్ము ఏ పడినా సరే ఒంటి ఇన్ఫెక్షన్స్
0: వచ్చిస్తాయి.
1: వాటి నుంచి కాపాడుకుంటే మనం మూతలు పెట్టాలి. అదే కాకుండా పర్వాలేదు నేను తినేస్తే ఏంటని మూతున్నా లేకపోయినా నేను చాలా తిన్నామంటే అరక్క ఆహారం అరక్కపోగా ఎక్కర్లేని బాధలు కడుపునప్పుడు వస్తూ ఉంటాయి.
0: అదేదో వేస్ట్ చేయడం ఎందుకు ఆహారం అని తినేస్తాం, కానీ తర్వాత మళ్ళీ డాక్టర్ చుట్టూ
1: మనమే బాధపడేలా కడిపినప్పుడు వాంతులు మోషన్ ఏమైనా సరే. ఇంకోటి ఏంటంటే వర్షాకాలంలో వేడి చేసిన వాము కానీ లేదా మునగాక పొడి కానీ అన్నిటివి వేడి వేడి అన్నంలో మొత్తం మొదటి పిడతలు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఒక్క పిడత తింటే తర్వాత ఉసిరి పచ్చడి ఒకటి అది తింటే తప్పకుండా ఆరోగ్యం వస్తుంది, జీర్ణమై మనకి ఆకలి వేస్తుంది.
0: చాలా మంచి విషయం తెలియజేస్తారు.
1: పిల్లలు కూడా మంచిదమ్మా, వాళ్ళకు కూడా అలవాటు చేయాలి. మిరియాలు అన్నం వేసిన చారు పెట్టడం అది తాగినా మంచిది, అన్నంలో కలుపుకున్నా
0: మంచిది,
1: జల్లు కూడా దూరంగా ఉంటాయి.
0: ధన్యవాదాలు ఇంద్ర గారు. మరో శ్రద్ధకు కూడా అవకాశం చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్
1: యూ.
0: నమస్తే. మరో శ్రోత ఏమంటున్నారు విందాం. హలో.
2: హలో, మానస గారు నమస్తే.
0: హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: రాధా ఫ్రమ్ శ్రీకాకుళం.
0: రాధ గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను. మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి రాధ గారు.
2: మీ వాయిస్ మరి విన్నా కలిసింది కాల్.
0: చెప్పండి రాధ గారు, మరి ఈనాటి అంశం విన్నారా మీరు?
2: విన్నాను విన్నాను. వర్షాకాలం జాగ్రత్తలు చెప్పారు కదా.
0: చెప్పండి.
2: అయితే వేడి నీళ్ళు మాత్రం కంపల్సరిగా ఎవరైనా సరే వేడి నీళ్ళు కంటిన్యూ తాగాలి. అంటే ఎండాకాలం చల్లటి నీళ్ళు తాగడం అలా కాదు.
0: రాధ గారు కొంచెం రేడియో వాల్యూమ్ అయినా తగ్గించండి, లేదా మీరు కొంచెం దూరంగా.
2: దూరంగా వచ్చాను.
0: చెప్పండి.
2: అదే హాట్ వాటర్ తాగడం చాలా బెస్ట్. ఎప్పుడు అంటే
0: వేడి వేడిగానే తాగాలంటారా? కొంచెం మరిగించే?
2: లేదు లేదు, వేడి నీళ్ళు చల్లారిపోయినా పర్వాలేదు. చలికాలం వర్షాకాలం అంటే కొంచెం గోరువెచ్చగా ఎలాగో తాగుతాము.
0: అవును.
2: ఎండాకాలం మాత్రం చల్లగా అయిపోయినా పర్వాలేదు, కానీ మరిగించి మాత్రం తాగాలి నీరు.
0: అంటే ఏ కాలంలో అయినా నీరు మరిగించి తాగడం
2: మంచిది. వాటర్ వల్ల కదా ఏమైనా వస్తాయి నీరు.
0: చాలా త్వరగా ఎఫెక్ట్.
2: అది కాక వామన్నము ఇలాంటివి అంటే డైజెషన్ కొంచెం తక్కువ ఉంటుంది వర్షాకాలం చలికాలం అని, అలాంటప్పుడు వామన్నం అలాంటివి తీసుకుంటే మంచిది.
3: నేను పిల్లలకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచాలి.
0: పిల్లలు పెద్దవారు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా.
2: పెద్దవాళ్ళం అంటే మనం చూసుకోబట్టి పర్వాలేదు, మనం కొంత జాగ్రత్తగా ఉంటాం. పిల్లలు తెలియదు కాబట్టి వాళ్ళకి మనం దగ్గరుండి కొంచెం తినవలసినవేవో తినకూడనివేవో వాళ్ళకి చెప్పి మనం చేస్తే వాళ్ళకి కూడా అదే అలవాటు అయిపోతుంది.
0: చాలా చక్కగా చెప్పారు.

0: మీరు మనం చేసిన అలవాటును బట్టి పిల్లలకు కూడా అలవాటు అవుతుంది.
1: ధన్యవాదాలు. మన శ్రోతలు ఎంతో చక్కగా తెలియజేస్తున్నారు. నిజంగా ఈ కాలాలు ఏదైనా అండి, కొంచెం నీళ్లు వేడి చేసి ఉంచుకొని చల్లారేక తాగడం అయితే చాలా మంచిది. మరో శ్రోత ఏమంటున్నారు విందాం. హలో హలో హలో,
2: శుభమధ్యాహ్నం శ్రీదేవి గారు.
1: శుభ మధ్యాహ్నం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: సుమలత అండి, కాకల్లో నుంచి.
1: సుమలత గారు ఎలా ఉన్నారు?
2: ఇంకా అందరు శోభం చెప్పినట్టు నేను అదే చెప్తున్నానండి. వేడి నీళ్ళు అన్నది కంపల్సరిగా మరపెట్టుకొని తాగడం వల్ల మన గొంతు కూడా ఉపశమనం అవుతుంది. మస్ట్ భోజనం వండుకున్నప్పుడు ఆ టైంలో వండుకొని ఫ్రెష్ గా తిని, మస్ట్ ఏదైనా మిగిలిపోయినా అది ఫ్రెష్ గా వండుకొని ఫ్రిడ్జ్ లో పెట్టడం మానేసి ఆ మూతలు శుభ్రంగా వండుకుంటే చాలండి. అదే మేడం, ఇంకా అందరూ ఏం చేసినా సరే వేడి నీళ్ళు కాదు, అప్పటికప్పుడు వండుకొని తినడం అనమాట.
1: అదే, అప్పటికప్పుడు వండుకొని తిన్నా కూడా హాయిగా వేడివేడిగా తిన్న ఆహారం బాగుంటుంది కూడా.
2: థ్యాంక్ యూ
1: అండి సుమలత గారు. నమస్తే. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో హలో, కాల్ కట్ అయినట్టుంది. మరి ఈనాటి మన అంశం అయితే వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. మనకి ఇప్పుడు చూస్తున్నాం కాలాలు, ఒకప్పుడైతే మనకి దండాకాలం, ఇది వానాకాలం అని ఇలా ఉండేది. ఇప్పుడు ఎప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎప్పుడు ఎండ కాసిస్తుందో తెలియట్లేదు కదా. మరో శ్రోత ఏమంటున్నారో విందాం. హలో
3: హలో
1: హలో హలో, కాల్ కట్ అయింది. హలో
3: హలో
1: హలో, నమస్తే అండి.
3: హలో, నమస్కారం అండి.
1: నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: నా పేరు అరుణ్ కుమారి, ఊరు ఉప్పులగుప్పం అండి.
1: అరుణ్ కుమారి గారు ఎలా ఉన్నారు?
3: ఎలాగుంటామండి, పండ్లు గుట్టలు ఫలాలు అన్ని బల్లు మింగేస్తుంటే రైతుల పరిస్థితి ఎలా ఉంటదండి? అలాగే ఉన్నామండి.
1: మనం ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి కదా. ఎప్పుడు
3: ఉన్నంతలో హ్యాపీగా ఉండాలండి, మొత్తం లాగేసుకుంటుంటే అది ఇది అంటానే.
1: మన ఈనాటి మన కార్యక్రమం అంశం ఏంటంటే వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. అది
3: వర్షాకాలం, మేము ఎప్పుడు వేసవకాలం ఏంటి వర్షాకాలం ఏంటి వేడినే కాసుకుంటున్నాం అండి. వయసు మళ్ళీ కదండి, మరి
1: చాలా మంచిది. చాలా మంచిది అరుణ్ కుమారి గారు, చాలా ధన్యవాదాలు.
3: తినడం కూడా చాలా మంచిది కాదండి, కొంచెం చల్లారి కొంచెం గోరెచ్చని మీద తినాలి.
1: గోరెచ్చని మీద వేడిగా ఎవరు తినలేరు కూడా కదండి. వేడిగా ఎవరు తినలేము కూడా కదా. అలా అంటారా? ఇప్పుడు అలవాట్లు మారిపోయింది అనమాట.
3: ఓకేనండి,
1: నమస్తే అరుణ్ కుమారి గారు. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దాం. హలో హలో. మరి ఈనాటి మన కార్యక్రమం అంశం ఏంటంటే వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. మరి ఆహారంతో ఆరోగ్యం కూడా ముడిపడి ఉంటుంది కదా. మరో శ్రోత ఏమంటున్నారు విందాం. హలో
4: హలో, శ్రీదేవి గారు అండి, బాగున్నారండి?
1: హలో, నమస్తే అండి. చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
4: చాలా బాగున్నానండి.
1: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: నా పేరు రాధిక అండి. వర్షాకాలంలో
1: రాధిక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: కాకినాడండి.
1: ఓకే, చెప్పండి రాధిక గారు.
4: అంటే లేదండి, ఇప్పుడు మన వర్షాకాలం కానీ ఏదైనా సరే వేడి నీళ్ళు మరగబెట్టాలి ముందు. మరగబెట్టి బోరకట్టి తాగాలి. వర్షాకాలం ఈ చలికాలం ఉంటే, ఈ వేసవికాలం కూడా మనం ఈ నీళ్ళు తాగుతున్న చూసారు, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అది మరగబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
1: అందులో
4: అవి పాయిజన్ అయిపోతాయి అన్నమాట. బాయిల్ అయిపోయాక పోతాయి కాబట్టి.

0: కాబట్టి మనకి అంత కలుషితం రాదు.
1: నీటిలో ఏమైనా సూక్ష్మ క్రిములు ఉన్నా అవి నశించిపోతాయంటారు.
0: ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనకి బట్టి మనం ఫ్రిడ్జ్ లో
1: పెట్టుకోవడం మంచి.
0: తర్వాత ఆహారం కూడా కొంచెం ఒక చిత్ర గోరువెచ్చగా ఉండాలి, లేదు వేడిగా ఉండాలి, చలికాలం కానీ వర్షాకాలం కానీ
1: అంతే. అంటే అప్పటికప్పుడు వండుకొని ఆహారం తినడం మంచిదంటారు.
0: మంచిదండి, మూతలు పెట్టుకుని ఉంచుకోవాలండి.
1: ఎప్పుడైనా ఆహారం
0: చేయడం కానీ
1: అవును
0: మూతలు తీపించడం అలాంటి మాత్రం చేయకూడదండి. ఈ ఆహారం సరే అన్ని రకాలు తీసుకోవచ్చు, కానీ మూతలు పెట్టుకుని ఉంచుకోవాలి.
1: అవును,
0: చాలా జాగ్రత్తగా ఏదో దోమలు కానీ వాడడం కానీ ఏది ఉండకుండా ఉండాలండి.
1: అవును,
0: అది మంచిది. అంతకంటే ఇంకేం లేదు, ఏదైనా మంచిదే.
1: ఓకేనండి, ధన్యవాదాలు రాధిక గారు. నమస్తే, ఇలాగే కాల్ చేసుకోండి. నమస్తే అండి. మరి ఈనాటి మన కార్యక్రమం అంశం ఏంటంటే, వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. మరి వర్షాకాలంలో ఆహారంతో పాటు వర్షంలో కానీ అనుకోకుండా మనం తడిచిపోయి వస్తే మాత్రం, మనం చాలామంది అనుకుంటారు చిన్న చినుకులే తడిచాం, తల తడిస్తే మాత్రం ఎప్పుడు అండి వేడి నీళ్లతో తలార స్నానం చేయడం చాలా మంచిది. దీనివల్ల జ్వరాలు జలుబులు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. హలో హలో
2: హలో
1: హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి.
2: వర్షాకాలంలో వేడి,
1: ఇది మహిళావాణి కార్యక్రమం అండి. శ్రోతలు గమనించగలరు, మహిళావాణి కార్యక్రమానికి మహిళలు మాత్రమే కాల్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. శ్రోతలు గమనించగలరని కోరుతున్నాను. మరి వర్షాకాలంలోని మనకి చెమ్మ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి. ఇంట్లో కూడా మనం ధూపం అది వేసుకుంటూ ఉండాలి. కొంచెం ఆరేటట్టు, ఇల్లు పొడిగా ఉండేటట్టు కూడా చూసుకోవాలి. మరో శ్రోత ఏమంటున్నారు విందాం. హలో
3: నమస్తే మేడం, బాగున్నారా? మానస గారు
1: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: నా పేరు పుష్ప అండి, శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నాను.
1: పుష్ప గారు విన్నారా ఈనాటి అంశం?
3: ఈరోజు టాపిక్ అదే విన్నానండి. వాటర్ అదే ఎప్పుడు అందరు చెప్పినట్టు వాటర్ మాత్రం ఎప్పుడు వేడి నీళ్లు, ఏ సీజన్ అయినా వేడి నీళ్ళు తాగడం మంచిది. ఇంకొకటి, మనం తీసుకునే ఫుడ్ కూడా ఫ్రెష్ గా ఉండాలి. అంటే ఇప్పుడు టైం లేక చాలా మంది వండుకోరు, బయట తెచ్చుకోవడం, వాటి వల్ల కూడా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకా మన సరౌండింగ్స్ కూడా నీట్ గా ఉంచుకోవాలి. ఇప్పుడు చెత్త చెదారం లేకుండా, ఈజలు అనేది ఫుడ్ మీద ఎలాగైనా వాళ్తాయి, మనం రావద్దన్నా వస్తాయి ఇంట్లోకి. దోమలు ఈగలు, వాటర్ కూడా ఎక్కడైనా స్టోర్ ఉండిపోయినా కవర్ లో గట బకెట్ లో గట క్లీన్ చేసుకుని నీట్ గా ఉంచుకుంటే హెల్త్ కి చాలా మంచిది.
1: అంటే ఆహారంతో పాటు ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్న క్రిమి కీటకాల నుంచి సంభవించే,
3: ఎందుకంటే మనం ఎంత నీట్ గా ఉన్నా కొన్ని డిసీజ్ ఎలా అంటే ఈగలు దోమల వల్ల ఎక్కువ.
1: అవును,
3: వీటి వల్లే కాబట్టి మనము నీట్ గా సరౌండింగ్స్ కూడా నీట్ గా ఉంచుకోవాలి,
1: అవి రాకుండా జాగ్రత్త పడాలండి. ఓకేనండి పుష్ప గారు,
3: ధన్యవాదాలు.
1: ఓకే పుష్ప గారు, ధన్యవాదాలు. మరి ఇలాగే కాల్ చేస్తూ మహిళ వాణిలో పాల్గొంటూ ఉండండి. నమస్తే అండి. మరి మన శ్రోతలు, మన శ్రోత ఇప్పుడు చెప్పినట్టు మన ఆహారంతో పాటు మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే చాలా మటుకు అనారోగ్య సమస్యలకు కారణం ఏంటంటే ఈ ఈగలు దోమలు ఇటువంటివి ఉంటాయి కదా. మరో శ్రోత ఏమంటున్నారో విందాం. హలో
4: హలో నమస్తే అండి.
1: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: సత్య అనకాపల్లి.
1: సత్య గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
4: బాగానే ఉన్నా అండి.
1: చెప్పండి.
4: వర్షాకాలంలో ఎప్పుడు మనకి ఎండతో ఉంటుంది, వర్షాకాలం వెదర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి సింపుల్ ఫుడ్ తినాలి. ఆకుకూరలు కూడా చూసుకోవాలి, ఆకుకూరలు వర్షాలు బురదల వలన పురుగులు కూడా ఎక్కువ ఉంటాయి, బాగా చెక్ చేసుకొని వండుకోవాలి. మనకి ఉన్నాయి కదా తులసి, మిరియాలు, శొంఠి, ఇవన్నీ మన కిచెన్ వైద్యం బాగా పనికొస్తుంది. చిన్న అల్లం ముక్క వేసుకొని నీరు తాగుతారు కదా, గోరువెచ్చ నీరు, అది మన డైజెషన్ కూడా మంచిది. వాము వాము పొడి ఇంట్లో ఉంచుకుంటే అది త్రోట్ ద ఇయర్ పనికొస్తుంది వాము కూడా. ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటించి మరి నీట్నెస్ ఉండాలండి, వెట్నెస్ ఉండకూడదు, డ్యాంప్ ఉండకూడదు ఇంట్లో. ఎక్కడ చిన్నది ఒక ఉన్నా దానికి ఎక్కువ పురుగులు చెప్పవచ్చు, పొడిగా ఉంచుకోవాలి.

0: కిచెన్ ప్లాట్ఫామ్ ఏంటి ఇవేంటి, ఆ చిన్న జామ్స్ మనకు కనపడవు.
1: నిజమే, అవి కనపడదు కానీ ఎక్కువ హాని కలిగిస్తాయి.
0: సింపుల్ ఫుడ్ అందుకే ప్రిఫర్ చేయాలి.
1: అంటే తేలికపాటి ఆహారం తీసుకోవాలంటారు వర్షాకాలం.
0: తేలికపాటి ఆహారమే మంచిది మనకి, విధంగా ఎక్కువ ఎండ కూడా ఉండదు కాదు. ధన్యవాదాలు.
1: ఓకే, ధన్యవాదాలు సతీ గారు, ఇలాగే పాల్గొంటూ ఉండండి. నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: మరి మనకి మన శ్రోతలు చెప్తున్నట్టు మన ఆహారంతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చెమ్మ అనేది లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం అనే కాకుండా ఏ కాలంలో అయినా వర్షాలు పడుతూ ఉన్నాయి. సో సీజన్తో కాకుండా మరి వర్షాలు పడినప్పుడు మనం జాగ్రత్త అయితే తీసుకోవాలి. అలాగే మన పరిసరాల్లో ఉన్న వాటిలో ఎక్కడ నీరు నిల్వ లేకుండా కూడా చూసుకోవాలి. మన శ్రోతలు చెప్తున్నట్టు వేడివేడిగా ఉండే ఆహారాన్ని అప్పటికప్పుడు వండుకొని తినడం కూడా చాలా మంచిది. మరి ఇంకెవరైనా శ్రోతలు తమ అభిప్రాయాన్ని మన శ్రోతలందరితో పంచుకోవాలనుకుంటే మన కార్యక్రమం ఈనాటి ఫోన్ ఇన్ లైవ్ అంశం ఏంటంటే వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. మరి మీరు డయల్ చేయవలసిన నంబర్లు 2727244, మరో నెంబర్ 2727288. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దాం. హలో హలో హలో, కాల్ కట్ అయినట్టుంది. మరి ఈనాటి అంశం వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. మరి ఆహారంతో పాటు మనకి బయటికి వెళ్ళే పనులు ఉంటాయి కాబట్టి టూ వీలర్ కానీ వెళ్ళే వాళ్ళు తప్పకుండా రెయిన్ కోట్ అన్నది పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఎండ కాస్తుంది పర్వాలేదులే అని బయట నడిచి వెళ్ళే వాళ్ళైనా ఇంకెలా వెళ్ళే వాళ్ళైనా గొడుగు వెంట తీసుకెళ్ళడం చాలా మంచిది. పరస్రోత్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, మరి గొడుగు ఏ కాలానికైనా పనికొస్తుంది. ఏ ఎండ కాగొడుగు అంటారు కదండి, అలాగే ఎండ కాసినప్పుడు వేసుకోవచ్చు, చక్కగా వాన కురిసినప్పుడు కూడా గొడుగు పనికొస్తుంది. మరో శ్రోత ఏమంటున్నారో విందాం. హలో హలో, పాప మీ శ్రోత ప్రయత్నిస్తున్నట్టున్నారు, కాల్ కట్ అవుతుంది. మరి ఈనాటి మన ఫోన్ ఇన్ లైవ్ అంశం ఏంటంటే వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. మరి అందరూ చెప్తున్నట్టు అప్పటికప్పుడు వండుకున్న ఆహారం తినడం మంచిది, కొంచెం గోరువెచ్చగా ఉండే ఆహారం తినాలి, ఈ పూట కాపూట వండుకొని అలాగే వాతావరణానికి అనుగుణంగా వండుకొని తినడం కూడా మంచిది కదా. మరో శ్రోత ఏమంటున్నారో విందాం. హలో హలో, మరి వర్షాకాలంలో మనం బట్టలు ప్రతిదీ చెమ్మ ఇంట్లో తడి ఉన్నది లేకుండా ఎప్పటికప్పుడు మనం ఆరబెట్టుకుంటూ ఇంట్లో తడి బట్టలు ఉన్నా ఏమున్నా కూడా మన కంటికి కనిపించని చిన్న సూక్ష్మక్రిములు వాటిపై వాలే అవకాశం ఉంటుంది. అవి ఇళ్ళంతా వ్యాప్తి చెందితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి, స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటివి కూడా జాగ్రత్త వహించాలి. ఆరిన బట్టలు వేసుకోవడం, ఆరనప్పుడు వాటిని ఈ ఫ్యాన్ కింద వేసి ఆరబెట్టుకోవడం. మరో శ్రోత ఏమంటున్నారు విందాం. హలో, మరి ఈనాటి మన కార్యక్రమం అంశం ఏంటంటే వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం చాలా మంచిది. మనకు శ్రోత చెప్పినట్టు ఆకుకూరలు కొనుక్కున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే చాలా మటుకు పంట అన్నది నీట మునిగిపోవచ్చు, లేకపోతే ఎక్కువ వర్షాల కారణంగా ఆకులపై పురుగులు కానీ వాటి గుడ్లు కానీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎత్తైన చెట్లకు ఉండే ఆకుకూరలు అంటే చూడండి మనకి మునగాకు, అగస్త్యాకు ఇటువంటివి తీసుకోవడం మంచిది. అంటే భూమి కొంచెం ఎత్తులో పెరిగే ఆకుకూరల కన్నా మనకి చెట్ల నుంచి వచ్చే ఆకుకూరలు మనం వాడుకోవడం చాలా ఉత్తమం. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రత్నగారు విన్నారా ఈనాటి అంశం?
2: విన్నాను మేడం. తేలికపాటి ఆహారం తీసుకోవాలండి, దాంతో పాటుగా నెక్స్ట్ నాన్ వెజ్ కొంచెం తగ్గించాలి. ఎందుకంటే వర్షాన్ని మనం ఎంజాయ్ చేసి అక్కడికి వెళ్ళాం కదా, ఇంట్లోనే ఉంటాం, నటక ఉండదు, నడక ఉండదు, అందువల్ల డైజెషన్ తక్కువగా ఉంటుంది. కనుక నాన్ వెజ్ కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుందండి, మిగతా అంతా
1: ధన్యవాదాలు రత్నగారు, ఇలాగే కాల్ చేస్తూ మహిళా వాణిలో పాల్గొంటుండండి. నమస్తే అండి.
2: అలాగే.

0: మరి మన శ్రోత చెప్పినట్టు మాంసాహారం కన్నా శాకాహార ఆహారం తీసుకోవడం మంచిదని అంటున్నారు. నిజమే కదా, మనకి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, ఇంటి పట్టునే ఉంటాం, వాన పడుతుందని. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో,
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి సార్. హలో, ఇది మహిళా వాణి అండి. మహిళా శ్రోతలు మాత్రమే మాట్లాడవచ్చు. మీ ఇంట్లో మహిళలు ఎవరైనా ఉంటే ఇవ్వచ్చు. మరి కాల్ కట్ అయింది. మన మహిళావాణి కార్యక్రమానికి మహిళా శ్రోతలు మాత్రమే పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. మరి శ్రోతలు ఈ విషయాన్ని గమనించగలరు. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో హలో హలో. మరి ఈనాటి మన కార్యక్రమం అంశం ఏంటంటే వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. మన వాళ్ళు చూడండి, ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ వంటలు ప్లాన్ చేసుకుంటాం. ఎండాకాలం వచ్చిందంటే ఇటు ఆవకాయలు వడియాలు అన్నీ పెట్టించేసుకుంటాం. ఇది మనకు వర్షాకాలంలో బాగా పనికొస్తుంది. హలో
2: హలో
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
2: నమస్తే.
0: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నా పేరు వెంకటలక్ష్మి అండి, జి వెంకటలక్ష్మి, అక్రేడిపాలెం విశాఖ డైరీ దగ్గర నుంచి చేస్తున్నాను.
0: వెంకటలక్ష్మి గారు విన్నారా అయినటి అంశం?
2: విన్నానండి.
0: మరి చెప్పండి మేడం.
2: ఈ చలికాలం వర్షాకాలం అని అంటే మేడం, ఎక్కువ పిల్లల మీద కొంచెం దృష్టి పెట్టాలి, పెద్దవాళ్ళ మీద పెట్టాలి. వాళ్ళకి కొంచెం వేడి వేడిగా వండి పెట్టడం, డైజెస్ట్ కొంచెం బేగా అరిగేదలుగా ఉండేవి పెట్టడం, వేడి వేడిగా
0: త్వరగా ఏదైతే జీర్ణం అవుతుందో అటువంటి ఆహారం పెట్టాలంటారు.
2: పెట్టాలండి. కిచడి అని కొంచెం పప్పు వేసి కిచడి అని చేస్తే అది హెల్దీ ఫుడ్ అండి.
0: అవునండి.
2: పెద్దవాళ్ళకి బాగుంటది, పిల్లవాళ్ళకి బాగుంటది. కొంచెం నెయ్యి వేసి పెడితే, జీలకర్ర అది వేసి కిచడిలా చేస్తే చాలా బాగుంటదండి. ఆకుకూరలు చలికాలంలో కన్నా కాయగూరలు తింటే బాగుంటదండి.
0: కాయగూరలు మంచిది.
2: కాయగూరలు తింటే బాగుంటదండి. అన్ని అవసరం లేదండి.
0: చెప్పిన కిచడీలోనే కాయగూరలు కూడా అన్ని వేసేసుకోవచ్చు కదా.
2: వేసుకోవచ్చు అండి. కోడిగుడ్డు ఇవ్వడం అది కొంచెం హెల్తీ అండి. పర్వాలేదు, పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు.
0: చాలా బాగుంది.
2: తాగడం, టీ కన్నా డికాషన్ తాగడం మంచిదని నేను అనుకుంటున్నాను మేడం.
0: అవునా, మంచిదే. నిజమే, ఆరోగ్యానికి ఎవరికి ఏది ఎలా సూట్ అవుతుంది అన్నది అది మనం తీసుకోవడం చాలా మంచిది కదా.
2: పెద్దవాళ్ళు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా మేడం.
0: చాలా మంది పాలు పదార్థాలు, పాలు పడకపోవచ్చు, అది ఆరోగ్యానికి మంచిదే కానీ చాలా మందికి పడదు.
2: వర్షాకాలం బయటకు కూడా మనం వెళ్ళడానికి అవ్వదు. ఇంట్లో ఉన్నప్పుడు వేడి వేడిగా వండుకొని వేడి వేడిగా తిని పప్పు అని అప్పడం అని ఇలాంటివన్నీ
0: తేలిగ్గా అయిపోతుంది ఇవన్నీ కదా.
2: అయిపోతుంది, వంట కూడా తేలిగ్గా ఉంటుంది. డైజెషన్ పిల్లలకి పెట్టడానికి అంత వేడి వేడిగా చాలా బాగుంటుంది.
0: చాలా బాగుందండి లక్ష్మి గారు, ధన్యవాదాలు. మరి ఇలాగే మన మహిళావాణిలో పాల్గొంటూ మీ అభిప్రాయాన్ని మన శ్రోతలందరితో పంచుకుంటూ ఉండండి. నమస్తే అండి. మరి మన శ్రోత చెప్పినట్టు నిజమే కదా, మనం ఎండాకాలంలో ఎన్నో వడియాలని ఆవకాయలని ఇలా ఏవో పెట్టుకుంటూ ఉంటాం నిత్యం. అవి స్టోర్ చేసి ఉంచుకుంటాం. ఇలా వర్షాలు పడినప్పుడు ఆ స్టాక్ని బయట తీస్తూ ఉంటారు కదా. సో అలాగా మనం ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యపరంగా కూడా మనకి బాగుంటుంది, ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడే మనం అవుతాం కదా. మరి వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది ఈనాటి మన ఫోన్ లైవ్ అంశం. మరి శ్రోతలు ఎవరైనా కాల్ చేసి ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే 2727244 లేదా మరో నెంబర్ 2727288 అనే నెంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి విశాఖేతరులైనా, అలాగే సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దాం. హలో హలో, కాల్ కట్ అయిందండి. మరి ఈనాటి మన అంశం వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. మనం ఆహారం తీసుకోవడమే కాదు, ఆహారంతో పాటు తేలికి పాటి ఎక్సర్సైజ్ అన్నది కూడా మనకు ఉండాలి. వర్షం పడుతుంది కదా, బయటికి వెళ్ళలేము, ఇంట్లో ముసుగుతాన్ని పడుకుందాం అని కాకుండా చిన్న చిన్న పనులు, మన ఇంట్లో పనులు మనం చేసుకోవచ్చు. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులు కూడా చేసుకోవచ్చు. మరో శ్రోత ఏమంటున్నారో విందాం. హలో
3: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: లక్ష్మి అండి, ఆర్లో నుంచి మాట్లాడుతున్నాను.
0: లక్ష్మి గారు, మరి త్వరగా చెప్పేసండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
3: వర్షాకాలంలో అల్లం పులుసు చేసుకుంటే మంచిదండి. అంటే అల్లం, జీలకర్ర, నల్ల జీలకర్ర, పసుపు కొమ్మలు ఇవన్నీ వేసి పులుసు చేసుకుంటే వర్షాకాలం చాలా మంచిది. బాడీ పెయిన్స్ అవి ఉంటాయి కదా మేడం, అవి కూడా తగ్గుతాయండి. మెయిన్ వర్షాకాలంలో ఎక్కువ బాడీ పెయిన్స్ ఉంటాయి కదా
0: అందరికి,
3: అవి తగ్గుతాయి మేడం. పసుపు కొమ్ము అవన్నీ మేము మొత్తానికి అంతా ఆరోగ్యమేనండి. అవన్నీ మిక్సీ చేసి పులుసు చేసుకుని వేరు వేరుగా అన్న వాళ్ళు తింటే బాగుంటుంది మేడం, ఆరోగ్యం కూడా.
0: నిజమే మీరు చెప్తుంటేనే అల్లం పులుసు గుమగుమ ఇక్కడ వరకు
3: వచ్చాను మేడం, నేను ఎక్కువ చేస్తుంటాను.
0: అలాగే తప్పకుండా.
3: ఓకే మేడం.
0: ఓకే లక్ష్మి గారు, ధన్యవాదాలు. నమస్తే అండి. ఇలాగే కాల్ చేస్తూ పాల్గొంటుండి. నమస్తే. మరి మన శ్రోతలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, మన పరిసరాలని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అని ఎన్నో విషయాల్ని మనందరితో పంచుకున్నారు కదా. మరి ఎప్పుడు ఏ కాలంలో అయినా మనం ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి కదండి. మరి ఈనాటి కార్యక్రమానికి కాల్ చేసిన శ్రోతలందరికీ, అలాగే విన్న శ్రోతలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకునే ముందు మరొక కాలర్ని పలకరిద్దాం. హలో.
4: హలో.
0: హలో, మీ పేరు?
4: గణేష్ కుమారి అండి.
0: చెప్పండి మేడం.
4: హలో మేడం, బాగున్నారా మేడం?
0: బాగున్నాను మేడం. మీరు త్వరగా చెప్పండి మేడం, ఏం చెప్పాలనుకుంటున్నారు?
4: ఈ వర్షాకాలంలో ఆకుకూరలు కడిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి కడిగి అవి వాడుకుంటే మంచిదండి వర్షాకాలంలో.
0: ఓకేనండి. ఓకే, ధన్యవాదాలు.
4: కాయగూరలు కూడా అంతేనండి.
0: ఓకే, ధన్యవాదాలు మేడం. నమస్తే. ఈరోజు మనకి ఫోన్ ఇన్ లైఫ్ కాల్ చేసిన శ్రోతలందరికీ, విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

0: बालाघाट ने भारी बारिश का अलर्ट जारी किया है। अभिनव गोयल, आकाशवाणी समाचार, भोपाल।
1: इस बीच मौसम विभाग ने आज ओडिशा और छत्तीसगढ़ में मूसलाधार वर्षा की चेतावनी जारी की है। कल तक बिहार, पूर्वी उत्तर प्रदेश, उत्तराखंड, झारखंड और सभी पूर्वोत्तर राज्यों में तेज बारिश का अनुमान है। फुटबॉल में भारत की अंडर 20 टीम आज ताशकंद में एएफसी अंडर 20 एशियन कप चीन 2027 क्वालिफायर अभियान की शुरुआत सीरिया के साथ मुकाबले से करेगी। मेजबान उज्बेकिस्तान और बांग्लादेश के साथ ग्रुप बी में शामिल भारतीय टीम 2006 के बाद पहली बार एएफसी अंडर 20 एशियन कप में वापसी के उद्देश्य से क्वालिफायर में उतर रही है। महिला एशिया कप 2020 क्रिकेट के ग्रुप बी मुकाबले में आज बांग्लादेश का सामना इंडोनेशिया से होगा। दुबई में यह मैच भारतीय समय अनुसार रात 8 बजे से शुरू होगा। अमरीकी ओपन टेनिस टूर्नामेंट में एक बड़े उलटफेर में सर्बिया के नोवाक जोकोविच पहले ही दौर में हारकर बाहर हो गए हैं। उन्हें अर्जेंटीना के मारियानो नावोन से हार का सामना करना पड़ा। आकाशवाणी का समाचार सेवा प्रभाग आज रात 9:30 बजे फोन इन कार्यक्रम पब्लिक स्पीक में बैंकिंग और क्रेडिट तक पहुंच के माध्यम से वित्तीय समावेशन बढ़ाने और नागरिकों को सशक्त बनाने पर परिचर्चा प्रसारित करेगा। कार्यक्रम के दौरान श्रोता स्टूडियो में विशेषज्ञों से सवाल पूछ सकते हैं। नंबर है 0112331 0481 और 2371 7117। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी आज किर्गिस्तान में शंघाई सहयोग संगठन के सदस्य देशों के नेताओं के साथ द्विपक्षीय बैठकें करेंगे। सरकार ने सेमिकॉन इंडिया प्रोग्राम के दूसरे चरण के सभी 6 स्तंभों को अधिसूचित किया। राष्ट्रपति द्रौपदी मुर्मू ने निफ्ट के विद्यार्थियों से देश की समृद्ध सांस्कृतिक विरासत से जुड़े रहते हुए वैश्विक दृष्टिकोण अपनाने का आह्वान किया। भारतीय नौसेना ने गोताखोरी और गहरे पानी के नीचे के अभियानों में सहायता के लिए INS निपुण को अपने बेड़े में शामिल किया। नेपाल में अचानक आई भीषण बाढ़ के बाद राहत और बचाव अभियान तेज। मृतकों की संख्या बढ़कर 903 हुई, 4000 से अधिक लोग अब भी लापता। और फुटबॉल में भारत आज ताशकंद में AFC अंडर 20 एशियाई कप क्वालिफाइंग अभियान में सीरिया से मुकाबला करेगा। इसके साथ ही दोपहर समाचार का अंक समाप्त हुआ। नमस्कार।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం।
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము। అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం। అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 17,00,000 వరకు స్కాలర్షిప్స్। లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు అర్హులు కావచ్చు। September 4th లోపు అప్లై చేసుకోండి। ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in।
4: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణం। విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన వాతావరణ వివరాలు। వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.1 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.2 డిగ్రీల సెల్సియస్. పౌర విమానాశ్రయ కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఒకటి లేదా రెండు చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది। వాతావరణ సమాచారం విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం జానపద రంజని కార్యక్రమంలో శ్రీ పి నాగబాబు బృందం వారిచే అమ్మవారి దండకం గరగ నృత్యం వింటారు। పాల్గొన్నవారు శ్రీయుతులు PBSV కుమార్, డి హరికృష్ణ, డి లోవరాజు, కె వెంకటేష్, ఎస్ మణికంఠ, టిఎం ప్రవీణ్।

శ్రీ రాజరాజేశ్వరి శంకరీ శాంభవి వైష్ణవి లోకమాత సర్వజాక్షిణి చాకిని డాకిని చంబురాణి మహాబేల జోలేశ్వరి కోటి సూర్య ప్రకాశిని మరి నిన్ను వృత్తాంతము నేర్పు మేరంగా

మొత్తం ముప్పు శ్రీ వేదరాజ వంశుడన్ మదంగోరి మా బాబిరాజక్షన్ వెడుకన్ పుత్రుడన్ లింగరట్వియన్ హరిభక్తుడన్ నేను మహాదేవి నిర్వికారం ఉన్న బయలెందు ఓంకార శబ్దంబులు పుట్టగా వన్నట్టు ఓంకార శబ్దములో మహాశక్తి ఉత్పన్నమై కదా అట్టి శక్తికి అన్నమును పుట్టియన్ అన్నముడు మొక్కలై ముమ్మూర్తులు జన్మించగా ఆ ముమ్మూర్తులు ఆశక్తి మోహింపగా అప్పుడు ఆ ముమ్మూర్తుల ఆశక్తి ఏమంట పలికే ఓ తల్లి లోకాల మాత మా ముమ్మూర్తిని పుట్టిన నిన్ను మోహింప ధర్మమేళ అప్పుడు ఆ బ్రహ్మ విష్ణు శక్తి గాఢ రాకుండా దాగి ఉండంగా అప్పుడు ఆ రుద్రాశక్తి ఏమంట పలికే ఓ తల్లి లోకాల మాత నీ శక్తి నీ యుక్తి నీ చేతన్న మేళాయుధంబులన్ మేళాయుధంబులు నాకు

నా నమ్ముచిన లక్ష్మి సరస్వతి పార్వతిని పేర్లు గావించగా పార్వతీదేవి నొక్క పీఠం 18 శక్తి పీఠం బులాయిగా 118 శక్తి పీఠములు కోటి పీఠం బులాయిగా కోటి పీఠము లోకంలో వేరు వేరు పురమునందు ఒక్కొక్క పేరుగా వరుసగా వెలిసితివే ఆ పేరును వరుసగా

ఊరు గుడిదల ఒత్తిగోడు చేకూరు ముడుచుకోగల ముచ్చాల తలివే పేరింట తలివే పెద్దిండమ్మ తలివే అల్లమ్మల బెల్లమ్మ ఆక నచ్చిందలన్ ఆక నచ్చిందలు వేరే గాడకలు వెను పోత పెక్కలన్ వేరే పోత పెక్కల అప్పాల పూరిలో అమ్మ మీద పరుస్తాను బయన పరానిసేరా బయన పరానిసేరా నీ మీద కావచ్చు నీ దాసు దాసుండన్ నీ దాసుదాం చెల్లుకుల చెకడగుళ్ళన్ చెరకడుగుళ్ళ మరో కొమ్మలు వేప జంజమ్ములన్ వేప జంజముల మాసఖండములన్ మాసఖండముల కూడు కుంభములన్ కూడు కొమ్మలను దెబ్బే సిబ్బి చల్దిప్పులన్ మెండేన బొబ్బట్లన్ మెండేన బొబ్బల మందుల బాసిని మారీ మహేంద్ర జ్యోతి మారీ మహేంద్ర జ్యోతి చట్టగా పట్టగా చాటికాయిందివే చట్టగా పట్టగా చాటికాయిందివే అందుకిని మిన్కులు లోని కాసిద్దివే లోని కాసిద్దివే తొరకలను బిరకలను ఒద్దిడి పలాలు వందివే ఒద్దిడి పల చక్రధరుందాన్ మేలాన్ ఓం బాలశక్తి ఓం బాలశక్తి కాపులన్ రాజులన్ కాపులన్ రాజులన్ కౌంట్లన్ బేవలన్ కౌంట్లన్ బేవలన్ తన వర్ణాలను శెట్టి భజ్జన సాకలను సాని భోగాలన్ సాని భోగల సర్రవర్రంబులన్ సర్రవర్రములు నర్పిందునో ఏమన్న నవడూరు పల్లమ్మ నాగపూర్ నల్లమ్మ ఇంచేన బజడు కనక దుర్గమ్మ తల్లివే కనక దుర్గమ్మ తల్లి అమలాపన శిశుబ్బాలమ్మ తల్లివే అమలాపన శుభంతలు యావరణ శ్రీ బూర్లమ్మ తల్లివే యావరణ ముడు కొండు కూతురు అక్కమ్మ తల్లివే కొండు కూతురు అక్కమ్మ శాఖలు సోవలమ్మ తల్లివే ముంగళ్ళ ముచ్చాలమ్మ తల్లివే ముంగళ్ళ ముచ్చల సోకులు సోవలమ్మ తల్లివే సోవలమ్మ గన్నవరం శ్రీ తాటమ్మ తల్లివే గన్నవరం శ్రీ గన్గిరిలో శ్రీ ముచ్చాలమ్మ తల్లివే ముచ్చాల కోటపురం కోటమ్మ తల్లివే కోటపురం కోటమ్మ కోటిపిల్ల ముచ్చ

ఆశి ఎలా పొలిసిగా అన్నప్పుడు ఎలా అమ్మ తెలివి, ఎలా సాకులో సోవలమ్మ తెలివి, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తెలివి, పొంగు చూపింది పొట్లకైంది, పొక్కెలెక్కింది అటలాడింది, అటలాడింది పాట పాడింది, పాట పాడింది పెరుసులు వ్యాసంగా చేయింది, బండారు పూజించి బోగు చేయింది, బండారు పూజించి పోయింది గంగ వీర్లు పెట్టి గంతులు వేయింది, గంగ వీర్లు పెట్టి గొంతులు గబ్బావా నీ ముఠాని బొజ్జు టొక్కురాని, బొజ్జు టొక్కురాని కథా కథా పని గవల లవేని, గవల లవేని నమోపస్వాని సోమన గాయత్రి, సోమన గాయత్రి విట్లంతం తేనంతం మజంతం మాలంకలో శంకురు వందివే, మాలంకలో శంకురు కాశీ గయ్య వారణాసి పేర్లంపగా, వారణాసి పేర్లం సుతులు చూడంగా నీకు నేను అందబడినాను, నీకు నేను అందడం ఖరాలువే కపాలువే బోత బేతాలువే, బోత బేతాలువే వేటలేందివే గోళ్ళు కోయిందివే, గోళ్ళు కోయింది గొల్లెమని గోళ పెట్టిందివే, పాల పాయసులను పాల పాయ చుట్టాలు మిత్రులను బోల్డను రుద్రుడు కాబట్టి కాలికాదేవి, కాలికాదేవి ఏడాది కోసం నేను పెట్టుకుని మమకాయమ్మ మా ఇరుగు మా పొరుగు చుట్టాలు మిత్రులను పాడి అనుపండియన్ పిల్లలు పాపలన్ ఊరి గ్రామానికి కీర్తించి కాబడి శ్రీ పోలేరమ్మ తల్లి, శ్రీ వసిత పోలేరమ్మ తల్లి, శ్రీ వసిత పోలేరమ్మ తల్లి, శివ పట్టపురాణి శివనాశి శంకరి, నీకు నమస్తే నమస్తే నమస్తే.

మీరు ఇంతవరకు జానపద రంజని కార్యక్రమంలో శ్రీ పి నాగబాబు బృందం వారిచే అమ్మవారి దండకం గరగ నృత్యం విన్నారు. పాల్గొన్నవారు శ్రీయుతులు పిబిఎస్వి కుమార్, డి హరికృష్ణ, డి లోవరాజు, కె వెంకటేష్, ఎస్ మణికంఠ, టిఎం ప్రవీణ్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలు దాటి 20 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. ఎఫ్ఎం 102 MHz ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. మీడియం వేవ్పై తిరిగి 4 గంటల 58 నిమిషాలకు 323.6 మీటర్స్ అనగా 927 KHz పై తరువాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 5 సెకండ్లు అయింది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యోజన కార్యక్రమం.

యోగాని కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈనాటి యోగాని కార్యక్రమంలో యువత తమ జీవితంలో విజయం సాధించడానికి, వారు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించడానికి, అలాగే రోజువారీ జీవితంలో సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడానికి సహజమైన జీవిత నైపుణ్యాలు అంటే న్యాచురల్ లైఫ్ స్కిల్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే ఈ లైఫ్ స్కిల్స్ అనేవి కేవలం యువతకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. ఇవి కేవలం చదువుకే పరిమితం కాకుండా సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. యువతకు ఉపయోగపడే ముఖ్యమైన జీవిత నైపుణ్యాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముందుగా పర్సనల్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. తనపై తనకు నమ్మకం కలిగి ఉండాలి. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనలో కలిగి ఉండాలి. అలాగే ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు సమయపాలన అంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా అవసరం. ఒక ప్లానింగ్ ప్రకారం చేయవలసి ఉంటుంది. సమయాన్ని వృధా చేయకుండా అవసరం మేరకు వినోదానికి, మరీ ముఖ్యంగా చదువుకు సమానంగా కేటాయించాలి. ఎక్కువ శాతం మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మనలో ఉండేటువంటి భావోద్వేగాలను నియంత్రించుకునేటువంటి శక్తి మనం ప్రయత్నం చేయాలి. అంటే భావోద్వేగాల్ని నియంత్రణలో ఉంచుకోవాలి. కోపం, చిరాకు, బాధ, ఒత్తిడి వంటి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడమే కాకుండా ఇతరుల భావాలను కూడా మనం గౌరవించాలి. వారు చెప్పే విషయాన్ని పూర్తిగా వినాలి, తర్వాతే మీ యొక్క సమాధానాన్ని తెలియజేయాలి. ఇవి కాకుండా మరికొన్ని నైపుణ్యాలు అంటే సామాజిక నైపుణ్యాలు కూడా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం ఒక పాట విన్న తర్వాత.

జీవితంలో మన లక్ష్యాన్ని సాధించేటువంటి క్రమంలో ఎదురయ్యేటువంటి సవాళ్ళను అధిగమించడానికి, అలాగే రోజువారీ జీవితంలో ఎదురయ్యేటువంటి ఒత్తిడులను అధిగమించడానికి అనేక జీవిత నైపుణ్యాలు చాలా అవసరం. వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సోషల్ స్కిల్స్, సామాజిక నైపుణ్యాలు. మనం చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా, సూటిగా, మర్యాదగా ఇతరులకు వివరించడం మరియు వారు చెప్పేది ముఖ్యంగా శ్రద్ధగా వినాలి. వీటితో పాటు కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు. ఇది కేవలం మాట్లాడడం మాత్రమే కాదు, ఇతరులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి కూడా గట్టి పునాది వంటిది. ముందుగా ఎదుటివారు చెప్పేది పూర్తిగా విన్న తర్వాతే మన సమాధానాన్ని తెలియచేయాలి. చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా, విషయాన్ని తక్కువ మాటల్లో సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పడం అనేది చాలా చాలా ముఖ్యం. దీంతోపాటు బాడీ లాంగ్వేజ్ కూడా చాలా చాలా ముఖ్యం. మాట్లాడేటప్పుడు సరైనటువంటి హావభావాలు, ఐ కాంటాక్ట్ కూడా వ్యక్తం చేయాలి. నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండాలి. ఒక పనిని ముందుండి నడిపించడం, నలుగురిని కలుపుకొని పోవడం వంటి లక్షణాలను అలవాటు చేసుకోవాలి. దీనివల్ల పని సులువుగా అవడమే కాకుండా సక్రమంగా అవుతుంది. స్నేహితులతో లేదా తోటివారితో కలిసి జట్టుగా పనిచేసే లక్షణాలను మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. స్టైల్ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట.

0: యువవాణి కార్యక్రమంలో యువత తమ జీవితంలో విజయం సాధించడానికి రోజువారీ జీవితంలో సవాళ్ళను ఎదుర్కొని ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడానికి సహజమైన జీవిత నైపుణ్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వీటన్నిటితో పాటు ఆలోచన నైపుణ్యాలను కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి, అంటే థింకింగ్ స్కిల్స్. జీవితంలో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం వైపు వెళ్ళే ప్రయత్నంలో ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనడానికి దానికి గల కారణాలను వెతికి సరైన పరిష్కారం కనుగొనాలి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.
1: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్ గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశంలో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 17 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఏ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ scholarship.co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: యువత నేర్చుకోవాల్సినటువంటి జీవిత నైపుణ్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత అంశం నిర్ణయం తీసుకునే సామర్థ్యం, అంటే డెసిషన్ మేకింగ్. జీవితంలో ప్రతి మలుపులోనూ సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం. దీనికి ఒక నిర్ణయం తీసుకునే ముందు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకొని ఆ తర్వాతే మన నిర్ణయాన్ని తీసుకోవాలి. మనం తీసుకునే నిర్ణయం వల్ల వచ్చే మంచి చెడు మరియు ఫలితాలను ముందుగానే ఊహించి తద అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకున్న నిర్ణయం తప్పైతే ఇతరులపై నిందలు వేయకుండా ఆ బాధ్యతను కూడా మనమే స్వీకరించాలి. అసలు సమస్య ఎక్కడొచ్చింది, దేనికి వల్ల వచ్చింది, కారణాలు తెలుసుకొని ఆ దిశగా పరిష్కారం వైపు మనం మార్గాన్ని ఎన్నుకోవాలి. సమస్య పరిష్కార నైపుణ్యం, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. కష్టాలు లేదా సవాళ్ళు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా, దిగులు పడకుండా వాటిని అధిగమించడానికి మార్గాలను అన్వేషించాలి. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఒక్కొక్కసారి వెతకవలసి ఉంటుంది. ఒక సమస్యకు కేవలం ఒకే పరిష్కారం కాకుండా 2-3 మార్గాల్లో ఆలోచించినట్లయితే తప్పకుండా మనకి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఆలోచించినటువంటి పరిష్కారాల్లో అన్నిటికంటే ఉత్తమమైంది ఎన్నుకొని ఆ దిశగా పయనం సాగించాలి. మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఒక పాట విన్న తర్వాత నా ఆటోగ్రాఫ్ చిత్ర నుండి కేఎస్ చిత్ర పాడిన పాట.

లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. తర్వాత స్కిల్ సమయ నిర్వహణ, టైం మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా అవసరం. సమయాన్ని వృధా చేయకుండా ఉత్పాదకతను పెంచుకోవడం అనేది ముఖ్యం. దీంట్లో ప్రయారిటైజేషన్ అంటే ప్రాధాన్యతను తప్పకుండా మనం పాటించాలి. ఏ పని చాలా ముఖ్యమైనదో దానికి మొదట స్థానం ఇవ్వడం, అలాగే టు డూ లిస్ట్ తయారు చేసుకోవడం, ఏ పని తర్వాత ఏది చేయాలనేది ఒక లిస్ట్ తయారు చేసుకుంటే మనకి పని అనేది సులువుగా అవుతుంది, సక్రమంగా అవుతుంది. ముఖ్యంగా వాయిదా వేయకపోవడం, రేపు చేద్దాంలే తర్వాత చేద్దాంలే అనేటువంటి అలవాటును వీలైనంత త్వరగా మన నుంచి దూరం చేసుకోవాలి. ఇలాంటి జీవిత నైపుణ్యాలను మనం అలవర్చుకుంటే మనం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడంలో సులువు అవుతుంది, విజయం మన సొంతం అవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతం విందాం. అడవిరాముడి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఏ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: ఆగస్టు మార్నింగ్ విశాఖపట్నం కేంద్రం, సంధ్యా రాగాలు, తెలుగు మధుర గీతాలు వింటారు. కార్యక్రమం ముందుగా బాలరాజు కథ చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు.

0: మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఏ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: కార్యక్రమం తర్వాత రావణుడి రాముడి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాటను వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్ గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశంలో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: తర్వాత నోము చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఏ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: కార్యక్రమం తర్వాత అభినందన చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: సంధ్య రాగాలు, మధుర గీతాలు వినారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు, చదివిన వారు శ్రీ బి రాజు.
1: ఉద్యోగ వార్తలు. తిరువనంతపురంలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి చెందిన లిక్విడ్ ప్రపల్సన్ సిస్టమ్స్ సెంటర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ తదితర ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఖాళీల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ మెకానికల్ అండ్ కెమికల్ 7 పోస్టులు, టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్ 1 పోస్టు, టెక్నీషియన్ బి ఫిట్టర్ 9 పోస్టులు, డ్రాఫ్ట్స్మెన్ బి 1 పోస్టు, ఫైర్మెన్ ఏ 1 పోస్టు. మొత్తం పోస్టుల సంఖ్య 19. అర్హతలు: పోస్టును అనుసరించి ఎస్ఎస్ఎల్సి, ఎస్ఎస్సితో పాటు ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి 4 సెప్టెంబర్ 2026 నాటికి. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాఫ్ట్స్మెన్ పోస్టులకు 35 ఏళ్ళు, ఫైర్మ్యాన్కు 25 ఏళ్ళు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ 4 సెప్టెంబర్ 2026. తరువాత ఉద్యోగ ప్రకటన. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి 80, తెలంగాణకి 50 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్. అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్లో కనీసం 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి 1 ఆగస్టు 2026 నాటికి, 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి అభ్యర్థులకు గరిష్టంగా 15 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈఎన్ఎం మహిళా అభ్యర్థులకు 175 రూపాయలు. దరఖాస్తు ప్రారంభ తేదీ 18 ఆగస్టు 2026 నుంచి 7 సెప్టెంబర్ 2026లోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు www.ibps.in వెబ్సైట్ను సందర్శించగలరు.
0: ఉద్యోగ వార్తలు విన్నారు.

0: వాద్య సంగీతం విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 17,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోగా అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
0: సమాచారవాణి ముందుగా వాతావరణ వివరాలు. వాల్తేరు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదైంది. గాలిలో తేమ 57%. పౌరు విమానాశ్రయం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 52%. వాతావరణం. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది. ఒక దెబ్బ వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన

వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఇదే ప్రసారంలో రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల ప్రసారమవుతుంది. అంశం రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు. ఈ అంశాన్ని గురించి డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారు, మత్స్య శాస్త్రవేత్త కేవీకే అమదాల వలస ప్రసంగం వింటారు. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. రాత్రి 9:30 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో ఎంపవరింగ్ ఉమెన్ టు ఓవర్కమ్ సోషల్ కండిషనింగ్ అంశాన్ని గురించి డాక్టర్ వాణి సుబ్రహ్మణ్యం గారి ఆంగ్ల ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 కర్ణాటక అనుసంధాన సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి.

ఇక రేపటి ప్రసారంలో ఉదయం 7:15 ప్రసారమై ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట. అనంతరం నేటి మాటలో తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్య గారి వర్ధంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా, అనంతరం శ్రీ ఎస్డివి అజీజ్ గారి చారిత్రక రేడియో నాటకాల సంపుటి కుంకుమ వనంపై పుస్తక సమీక్ష ప్రసారమవుతుంది. సమీక్షకులు శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్. అనంతరం భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి నామతీర్థ లక్ష్మీ ప్రసన్న కుమారి ప్రసన్న మరియు కుమారి నామతీర్థల కృష్ణప్రియ గారుల భక్తి సంగీతం ప్రసారమవుతుంది. శ్రీ హెచ్ రామచరణ్ వైలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం. అనంతరం పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలుంటాయి. రేపటి ప్రసారం ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో సమాచారవాణి విన్నారు.

0: UPI has made payments easier in villages and small towns. Nearly 60% of UPI payments are below 500 rupees. And one in every two digital payments globally is now made in India.
1: Street vendor se lekar aapki gaadi ke showroom tak aapki sari payments sirf ek QR code scan karke ho jati hai.
0: 10 years of UPI. Digital, self-reliant, worry-free.
2: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లో ప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దండి, కనీసం ఫోటోనేనది. మీరెవరు?
3: ఆర్బీఐ అంటోంది,
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో 3 దశాబ్దాల కల సాకారమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలందరూ తమ సంస్థల ప్రాంగణంలో పచ్చదనాన్ని అభివృద్ధి చేసి పర్యావరణ సమతుల్యతను కాపాడు లోకేష్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ముఖ్యమంత్రి రేపు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

0: ఉంటారు. వార్తల వివరాలు. మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల నేటితో సాకారమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఆయన ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దోర్నాల మండలం గంటవాణిపల్లి వద్ద నల్లమల కొండల్లోని జంట సొరంగాల నుంచి వెలువడిన కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చి స్వాగతించారు. అనంతరం దోర్నాల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, శ్రీశైలం ప్రాజెక్టులోని కొల్లం వాగు నుంచి నీటిని గ్రావిటీ ద్వారా తెస్తున్నామని చెప్పారు. 10,200 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో 7,983 కోట్ల రూపాయలతో మొదటి దశ పూర్తి చేశామని, 18.8 కిలోమీటర్ల మేర జంట సొరంగాలు, 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాలువల పనులు పూర్తి చేశామన్నారు. 48 రోజుల్లోనే 6,206 నిర్వాసిత కుటుంబాలకు 768 కోట్ల రూపాయల పరిహారం అందించామన్నారు. నల్లమల సాగర్ నుంచి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. మార్కాపురం ప్రాంతం పొరుగు జిల్లాలకు పోటీగా నిలుస్తుందని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు రెండవ దశను ఇదే వేగంతో 2028 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: నేడు వెలుగొండతో జలసిరులు వెలిగొండ బంగారు కొండ అవుతుంది, మీ జీవితాల్లో మార్పు వస్తుంది. కృష్ణమ్మను తెచ్చాం, కరువుని తరిమి కొడుతున్నాం, సంపద సృష్టిస్తాం. వెలుగబడిన ఈ ప్రాంతం రేపు పొరుగు జిల్లాలకు పోటీగా నిలుస్తుంది. ఈ రోజు వెలుగొండ మొదటి దశను ప్రారంభించాం. ఇదే వేగంతో వెలుగొండ ఫేజ్ 2 కూడా 2028 పూర్తి చేసే బాధ్యత మాది.
0: రాష్ట్ర ఆర్థిక పురోగతికి పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి పరిశ్రమ తన ప్రాంగణంలో కనీసం 33% పచ్చదనాన్ని అభివృద్ధి చేసి సంరక్షించే బాధ్యతను చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలందరూ దీనిని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. పరిశ్రమల పరిసరాల్లో మొక్కలు నాటడం ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు. భావితరాలకు ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన భవిష్యత్తును అందించడం మనందరి బాధ్యత అని పేర్కొంటూ, పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారిస్తోందని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం ఎండాడ వద్ద ఏఐజీ హాస్పిటల్స్కు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ, సమాజంలో మనం ఆశించే మార్పు రావడానికి విద్య, వైద్య రంగాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని, ఇందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ పరంగా ఏఐజీ హాస్పిటల్స్కు అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు. విశాఖకు వచ్చినందుకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం, విశాఖ భవిష్యత్ నగరమని, $1 trillion ఎకనామిక్ రీజియన్గా దీనిని తీర్చిదిద్దుతామని చెప్పారు. విశాఖలో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,000 పడకల సామర్థ్యంతో ఆరోగ్య సంరక్షణ, శిక్షణ, పరిశోధనతో పూర్తి స్థాయి హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ను నిర్మిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. ఇంకా నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను తక్షణమే ప్రారంభమయ్యేలా చేయాలన్నారు. జిల్లాలోని పీఎన్ జన్మన్ గృహ నిర్మాణాల పురోగతి ఆమె ఈరోజు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పీఎం జన్మన్ కింద 28,691 ఇళ్లు మంజూరయ్యాయని, వీటిలో 25,388 ఇళ్లు గ్రౌండింగ్ కాగా 3,303 ఇళ్లు ఇంకా నిర్మాణం ప్రారంభం కాని దశలో ఉన్నాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ నేపథ్యంలో నిర్మాణం ప్రారంభం కాని 3,303 ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి లబ్ధిదారుణ్ణి క్షేత్రస్థాయిలో వ్యక్తిగతంగా సంప్రదించి నిర్మాణం ప్రారంభించేందుకు అవసరమైన సహకారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జిల్లాలో 219625 మంది లబ్ధిదారులకు 95,21,00,000 రూపాయల పింఛన్లు పంపిణీ చేసేందుకు సిద్దం చేసినట్టు ఆమె వెల్లడించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి నర్సాపురం నియోజకవర్గంలో అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం సవరించిందని, 2026 జూలై 1 అర్హత తేదీగా నిర్ణయించిందని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం 2026 జూలై 31 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో 3 దశాబ్దాల కల సాకారమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలందరూ తమ సంస్థల ప్రాంగణంలో పచ్చదనాన్ని అభివృద్ది చేసి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారిస్తోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ముఖ్యమంత్రి రేపు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
3: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
4: బడ్జెట్ రెడీ అయిందా?
3: 5,000 మిగిలాయి.
4: కొత్త చీర తీసుకుంటావా?
3: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
4: ఇంకోటి
3: వద్దు.
4: ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
3: చెప్పవులే,
4: ఇక వెళ్ళమ్మా.
5: ఆర్బీఐ అంటోంది,
6: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
7: మై బ్యాంక్ ఇస్ ఆల్వేస్ విత్ మీ. బై ద టైమ్ ఐ వేక్ అప్, ఇట్స్ ఆల్రెడీ టేకింగ్ కేర్ ఆఫ్ మై డిపాజిట్స్. వెన్ ద కస్టమర్స్ కీప్ మీ బిజీ, ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ద క్యాష్ కౌంటర్. Even in the middle of the night, it wakes me up to say, "Madam, we have received the payment from Lakshmi Fruit Store." With a Jan Dhan bank account, I have insurance, pension, DBT, all banking services right at my fingertips.
8: In 12 years, 59 crore Jan Dhan accounts have been opened, of which 56% are held by women. 12 years of PM Jan Dhan Yojana, more savings, more opportunities.
9: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. బిష్కేక్ నగరే ప్రధానమంత్రిణా మోదినా ఇరాన్ దేశస్య రాష్ట్రపతినా మసూద్ పేజస్కియానేన సహ ద్విపక్షీయ వార్తా సంపాదితా. నౌపరివహన్ వాణిజ్య స్వాతంత్ర్యస్య రక్షణాయ కృతం ఆహ్వానం. కిర్గిజ్ రాష్ట్రపతినా ఆర్మేనియా ప్రధానమంత్రిణా చ సహాపి విహితం మేలనం. సర్వకారేణ 1.27 లక్ష కోటి రూప్యకాణాం పరివ్యయేన సెమికాన్ ఇండియా కార్యక్రమస్య 2.0 స్తంభాః అధిసూచితాః. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపది ముర్ముహ నిఫ్ట్ ఛాత్రాన్ దేశస్య సమృద్ధ సాంస్కృతిక న్యాసే సంలగ్నాః సంతః వైశ్విక దృష్టికోణం అంగీకర్తుం ఆహ్వయత్. భారతీయ నౌసేనయా ఐఎన్ఎస్ నిపుణ్ ఇతి పోతః సమ్మేళితః. అయం తావత్ వివిధానాం నిమజ్జన అంతర్జాలీయ కార్యాణాం సంపాదనాయ విశేష మంచ రూపేణ నిర్మితః. నేపాలదేశే వినాశకారి జలాప్లవానంతరం ఆపదుద్ధార కార్యాణి తీవ్రీభూతాని. మృతానాం సంఖ్యా 3,900 సంప్రాప్తా. 4,000+ జనాః అధునాపి విలుప్తాః. అపి చ భారతీయ క్రీడకేన అంకుర్ భట్టాచార్య ఇత్యనేన చెక్ గణరాజ్యే WTT ఫీడర్ ఓలోమాక్ స్పర్ధాయాం ప్రథమం పురుష ఏకల విజేత్రి పదం అర్జితం. అథ వార్తాః విస్తరేణ. బిష్కేక్ నగరె కిర్గిస్తాన్ దేశస్య రాష్ట్రపతినా సాదిర్ జాపారోవ్ ఇత్యనేన సహ ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః ఉపవేశనం ప్రచలతి. అవధేయం యత్ ప్రధానమంత్రి కిర్గిస్తాన్ దేశస్య 2-దివసీయ యాత్రాయామస్తి. ఇతః పూర్వం बिश्केक नगरे आयोजिते एससीओ शिखर सम्मेलने ईरान देशस्य राष्ट्रपतिना सह प्रधानमन्त्रिणा श्रीमोदिना

0: ద్వైపాక్షిక ఉపవేశనం కృతం. ఉభౌ నేతారౌ ద్వైపాక్షిక సంబంధానాం వివిధ పక్షాణాం విషయే చర్చితవంతౌ. తౌ పశ్చిమ ఏషియా క్షేత్రె సద్యః ఏవ కృతానాం వికాసానాం సమీక్షాం అకుర్వతాం. సర్వే విషయాః సంవాదస్య కూటనీతేః చ మాధ్యమేన సమాపనీయాః ఇతి భారతస్య స్థిరస్థితిః ప్రధానమంత్రిణా పునః ప్రతిపాదితా. అస్మిన్ క్షేత్రే శాంతిం స్థిరతాం చ సునిశ్చేతుం నౌపరివహనస్య వాణిజ్యస్య చ స్వాతంత్రతాయాః రక్షణాయ చ నిరంతర ప్రయాసానాం ఆవశ్యకత ప్రధానమంత్రిణా శ్రీమోదినా అధోరేఖితా. పూర్వం ప్రధానమంత్రి శ్రీ మోదీ విష్కేక నగరే ఆర్మేనియా దేశస్య ప్రధానమంత్రిణా నికోల్ పాషినియాన్ ఇత్యనేన సహ మిలితవాన్. ఉభాభ్యాం నేతృభ్యాం రక్షా, ఆర్థికం, ఔషధ నిర్మాణం, విజ్ఞానం తథా ప్రౌద్యోగికీ, సంస్కృతి, శిక్షా ఇత్యాదిషు వివిధ క్షేత్రేషు ద్వైపాక్షిక సహకరణం సుదృఢం కర్తుం ఉపాయాః చర్చితాః. తౌ పశ్చిమ ఏషియాయాః స్థితిం సమేత్య క్షేత్రీయ వైశ్విక వికాస విషయే అపి విచారాణాం ఆదాన ప్రదానం అకుర్వతాం. కజాకిస్తాన దేశస్య రాజధాన్యాం భారతీయ సముదాయస్య సదస్యైః సహ ప్రధానమంత్రి స్నేహపూర్వకం వార్తాలాపం అకరోత్. బిష్కేక నగరస్య మహాత్మా గాంధీ స్మారకే అపి శ్రీమోదీ పుష్పాంజలిం అర్పితవాన్. శ్వః సహ బిష్కేక నగరే సంఘాయ్ సహకార సంఘటనస్య 26వ శిఖర సమ్మేళనం సంబోధయిష్యతి. దేశ చిప్ నిర్మాణ పారిస్థితికీ తంత్రస్య సుదృఢీకరణాయ సర్వకారేణ అద్య 1.27 లక్ష కోటి రూప్యకాణాం పరివ్యయేన సెమికాన్ 2.0 యోజనా అధిసూచితా. నవదిల్ల్యాం అద్య వార్తాహరాన్ సమ్మేళనం సంబోధయన్ కేంద్రీయ ఎలక్ట్రానిక్స్ సూచనా ప్రౌద్యోగికీ మంత్రి అశ్విని వైష్ణవ అవదత్ యత్ అనేన ఉపక్రమేణ ఆగామి వర్షేషు వైశ్విక అర్ధచాలక ఉద్యోగస్య విపణౌ భారతస్య సహభాగితా ప్రాయః 10% యావత్ భవితుమర్హతి. అథ చ దేశః వైశ్విక అర్ధచాలక మూల్య శృంఖలాయాం మహతీం భూమికాం నిర్వక్ష్యతి. శ్రీ వైష్ణవ న్యవేదయత్ యత్ వేఫర్ నిర్మాణతః ఆరభ్య చిప్ ఉత్పాదనం యావత్ భారతం వైశ్విక అర్ధచాలక మూల్య శృంఖలాయాం దృఢతయా స్థాపయితుం సర్వకారస్య ముఖ్యం లక్ష్యం వర్తతే. అస్య కార్యక్రమస్య 6 స్తంభానాం అధిసూచనా ప్రకాశయతా శ్రీవైష్ణవేన ప్రతిపాదితం యత్ ఆగామి దశకేషు బృహత్ నివేశార్థం భారతం ఏవ సర్వథా ఉపయుక్తం గంతవ్యస్థానమస్తీతి వైశ్విక అర్ధచాలక హితధారకాణాం విశ్వాసః వర్తతే. రాష్ట్రపతిపదాసీనా ద్రౌపదీ ముర్ముః అద్య అవదత్ యత్ వస్త్ర పరిధాన క్షేత్రం న కేవలం భారతస్య సాంస్కృతిక న్యాసస్య మహత్వపూర్ణః భాగః అపితు ఇదం కోటిశః జనానాం ఆజీవికాయాః ప్రముఖః ఆధారః అపి వర్తతే. రాష్ట్రీయ ఫ్యాషన్ ప్రౌద్యోగికీ సంస్థానస్య దీక్షాంత సమారోహం సంబోధయంతి రాష్ట్రపతిః ఛాత్రాన్ అభ్యర్థితవతి యత్ తే దేశస్య సమృద్ధ సాంస్కృతిక మూల్యేషు సంలగ్నాః సంతః వైశ్విక దృష్టికోణం అంగీకుర్వంతు. ఫ్యాషన్ ఉద్యోగం మహిళానాం వర్ధమానం యోగదానం రేఖాంకయంతి రాష్ట్రపతిః న్యవేదయత్ యత్ కార్యక్రమే ఉపస్థితేషు ప్రాయః 4000 ఛాత్రేషు 85% మహిళాః సంతి. సా అకథయత్ యత్ వస్త్ర ప్రౌద్యోగికీ క్షేత్రే వైశ్విక ఉపస్థితేః విస్తారాయ భారతే అసీమ సంభావనా వర్తంతే. రాష్ట్రపతిః ఛాత్రాన్ ఆహ్వయత్ యత్ తే స్వజ్ఞానస్య కౌశలస్య సృజనశీలతాయాశ్చ ఉపయోగేన దేశస్య పారంపరిక వస్త్ర పరంపరాం సమకాలిక విపణి భూహి నూతన ప్రౌద్యోగికీభిః చ సహ యోజయంతు.
1: ఫ్యాషన్ టెక్నాలజీ భీ ఐసా క్షేత్ర హే జిస్మే విశ్వ స్తర పర్ భారత్ కి భూమికా బఢానే కో ఓపార్ సంభవ బనాయే. ఆప్కో ఇస్ అవసర్ కా లాభ ఉఠానా చాహియే. ఇస్ ప్రయాస్ మే ఆప్ కరోనా రాఖే కి ఆప్ కి సోచ్ వైశ్విక హో లేకిన్ ఆప్ కి జడే ఆప్నే మిట్టీ కి విశిష్టతా ఔర్ జీవన్ మూల్య సే జుడే. ఇస్ తరహ ఆప్ నా కేవల్ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ బనేంగే బల్కి భారత్ కి సాంస్కృతిక విరాసత్ కే సంరక్షణ ఔర్ సంవర్ధన్ మే భీ అప్నా యోగదాన్ దే సకేంగే.
0: 47వ వర్షం యావత్ వికసిత భారతస్య సంకల్ప పూర్తయే యువకానాం యోగదానం అధికృత్య రాష్ట్రపతిః అవదత్ యత్ ఛాత్రాః కేవలం ఉద్యోగాన్వేషకాః న భవేయుః అపితు ఉద్యోగ ప్రదాతారః భూత్వా అన్యేభ్యః అపి వృత్త్యవసరాన్ సృజేయుః. రాష్ట్రపతిః ముర్ముః అసూచయత్ యత్ విగత 4 దశకేషు నిఫ్ట్ ఇత్యస్య ఛాత్రైః విశేషజ్ఞైశ్చ రాష్ట్రియాంతరాష్ట్రీయ స్తరే మహత్వపూర్ణాః ఉపలబ్ధయః అర్జితాః యేన భారతస్య ప్రతిష్ఠా ప్రవర్ధితా. అత్రావసరే కేంద్రీయ వస్త్రమంత్రి గిరిరాజసింహ అవదత్ యత్ 8వ వర్షే తత్కాలీన

0: తత్కాలీనః రాష్ట్రపతిః డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామః నిఫ్ట్ దీక్షాంత భాషణం ప్రదత్తవాన్. అష్టాదశవర్షేభ్యః పరం పునః రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః ఛాత్రేభ్యః శుభాశీర్వాదం ప్రదత్తవతీ. సా అకథయత్ యత్ అద్య ప్రాయః చతుస్సహస్రం ఛాత్రాః ఉపాధిపత్రాణి ప్రాప్తవంతః. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమ ఆకాశవాణ్యా అంతర్జాలపట్లే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. భారతీయ నౌసేనయా అద్య ముంబై నగరస్థే నౌసేనా గోదీ ప్రాంగణే నిస్తార్ వర్గస్య ద్వితీయ నిమజ్జన సహాయక పోత ఐఎన్ఎస్ నిపుణ విధివత్ నౌసేనాయాం సమ్మేళిత. సమారోహం సంబోధయన్ నౌసేనా ప్రముఖ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ అవదత్ యత్ రణనీతిక పరివర్తనస్య అస్మిన్ సమయే సముద్రే బహుక్షేత్రీయ గభీర జల అభియానేభ్యః నౌసేనాయాః విశిష్ట అంతర్జాలీయ క్షమతాసు నిపుణ ఇతి పోతః ఏకం సశక్తం సంయోజనం భవిష్యతి. విశాఖపట్టణం స్థితయా హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ ఇత్యనయా సంస్థయా స్వదేశీ జ్ఞానేన పరికల్పితః నిర్మితశ్చ నిపుణ పోతః నిమజ్జనస్య అథ చ అంతర్జాలీయ అభియానానాం వివిధానాం ఆవశ్యకతానాం పూర్ణాయ విశేషతయా నిర్మితః. నేపాలదేశే గతసప్తాహే వినాశకారి జలాప్లావనేన మృత్తికాస్ఖలనేన చ మృతానాం సంఖ్యా 3.9 lakh యావత్ వర్ధితా. ప్రాయః సపాదచతుస్సహస్రతోప్యధికాః జనాః విలుప్తాః ఏవ సంతి. నేపాలదేశస్య రాష్ట్రీయ ఆపత్ సంకట న్యూనీకరణ ప్రబంధన ప్రాధికరణస్యానుసారం రవివాసరాత్ ఏషా సంఖ్యా వర్ధితా అస్తి. నేపాలదేశస్య అష్టప్రభావితమండలేభ్యః శవాః ప్రాప్తాః, రక్షకాః లుప్తాన్ అన్వేష్టుం రక్షయితుం చ లగ్నాః సంతి. అత్రాంతరే ప్రాయః విభిన్నాసు జల విద్యుత్ పరియోజనాసు న్యూనాతిన్యూనం 33 lakh యావత్ కర్మకరాః బాధితాః ఇతి మన్యంతే. టిబెట్ క్షేత్రే సంప్రతి మృతకానాం సంఖ్యా 16 అస్తి, 44.5 lakh యావత్ జనాః లుప్తాః సంతి ఇతి ఉచ్యతే. భారతీయః టేబుల్ టెన్నిస్ క్రీడకః అంకుర్ భట్టాచార్యః ఇత్యేషః చెక్ రిపబ్లిక్ ఇత్యత్ర WTT ఫీడర్ ఒలోమోగ్ స్పర్ధాయాం స్వస్య ప్రథమం WTT పురుషైకల ఉపాధిం విజితవాన్ ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశంలో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండవచ్చింది. పరిచయం చేస్తున్న MyLIC LIC సర్కొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ EKYC.
6: LIC ప్రతిక్ష మీకు తోడుగా.
7: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోగా అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
8: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సాయం సమీరం కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన జీరామ్జీ గురించి కొన్ని వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలు ఉంటాయి. ముందుగా ఫిట్నెస్ మంత్ర మనం తీసుకునేటువంటి ఆహారమే

మనకు శక్తినిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే శరీరానికి అవసరమైన పోషకాలు సరిగ్గా అందకపోవడాన్ని పోషకాహార లోపం అంటారు. అసలు పోషకాహార లోపానికి ప్రధాన కారణాలు ఏంటంటే సరిపడే ఆహారం తీసుకోకపోవడం లేదా పోషకాహారంపై సరైన అవగాహన లేకపోవడం. దీంతోపాటు పోషకాలు లేనటువంటి ఆహారం తీసుకోవడం, జంక్ ఫుడ్ లేదా కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే తినడం, ఈ రెండు కూడా పోషకాహార లోపానికి కారణాలు చెప్పవచ్చు. జీర్ణ వ్యవస్థ సమస్య వలన తిన్న ఆహారం నుండి పోషకాలను గ్రహించకపోవడం కూడా పోషకాహార లోపంగా పరిగణించవచ్చు. అయితే పోషకాహార లోపం ఉందన్న విషయాన్ని ఎలా గుర్తిస్తామంటే దానికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఏదైనా చిన్న పని చేసినప్పుడు కూడా విపరీతమైనటువంటి అలసట, బలహీనత, అలాగే జుట్టు విపరీతంగా రాలడం, పొడి బారడం, గోర్లు పెలుసుగా మారడం లేదా రంగు మారడం, చర్మం పారిపోయి ఉండడం, రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల తరచుగా అనారోగ్యానికి గురి అవడం అనేది ముఖ్యంగా పోషకాహార లోపాన్ని సూచించే లక్షణాలుగా పేర్కొనవచ్చు. అయితే దీనికి నివారణ మరియు చికిత్స ఏంటంటే, ముఖ్యంగా మనం ప్రతిరోజు తీసుకున్నటువంటి ఆహారంలో ఆకుకూరలు, తాజా కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు మరియు తృణధాన్యాలు ఎక్కువగా ఉండేటువంటి సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. జీర్ణ సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలి. విటమిన్ లేదా ఖనిజ లవణాలు లోపాలు ఉంటే డాక్టర్ సలహాతో సప్లిమెంట్లను వాడాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇది క్యాలరీల కొరతను మాత్రమే కాకుండా శరీరానికి సరిపడా విటమిన్లు, ఖనిజాలు అందకపోవడాన్ని కూడా పోషకాహార లోపంగా సూచించవచ్చు. మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం పోషకాహారానికి సంబంధించి. ఒక పాట విన్న తర్వాత అమరదీపం చిత్రం నుండి వి. రామకృష్ణ, పి. సుశీల పాడిన పాట వింటారు.

పోషకాహార లోపంలో ప్రధాన రకాలు ఏంటంటే, వైద్యశాస్త్రం ప్రకారం పోషకాహార లోపాన్ని ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరిస్తారు. అండర్ న్యూట్రిషన్, శరీరానికి తగినంత శక్తి లేదా ప్రోటీన్ అందకపోవడం. దీనివల్ల పిల్లల్లో మూడు రకాల సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా వయస్సు, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం మనం చూస్తూనే ఉంటాం. తర్వాత సూక్ష్మ పోషకాల లోపం, మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్. శరీరానికి అవసరమైన విటమిన్లు అంటే ABCD మరియు ఖనిజాలు, ఐరన్, కాల్షియం, జింక్ లోపించడం. అధిక పోషకాహారం, ఓవర్ న్యూట్రిషన్, అవసరానికి మించి క్యాలరీలు, కొవ్వులు తీసుకోవడం వల్ల ఊబకాయం అంటే ఒబెసిటీ, గుండె జబ్బులు మరియు మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాయి. పోషకాహార లోపానికి దారితీసే అంతర్గత కారణాల గురించి మనం తెలుసుకున్నట్లయితే, పోషకాహార లోపం వలన శరీర వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. రోగ నిరోధక శక్తి తగ్గి తరచూ ఇన్ఫెక్షన్ బారిన పడటం మనం చూస్తూ ఉంటాం. శరీరంలో ప్రోటీన్ మరియు విటమిన్ సిలో లోపం వలన దెబ్బలు లేదా ఏదైనా సర్జరీ జరిగినప్పుడు లేదా గాయాలు ఏర్పడినప్పుడు త్వరగా మానవు. అయితే ఈ పోషకాహార లోపానికి నివారణ మరియు చికిత్సా విధానాలు ఏంటంటే, పోషకాహార లోపాన్ని అధిగమించడానికి వైద్యులు మరియు డైటీషియన్లు ఒక క్రమబద్ధమైన ప్రణాళికను సూచిస్తారు. దాన్ని మనం ఖచ్చితంగా అమలు చేయాలి. పోషకాల పునరుద్ధరణ. పోషకాల లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోకుండా నెమ్మదిగా కొద్ది కొద్దిగా క్యాలరీలు మరియు ప్రోటీన్లను పెంచాలి. సమతుల్య ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. మనం ప్రతిరోజు తీసుకునేటువంటి ఆహారంలో కార్బోహైడ్రేట్ల శాతం, ప్రోటీన్లు, పీచు పదార్థాలు ఇవన్నీ కూడా సమపాళ్ళలో ఉండే విధంగా ఆహారాన్ని తీసుకోవాలి. పోషకాహారం అనేది మన శరీరం సజావుగా పనిచేయడానికి, పెరగడానికి, అలాగే రోగాల బారిన పడకుండా ఉండటానికి అవసరమైనటువంటి ఇంధనంలా పనిచేస్తుంది. మనం తినే ఆహారంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్ మరియు కొవ్వులను పోషకాలు అని చెప్పవచ్చు. శరీరం వీటిని గ్రహించి శక్తిగా మారుస్తుంది. అదేవిధంగా స్థూల పోషకాలు, మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటారు. వీటిని మన శరీరంలో ఎక్కువ మొత్తంలో కోరుకుంటుంది. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి మరియు కండరాల నిర్మాణానికి తోడ్పడతాయి. కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాలు. ఇవి మన శరీరానికి ప్రధాన శక్తి వనరు. మనం రోజు చేసే పనులకు అవసరమైనటువంటి గ్లూకోజ్ను ఇవి అందిస్తాయి. అయితే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా లభించే పదార్థాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, వరి అన్నం, గోధుమలు, రాగులు, జొన్నలు, అలాగే బంగాళాదుంపలు, చిలకడదుంపలు, వీటిలో ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్లు లభించే పదార్థాలు. ప్రోటీన్లు అంటే మాంసకృతులు. వీటిని శరీర నిర్మాణానికి కారకాలు అంటారు. కండరాల పెరుగుదలకు, దెబ్బతిన్న కణాల మరమ్మత్తుకు, హార్మోన్ల ఉత్పత్తికి ప్రోటీన్లు చాలా చాలా అవసరం. కాబట్టి మనం తీసుకునేటువంటి ఆహారంలో, ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్లు ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అయితే ప్రోటీన్లు లభించే వనరులు ఏంటంటే, అన్ని రకాల పప్పు దినుసుల్లో కూడా, పప్పు ధాన్యాల్లో కూడా ఈ ప్రోటీన్లు అనేవి లభిస్తాయి. అలాగే గుడ్లు, చేపలు, పాలు, పన్నీరు, సోయాబీన్స్ మొదలైన వాటిలో కూడా ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పదార్థాలను చేర్చుకున్నట్లయితే తప్పకుండా మనకి ప్రోటీన్లు చేరుతాయి అన్నమాట.

0: అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించుంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ scholarship.co.in.
1: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: సాయం సమీరంలో ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. రోజా చిత్రం నుండి మిన్మిని పాడిన పాట.

0: సాయం సమీరం కార్యక్రమంలో తర్వాత అంశం వికాసం శీర్షికన కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వివిధ పథకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు వికాసం శీర్షికన జీరామ్జీ పథకం గురించి ఎస్ ప్రమీల కుమారి గారు అందించే వివరాలు విందాం.
1: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ చట్టాలలో ఒకటైన విబిజీరామ్జీ గురించి తెలుసుకుందాం. విబిజీరామ్జీ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన గ్రామీణ ఉపాధి హామీ చట్టం. దేశంలో గత కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో ఈ కొత్త విధానాన్ని తీసుకొని వచ్చారు. దీని పూర్తి పేరు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. డిసెంబర్ 2025లో పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ చట్టం దేశవ్యాప్తంగా జులై 1, 2026 నుండి అధికారికంగా అమల్లోకి వచ్చింది. అయితే గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రవేశపెట్టడానికి గల కారణం ఏమిటంటే, గతంలో ఉపాధి హామీ కింద ఒక కుటుంబానికి ఏడాదికి 100 రోజులు మాత్రమే పని కల్పించేవారు. విబిజీ రామ్జీ పథకం ద్వారా దీనిని 125 రోజులకు పెంచారు. గతంలో వేతనాల బిల్లులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 100% భరించేది. అయితే ఈ చట్టం ప్రకారం మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% చొప్పున భరించాల్సి ఉంటుంది. 60:40 నిష్పత్తిలో నిధుల వాటాలో మార్పు జరిగింది. పాత జాబు కార్డుల స్థానంలో కొత్తగా గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులను గ్రామ పంచాయతీలు మంజూరు చేస్తాయి. ఇవి ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, వృద్ధులకు ప్రత్యేక కార్డులు ఇస్తారు. పనుల్లో పారదర్శకత కోసం జియో ట్యాగింగ్, బయోమెట్రిక్, ఈకేవైసీ వంటి సాంకేతికతలను తప్పనిసరి చేస్తున్నారు. ఈ పథకం ద్వారా కేవలం సాధారణ పనులకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత మౌలిక వస్తువులైన భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ, పూడికతీత పనులు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కాలువల నిర్మాణం, పశువుల కొట్టాలు, కంపోస్ట్ పిట్లు, తోటల పెంపకం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కూలీలకు వేతనాలను ప్రతి వారం లేదా 2 వారాలకు ఒకసారి నేరుగా ఆన్లైన్ ద్వారా ఖాతాల్లో జమ చేస్తారు. పని కోసం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా ప్రభుత్వం పని కల్పించకపోతే నిబంధనల ప్రకారం సదరు వ్యక్తికి నిరుద్యోగ భృతి లేదా తగిన నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
0: వికాసం శీర్షికన జీరామ్జీ పథకం గురించి ఎస్ ప్రమీల కుమారి గారు అందించిన వివరాలు విన్నారు కదా. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 17,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: సాయం సమీరం కార్యక్రమంలో ప్రేరణ శీర్షికన ఒక చిన్న స్పర్శ ఎంత ప్రభావం చూపుతుందో మాట్లాడుకుందాం. ఒక మావటి తన ఏనుగును రోజు సర్కస్ కంపెనీకి తీసుకెళ్లేవాడు. ట్రక్కులో ఎక్కిస్తున్నప్పుడు దన్నుగా దాని వెనకాల చేయి వేసేవాడు. ఇది చాలాసార్లు గమనించిన పక్కింటి వ్యక్తి ఉండబట్టలేక, ఏనుగు ఎంత బలసాలో నీకు తెలియదా, నువ్వు సాయం చేస్తే కానీ ట్రక్లోకి ఎక్కలేదా అనుకుంటున్నావా అని అడిగాడు ఒకరోజు. దానికి ఆ మావటి నవ్వి, నా గజరాజు కన్నా నేను అల్పుణ్ణే, కానీ నా స్పర్శ తగిలితేనే దానికి భరోసా. నేను పక్కనుంటే ఎంత దూరమైనా నిస్సంకోచంగా వెళ్తుంది అని బదులిచ్చాడు. ఈ సూత్రం మనుషులకు కూడా వర్తిస్తుంది. వ్యక్తులు ఎలాంటి బాధలనైనా తేలిగ్గా జయిస్తారు. బలవంతులైనా బలహీనులైనా ప్రతి ఒక్కరికి ఒక్కోసారి ఇలాంటి ఆత్మీయ స్పర్శ కావాలి. ఒక మంచి మాట ఆత్మవిశ్వాసం కోల్పోయి నీరసించిన మనిషిని నిలబెడుతుంది. నిరాశలో ఉన్న కష్టజీవి గుండెల్లో ఆశల దీపం వెలుగునిస్తుంది. నేనున్నాను అనే ఒక చిన్న మాట, నీ వల్ల అవుతుంది అనే ఒక నమ్మకం, ఈ కాలం గడిచిపోతుంది అనే ఓదార్పు కష్టాల్ని మర్చిపోయి మళ్ళీ ఉత్సాహంగా అడుగులు వేయిస్తాయి. ఈ మాత్రం లేకే ఎన్నో జీవితాలు అర్ధాంతరంగా తెల్లారిపోతున్నాయి. చిన్న చిన్న ఇక్కట్లకే కుంగిపోవడం, అలాగే తనువు చాలించడం మనం చూస్తూనే ఉన్నాం. ఓ విద్యార్థి ప్రేమించిన అమ్మాయిని మోసం చేసిందని కాలేజీ కుర్రాడు ఆఫీసులో సూటిపోటీ మాటలకు తట్టుకోలేకపోతున్నానని యువ ఉద్యోగి తమను తాము బలి తీసుకున్న వార్తలు మనం చూస్తున్నాం, వింటున్నాం. ఎందుకు? పిపీలకాల లాంటి ఈ సమస్యల కన్నా జీవితం ఎంతో విలువైంది అని వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక ఉలిదెబ్బలు తగలకుండా శిల శిల్పంగా మారుతుందా? ఎత్తు పొలాలు చూడకుండా శిఖరం చేరిన విజేతలు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి మాటలు వాళ్ళ మనసుల్లో నాటితే అంతటి దారుణానికి ఒడిగట్టి వారేమో కాదేమో కదా. అలాంటి మాటల సాయం కోట్ల రూపాయల కన్నా విలువైనది. అదే కష్టాల్లో ఉన్న వారి జీవితం పట్ల గొప్ప ఆశను నింపుతుంది. అందరి జీవితం నల్లేరు మీద బండి నడకలా సాగుతుందనుకోవద్దు. కొందరి చిరునవ్వుల వెనకాల పంటి బిగువును భరిస్తున్న కష్టాలు ఉండవచ్చు. మౌనంగా తమ పని తాము చేసుకుని పోతున్న వాళ్ళు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుండవచ్చు. సుడిగుండంలో చిక్కుకున్న నావికుడు లాంటి పరిస్థితుల్లో ఉన్నవారు మన పక్కనే ఉండవచ్చు. ఎంతటి ధైర్యవంతులైనా పరిస్థితులు అనుకూలించలేనప్పుడు కుంగిపోతారు. వారిని ఆ వెతల నుంచి బయటపడేద్దాం. మనసు విప్పేలా మాటలు కలుపుదాం. తీరిక చేసుకొని భుజం తడుదాం. కష్టాలు కన్నీళ్లు సంతోషాలు పంచుకోగలిగే సాన్నిహిత్యంపై అందిద్దాం. ఏమంటారు? సాయం సమీరం కార్యక్రమంలో ప్రేరణకు సంబంధించి ఒక చిన్న స్పర్శ ఎంత ప్రభావం చూపిస్తుందో విషయం తెలుసుకున్నాం కదా. కార్యక్రమంలో చివరి అంశం వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అనేది ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు, ప్రవర్తన, భావాలు మరియు వైఖరుల కలయిక. ఇది ఒక వ్యక్తిని సమాజంలో ఇతరుల నుండి ప్రత్యేకంగా చూపిస్తుంది. సమాజంలో గౌరవంగా జీవించడానికి, విజయం సాధించడానికి ఉత్తమ వ్యక్తిత్వం చాలా అవసరం. మనుషులందరూ శారీరకంగా ఒకేలా కనిపించినప్పటికీ వారి ఆలోచనలు మరియు ప్రవర్తనలో చాలా తేడాలు ఉంటాయి. ఈ తేడానే వ్యక్తిత్వం అనవచ్చు. వ్యక్తిత్వం అనేది కేవలం బాహ్య రూపాన్ని బట్టి మాత్రమే కాకుండా అంతర్గత గుణాలను బట్టి కూడా నిర్ణయించబడుతుంది. మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమంలో వ్యక్తిత్వం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఈనాటి సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం

0: మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 17,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఏ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ scholarship.co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ముందుగా ఈపూట ప్రసారమయ్యే కార్యక్రమం వివరాలు. ఈ ప్రసారంలో 7:15 వ్యవసాయ పాఠశాల ప్రసారమవుతుంది. అంశం రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు. నిర్వహణ డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారు, మత్స్య శాస్త్రవేత్త కేవీకే ఆమదాల వలస. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. 8:30 తెలుగులో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో ఎంపవరింగ్ ఉమెన్ టు ఓవర్కమ్ సోషల్ కండిషనింగ్ అంశాన్ని గురించి డాక్టర్ వాణి సుబ్రహ్మణ్యం గారి ఆంగ్ల ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 కర్ణాటక అనుసంధాన సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. ఇవి ఈపూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారం కొన్ని ప్రధాన అంశాలు. 6:00 దేశభక్తి గీతం రచన ఆచార్య కీర్తిరాజు వీర వెంకటేశ్వరరావు, సంగీతం శ్రీ డి నిచ్చల్. 6:10 భక్తిరంజన్ కార్యక్రమంలో శ్రీమద్ హనుమత్ కవచం ప్రసారమవుతుంది. 6:30 చింతన వ్యాఖ్యాత డాక్టర్ ఎల్ఎస్ యాజ్ఞవల్క్య శర్మ. 6:35 పొలం పనులు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు వర్ధంతి, వారి యొక్క జీవిత విశేషాలు. అనంతరం శ్రీ ఎస్డివి అజీజ్ గారి చారిత్రక రేడియో నాటకాల సంపుటి కుంకుమ వనంపై పుస్తక సమీక్ష ప్రసారమవుతుంది. సమీక్షకులు శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్. అనంతరం భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి నామాతీర్థాల లక్ష్మీ ప్రసన్న మరియు కుమారి నామాతీర్థాల కృష్ణప్రియ గారుల గాత్రయుగం ప్రసారమవుతుంది. శ్రీ హెచ్ రామచరణ్ వైలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం. అనంతరం పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలైన అంశాలుంటాయి. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వెంపటి కమలదీప్తి గారి గానం ప్రసారమవుతుంది. శ్రీమతి మంతా శ్రీరమ్య వైలిన్, శ్రీ ధర్మాడ ధర్మరావు గారు మృదంగం. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాశాఖ అధికారిణి మరియు ప్రథమ చికిత్స శిక్షకులు శ్రీమతి విడి భవాని గారితో పరిచయ కార్యక్రమం. 2వది ఆఖరి భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి. ఇక సాయంత్రం 5:00 యువవాణి యువజన కార్యక్రమం. 5:50 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచార వాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లలిత సంగీతం శీర్షిక కుమారి జేవి పూర్ణిమ గారు గానం చేసిన కొన్ని లలిత గీతాలు ప్రసారమవుతాయి. శ్రీ కె హరి కీబోర్డ్, శ్రీ జె రామ్మూర్తి తబల. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం మొదలైన అంశాలుంటాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయతి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ఉన్న అవకాశాలు ఈ అంశాన్ని గురించి విశాఖపట్నం మత్స్య ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎస్ రాజు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు పరిచయకర్త. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి. 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. 8:30 జాతీయ వార్తలు తెలుగులో. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:00 హరికథ ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

విరామ సంగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై శిఖరాగ్ర సమావేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ముర్ము, యువత తమ సొంత సంస్కృతి మూలాలు మర్చిపోకుండా అంతర్జాతీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 4,000 మంది విద్యార్థుల్లో 85% పైగా మహిళలే ఉండడంపై ముర్ము హర్షం వ్యక్తం చేస్తూ ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల పాత్ర వేగంగా పెరుగుతోందని అన్నారు. సాంప్రదాయ జౌళి కళను ఆధునిక సాంకేతికతతో మార్కెట్తో అనుసంధానించాలని సూచించారు. అలాగే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని, యువత ఉద్యోగాలు వెతుక్కునే వారిగా మాత్రమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గత 40 ఏళ్లుగా ఎన్ఐఎఫ్టీ విద్యార్థులు భారతీయ డిజైన్లు పట్టు కళను ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని రాష్ట్రపతి ప్రశంసించారు.
1: आपकी जड़े अपने मिट्टी की विशिष्टता और जीवन मूल्यों से जुड़े, इस तरह आप न केवल सक्सेसफुल प्रोफेशनल बनेंगे बल्कि भारत की सांस्कृतिक विरासत के संरक्षण और संवर्धन में भी अपना योगदान दे सकेंगे.
0: बिश्केक लो జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షులు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. పశ్చిమాసియా సంఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ

0: జపరోతో సమావేశమైన మోదీ ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. ఆర్థిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు విద్యార్థుల మార్పిడి, సాంస్కృతిక సహకారం ద్వారా ప్రజా సంబంధాలను మెరుగుపరచడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకుముందు అర్మేనియా ప్రధాని నికోల్ ఫ్యాషిన్యాన్తో కూడా ప్రధాని భేటీ అయ్యారు. రక్షణ, ఆర్థిక, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు. 2 రోజుల కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరగబోయే 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా రేపు 2 వారాల స్వచ్ఛత పగవాడా 2026 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఎరువుల శాఖకు చెందిన అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయిస్తారు. ఈ స్వచ్ఛతా పగవాడా వచ్చే నెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ రహిత వాతావరణం కోసం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నివారించడం, గుడ్డ సంచులు, మళ్లీ ఉపయోగించగలిగే సీసాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తారు. భౌతిక, డిజిటల్ పని ప్రదేశాల్లో పరిశుభ్రతను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం, పని నాణ్యతలో మార్పులు తీసుకురావడమే ఈ దేశవ్యాప్త ప్రచార ముఖ్య ఉద్దేశమని ఎరువుల శాఖ తెలిపింది. న్యూఢిల్లీ నజఫ్గఢ్లోని గ్రామీణ ఆరోగ్య శిక్షణా కేంద్రం పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగుల సంరక్షణ, మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, విద్యా కార్యకలాపాలు, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి చేపట్టిన చర్యలను ఆయన సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని, అవసరమైన పరికరాలు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ఉచిత ఓపీడీ, ఎమర్జెన్సీ సేవలతో పాటు యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్, యాంటీ స్నేక్ వేనం కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్టు అధికారులు వివరించారు. ఆర్హెచ్టీసీ నజఫ్గఢ్ను రోగుల వైద్య సేవలు, వైద్య విద్య, నర్సింగ్, అనుబంధ ఆరోగ్య శిక్షణకు సంబంధించి ఒక సమగ్ర కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. రానున్న కాలంలో ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్లో భారత్ దాదాపు 10% వాటాను కైవసం చేసుకుంటుందని, అలాగే గ్లోబల్ వాల్యూ చైన్లో కీలక పాత్ర పోషిస్తుందని న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వేఫర్ ఫ్యాబ్రికేషన్ నుండి చిప్ ఉత్పత్తి వరకు ప్రతి దశలోనూ భారత్ను అంతర్జాతీయంగా ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు.
1: India is definitely the right place for making major investments in the coming decades. And that is clearly demonstrated by the number of units which have been approved in the Semicon 1.0. From 13 months from the date of groundbreaking, the commercial production started.
0: 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8% అత్యుత్తమ జీడిపి వృద్ధి రేటును సాధించడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. క్రూడాయిల్ ధరలు పెరిగినా అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో వృద్ధిని నమోదు చేయడం దేశ ప్రజల సమిష్టి కృషికి, పట్టుదలకు నిదర్శనమన్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ ఈ ఆర్థిక ప్రగతికి దేశ ప్రజల కష్టపడే తత్వమే ప్రధాన కారణమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ మంచి ఫలితాలిస్తున్నాయన్నారు. దేశ ప్రజలందరికీ ఆర్థిక అవకాశాలను మరింత విస్తరించేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం ప్రాముఖ్యతను ఈ సమీక్ష స్పష్టం చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశానికి హెచ్ఏఎల్, మజ్గాం డాక్, బిఈఎల్, బీడీఎల్, గార్డెన్ రీచ్, బిఈఎంఎల్, మిథాని వంటి 7 ప్రధాన సంస్థల సీఎండీలు హాజరై 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం వాటా డివిడెండ్ చెక్కులను మంత్రికి అందజేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో

డిపిఎస్యుల పనితీరు గణనీయంగా మెరుగుపడిందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ సంస్థల మొత్తం టర్నోవర్ 1.29 లక్షల కోట్లకు చేరింది. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే 15.4% ఎక్కువ. అలాగే పన్ను తదుపరి లాభం 15.6% వృద్ధితో 23,000 కోట్ల రూపాయలు దాటింది. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26లో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 151.2% మేర పెరిగాయి. కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈరోజు ఖతార్లో భారత నూతన రాయబారిగా నియమితులైన డాక్టర్ కె శ్రీకర్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారత్ ఖతార్ దేశాల మధ్య పటిష్టమైన భాగస్వామ్యం కొనసాగుతోందని, అందులో ఇంధన రంగంలో సహకారం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా పెట్రోనెట్ ఎల్ఎన్జి ఖతార్ ఎనర్జీ మధ్య కుదిరిన 20 ఏళ్ల ఎల్ఎన్జి సరఫరా ఒప్పందాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ఒప్పందం ద్వారా 2028 నుండి 2048 వరకు ప్రతి వాటా ప్రతి ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జి భారత్కు సరఫరా అవుతుందని తెలియజేశారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యంలో ఇదొక చారిత్రాత్మక విజయమని, భారతదేశ దీర్ఘకాలిక ఇంధన భద్రతకు ఇదొక ప్రధాన ఆధారమని హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధి అందిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై శిఖరాగ్ర సమావేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. ఆకాశవాణి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వ్యవసాయ పాఠశాల అంశం రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు. నిర్వహణ డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారు, మత్స్య శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వలస.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు అనే అంశం గురించి ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారు అందించే వివరాలు విందాం.
2: రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు. భారతదేశంలో ముఖ్యంగా సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మందికి ఉపాధినిస్తూ విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న ప్రధాన వనరు ఆక్వారంగం. ప్రస్తుత తరుణంలో ఈ రొయ్యల సాగు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య తరచూ వ్యాధుల బారిన పడడం. ప్రస్తుతం మారుతున్న వాతావరణం, అధిక సాంద్రతలో సాగు చేపట్టడం, జీవభద్రతా చర్యలు చేపట్టడంలో అలసత్వం వహించడం వంటి వాటి వలన రైతులు సాగును నష్టపోయి పెట్టుబడులు కోల్పోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 2 లక్షల హెక్టార్లలో ఆక్వా సాగు అనేది చేపట్టడం జరుగుతుంది. అందులో 1.5 లక్షల హెక్టార్లు మంచినీటి చేపల పెంపకం, మిగిలిన 50,000 హెక్టార్లలో ఉన్న ఉప్పునీటి వనరులలో రొయ్యల సాగు చేపడుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చూస్తే రొయ్యల సాగు సుమారు 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో చేపడుతున్నారు. ఉప్పునీటి రొయ్యల పెంపకం, రొయ్యల ఎగుమతుల ద్వారా మన రాష్ట్రానికి, దేశానికి అత్యధిక విదేశీ మార్గద్రవ్యాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా మన దగ్గర ఎక్కువగా పెంచే రకాలు వెనామి అంటే లిటోపీనియస్ వెనామి మరియు టైగర్ రొయ్య అంటే పీనియస్ మోనోడాన్ రకం. ఇంతకుముందు ఈ ఉప్పునీటి చెరువులలో టైగర్ రొయ్యల పెంపకం

చేపట్టేవారు. కానీ వైరస్ లేని నాణ్యమైన రొయ్య పిల్లల లభ్యత ప్రధాన సమస్యగా ఉన్నందున అధిక దిగుబడి, వేగవంతమైన పెరుగుదల కారణంగా ప్రస్తుతం రైతులు ఎక్కువగా వెనామీ రొయ్యల పెంపకం చేపడుతున్నారు. టైగర్ రొయ్యలతో పోలిస్తే వెనామీ సాగులో చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా టైగర్ రొయ్యలతో పోలిస్తే వ్యాధుల ప్రభావం చాలా తక్కువ. అధిక సాంద్రతలో అంటే చదరపు మీటర్లకు 60 నెంబర్ వరకు సాగు చేపట్టే వీలుంటుంది. కనుక అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. ఇంకా వివిధ రకాల సెలినిటీలలో అంటే 0 నుండి 35 PPT సెలినిటీ వరకు కూడా ఈ రొయ్యలను పెంచుకునే వీలుంటుంది. నీటి గుణాల్లో వచ్చే మార్పులు కూడా చాలా వరకు తట్టుకుంటాయి. వెన్నామీ రొయ్యలకు తక్కువ ప్రోటీన్ ఉన్న మేతలను వాడుకునే అవకాశం ఉంది. పంట కాలం కూడా చాలా తక్కువ, అంటే 90 నుండి 125 రోజులలో పంట వస్తుంది. తక్కువ సమయంలో అధిక దిగుబడులు, అధిక రాబడి పొందే వీలు ఉన్నప్పటికీ చెరువుల తయారీ విషయంలో అవగాహన పూర్తిగా లేకపోవడం, నాణ్యమైన రొయ్య పిల్లలు లభించకపోవడం, మేత ఆరోగ్య యాజమాన్యంలో అవగాహన లేకపోవడం, దీంతోపాటు ప్రస్తుత కాలంలో EHP వైట్ గట్, విబ్రియో వంటి వ్యాధుల ప్రభావం వలన రైతులు ఎక్కువగా నష్టాల బారిన పడుతున్నారు. ఆరోగ్యకర చెరువు, ఆరోగ్యవంతమైన రొయ్య, అధిక దిగుబడి, అధిక లాభం అనే నినాదంతో వ్యాధి వచ్చిన తర్వాత నష్టపోయే కంటే వ్యాధులు రాకుండా ముందే అడ్డుకోవడం, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే సూత్రంతో ఆక్వారంగాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. దీనిలో ముందుగా స్థల ఎంపిక విషయానికి వస్తే, స్థల ఎంపిక పెంపకం సాగు విజయాన్ని నిర్ణయిస్తుంది. అందులో మొదటిది నీటి లభ్యత. ప్రధానంగా నాణ్యమైన ఉప్పు నీరు అంటే సెలైన్ వాటరు ఏడాది పొడవునా లభించే ప్రదేశమై ఉండాలి. నేల రకాన్ని విషయానికి వస్తే రొయ్యల పెంపకానికి నల్లరేగడి నేలలు, ఉండ్రుతో కూడిన ఇసుక నేలలు అంటే లోమ్ నేలలు వంటివి నీటిని నిల్వ ఉంచే లక్షణాలు ఉన్న నేలలు అనుకూలమైనవి. దానా రొయ్యలను రవాణా చేయడానికి అనువుగా ఉన్న ప్రాంతాలను మాత్రమే రొయ్యల పెంపకానికి ఎంపిక చేసుకోవాలి. చెరువు నిర్మాణం విషయానికి వస్తే చెరువులు సాధారణంగా 1 నుండి 1.5 హెక్టార్ల విస్తీర్ణంలో 1.2 నుండి 1.8 మీటర్ల లోతు ఉండేలా నిర్మించాలి. ముఖ్యంగా నీటి మార్పిడికి, వడపోతకు అనువుగా గేట్లు, అవుట్లెట్లు సరిగ్గా అమర్చాలి. చెరువు అంచుల్లో కట్టలు గట్టిగా 1:1.5 నిష్పత్తిలో వాలుతో నిర్మించాలి. రొయ్యల పెంపకంలో నేల స్వభావం, మట్టి లక్షణాలు చాలా కీలకమైనవి. చెరువు నేల స్వభావం మీద మట్టికి నీటిని నిల్వ ఉంచే శక్తి, సరైన పోషకాల లభ్యత, నేల నీటి లక్షణాలలో ఏర్పడే మార్పులు ఆధారపడి ఉండి చెరువులో పెంచే రొయ్యల బ్రతుకుదల, పెరుగుదలపై ప్రభావం చూపిస్తాయి. సాగు సమయంలో నేలలోని పోషకాలు నీటిలోకి విడుదలవడం జరుగుతుంది. వృధా అయిన మేతలు, ఇతర సేంద్రియ పదార్థాలు బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నం అవ్వడం, ప్లాంక్టాన్ అభివృద్ధికి, పంటకాలంలో నీటి గుణాలు సమతాస్థితిలో ఉంచడానికి నేల లక్షణాలు కీలక పాత్రను పోషిస్తాయి. అందువల్ల రైతు సోదరులు రొయ్య పిల్లలను చెరువులో వదిలే ముందు చెరువును సరిగ్గా తయారు చేసుకోవడం వలన పంటకాలంలో వచ్చే చాలా రకాల ఇబ్బందుల నుండి పంటలను రక్షించుకోవచ్చు. చెరువు తయారీలో మెలకువలు చూస్తే, రొయ్యల సాగుకు ముందు చెరువులు ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే, ముందుగా చెరువు నుండి మేతలతో పాటు వాడే చెక్ ట్రేలను, ఏరేటర్లను, ఇతర పనిముట్లు అన్నింటినీ తొలగించి వాటిపై కుళ్ళుతున్న పదార్థము, జీవులు కానీ, నత్తగుల్లలు కానీ ఇటువంటివి ఏమీ లేకుండా శుభ్రపరచుకోవాలి. గత పంట తాలూకా నీటిని పూర్తిగా బయటకు తోడేసి తర్వాత చెరువుల్లో ఉన్న గవ్వలను, నత్తగుల్లను పూర్తిగా ఏరివేయాలి. సేంద్రియ వ్యర్థ పదార్థాలు ఎక్కువగా చేరడం వలన నేల అడుగు భాగం నల్లగా తయారవుతుంది. అందువల్ల ఈ నల్లని మట్టిని 1 నుండి 4 సెంటీమీటర్ల లోతు వరకు పూర్తిగా తీసేసి చెరువు నుండి దూరంగా వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ గట్లపై వేయరాదు. తర్వాత చెరువులను 20 నుండి 30 రోజుల వరకు నేల పగుళ్ళు వచ్చే విధంగా బాగా ఎండగట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల చాలా రకాల వ్యాధులను వ్యాపింపచేసే వాహకాల గుడ్లను, చిన్న చిన్న చేప పిల్లలను చంపేయచ్చు. ఇంకా మిగిలి ఉన్న సేంద్రియ వ్యర్థ పదార్థాలు కూడా ఆక్సిడేషన్ జరిగే విషవాయువులు బయటికి విడుదలైపోతాయి. ఒకవేళ రైతులకు ఎండగట్టుకునే సదుపాయం లేనట్లయితే వీలైనంత వరకు నీటిని తీసేసి మిగిలిన నీటిలో 20 PPM మోతాదులో క్లోరినేషన్ చేసుకోవాలి. తరువాత చనిపోయిన జీవాలను అన్నింటినీ ఏరివేయాలి. నీటి లోతు 15 నుండి 20 సెంటీమీటర్లు ఉన్నప్పుడు అవకాశం ఉన్న పరిస్థితుల్లో కేజ్ వీల్స్ ఉన్న ట్రాక్టర్లతో దున్నాలి.
ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు హానికారక వాయువులు బయటికి విడుదలైపోతాయి. ఇలా చేసిన తర్వాత స్లడ్జ్తో ఉన్న నీటిని బయటకు తోడేయాలి. ఈ విధంగా చెరువులను బాగా ఎండగట్టి దున్నిన తర్వాత మట్టి నమూనాలను సేకరించి పరీక్ష చేసుకుని నేల గుణాలు అనుకూల స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. రొయ్యల సాగుకు మట్టి గుణాలు ఏ విధంగా ఉండాలంటే పిహెచ్ అంటే ఉదజని సూచి 6.5 నుండి 7.5 మధ్యలో, సేంద్రియ కర్బనం 1.5% నుండి 2%, నత్రజని 100 గ్రాముల మట్టిలో 50 మిల్లీగ్రాముల నుండి 75 మిల్లీగ్రాములు, భాస్వరం 100 గ్రాముల మట్టిలో 3 నుండి 6 మిల్లీగ్రాములు ఉండాలి. కార్బన్ నైట్రోజన్లో నిష్పత్తి 20:1 ఉండేలా చూసుకోవాలి. పరీక్ష చేసిన మట్టి నమూనాలు పిహెచ్ విలువ 7 కన్నా తక్కువ ఉన్నట్లయితే సున్నాన్ని వాడి సరిచేసుకోవాలి. నేల పిహెచ్ విలువ 6.5 నుండి 7 మధ్య ఉన్నట్లయితే వ్యవసాయ సున్నం 1 టన్ను లేదా క్విక్లైమ్ 300 నుండి 500 కేజీలు హెక్టార్కు చెప్పున వేసుకోవాలి. అదే పిహెచ్ విలువ 6 నుండి 6.5 మధ్య ఉంటే వ్యవసాయ సున్నం 1 నుండి 2 టన్నులు, క్విక్లైమ్ 500 కేజీల నుండి 1 టన్ను చెప్పున వాడుకోవాలి. అదే పిహెచ్ విలువ తక్కువగా ఉన్నట్లయితే అంటే 5.5 నుండి 6 మధ్య ఉంటే వ్యవసాయ సున్నం 2 నుండి 3 టన్నులు, క్విక్లైమ్ 1 నుండి 1.5 టన్నుల చొప్పున వాడుకోవాలి. మట్టి గుణాలను పరిశీలించినప్పుడు నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనం పరిమాణాలను మోతాదు తక్కువగా ఉన్నట్లయితే నిపుణుల సలహా మేరకు సేంద్రియ రసాయన ఎరువులను వాడుకోవాలి. సున్నం వాడిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువులు వాడరాదు. కనీసం వారం పాటు విరామం పాటించడం మంచిది. చెరువులో 1 అడుగు మేర నీరు పెట్టిన తర్వాత ఎరువులను వాడినట్లయితే ప్లాంక్టన్ బాగా అభివృద్ధి చెందుతుంది. చెరువులోనికి లేదా రిజర్వాయర్ చెరువులోనికి నీరు పంపు చేసేటప్పుడు కలుషితం లేని వనరుల నుండి మాత్రమే నీరు పెట్టుకునే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. నీటిని పంపు చేసేటప్పుడు 3 దశల్లో అంటే 20, 40, 60 నెంబరు మెస్ ఉన్న ఫిల్టర్ బ్యాగులతో వడగట్టి తోడుకోవడం వలన ఇతర జీవులు కానీ వాటి లార్వాలు కానీ చెరువులోనికి రాకుండా ఆపుకోవచ్చు. ఈ ఫిల్టర్ బ్యాగ్స్ చెరువులోనికి తోడే నీటి పరిమాణం బట్టి 4 నుండి 10 మీటర్ల పొడవుగా ఉండే ఫిల్టర్ బ్యాగులను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఫిల్టర్ బ్యాగ్స్లో మిగిలిపోయిన వేస్ట్ను చెరువులకు దూరంగా వేయాలి. వడగట్టి తోడుకున్న నీటిని 2-3 రోజుల పాటు అలా ఉంచడం వల్ల నీటిలో ఉన్న వ్యర్థ పదార్థాలు అడుగు భాగానికి చేరుకుని ఇంకా ఏమైనా గుడ్లు కానీ సిస్టులు వంటివి హ్యాచ్ అయ్యి బయటకు విడుదలవుతాయి. ఆ తర్వాత క్లోరినేషన్ ద్వారా అంటే 10 నుండి 20 PPM వరకు అంటే సుమారు ఎకరాకు 100 నుండి 250 కేజీలు వరకు బ్లీచింగ్ పౌడర్ వాడి శుద్ధి చేసుకోవాలి. నీటిలో క్లోరిన్ పోయేంత వరకు 4 నుండి 6 రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలి. మిగిలి ఉన్న క్లోరిన్ తీసివేయడానికి ఏరేషన్ ఏర్పాటు చేసుకోవాలి. వెన్నామీ రొయ్యల పెంపకం చేపట్టే రైతులు తప్పనిసరిగా రిజర్వాయర్ చెరువులను ఏర్పాటు చేసుకోవాలి. రొయ్యల పెంపకంలో నీటి గుణాల విషయానికి వస్తే రొయ్యల పెంపకంలో 90% విజయం నీటి నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. నీటిలో మార్పు వస్తే రొయ్యల ఎదుగుదల తగ్గుతుంది, వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. 3 ప్రధాన పారామీటర్లు అంటే నీటి గుణాలు, అవి 1 ఉష్ణోగ్రత 28°C నుండి 32°C వరకు ఉండడం అనుకూలం. 2వది నీటిలో కలిగి ఉన్న ఆక్సిజన్ అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఇది ఎప్పుడూ లీటర్కు 4 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉండాలి. తక్కువ ఆక్సిజన్ స్థాయి రొయ్యలకు ఒత్తిడి గురి చేస్తుంది. 3వది పిహెచ్ అంటే ఉదజని సూచి. ఇది ఎప్పుడూ 7.5 నుండి 8.5 మధ్యలో ఉండాలి. ఇంకా సెలినిటీ అంటే నీటి ఉపదనం 10 నుండి 25 PPT మధ్య, అమోనియా స్థాయిలు 0.01 PPM కంటే తక్కువగా ఉండేలా రోజువారీగా పరీక్షించాలి. నీటిలో అమోనియా లేదా నైట్రేట్ పెరిగితే వెంటనే నీటి మార్పిడి చేసి లేదా ప్రోబయాటిక్ వాడడం వలన సరిచేసుకోవాలి. నీటి గుణాలను పరీక్షించుకొని నీటిలో క్లోరిన్ కానీ ఇతర వ్యాధికారకాలు కానీ లేవని నిర్ధారించుకొని రిజిస్టర్ కాబడిన హ్యాచరీల నుండి నాణ్యమైన రొయ్య పిల్లలను తీసుకొని స్టాక్ చేసుకోవాలి. రైతు సోదరులు రొయ్య పిల్లలను చెరువులో వదిలే ముందు చెరువును సరిగ్గా తయారు చేసుకోవడం వలన రొయ్యలపై ఒత్తిడి తగ్గి ఈ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా పెరగడానికి, ఇంకా పంట కాలంలో నీటి గుణాల్లో మార్పులు ఏర్పడకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. రైతులు రొయ్యల చెరువులు ప్రారంభించే ముందు నాణ్యమైన రొయ్య పిల్లల ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. వెన్నామీ రొయ్యల పెంపకంలో ఆరోగ్యవంతమైన రొయ్య పిల్లలను కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ వారిచే రిజిస్టర్ కాబడిన హ్యాచరీల నుండి PCR పరీక్ష జరిపించుకొని ఎటువంటి వ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే పెంపకానికి ఎంచుకోవాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ సహజ వనరుల నుండి సేకరించిన రొయ్య పిల్లలను పెంపకానికి వాడరాదు. నాణ్యమైన వ్యాధిరహిత రొయ్య పిల్లలను ముఖ్యంగా 3 దశలలో గుర్తించుకోవాలి. అవి విజువల్ అసెస్మెంట్ పద్ధతి, 2 ఒత్తిడి పరీక్షలు, ఇంకా 3వది లాబొరేటరీ పరీక్షలు జరిపి రొయ్యల నాణ్యతను నిర్ధారించుకోవాలి. ముందుగా విజువల్ అసెస్మెంట్ పద్ధతిలో రొయ్యలను పరిశీలించినప్పుడు రంగు లేత గోధుమ రంగు లేక బూడిద రంగులో ఉండే పారదర్శకంగా ఉన్నటువంటి రొయ్య పిల్లలను మాత్రమే ఆరోగ్యవంతమైనవిగా ఎంచుకోవాలి. ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగు, గులాబీ రంగులో ఉన్న రొయ్య పిల్లలను తిరస్కరించాలి. పోస్ట్ లార్వా దశ 9 నుండి 15 మధ్యలో ఉన్న రొయ్య పిల్లలను పెంపకానికి ఎంచుకోవాలి. అంటే పిల్లలు 10 నుండి 15 మిల్లీమీటర్ల పొడవు కలిగి 4 నుండి 7 రోస్ట్రల్ స్పైన్ కలిగి ఉన్న రొయ్య పిల్లలను మాత్రమే ఆరోగ్యవంతమైనవిగా గుర్తించాలి. ఎంపిక చేసుకున్న రొయ్య పిల్లలు అన్నీ యూనిఫామ్ సైజులో ఉండాలి. కనీసం 95% పిల్లలు ఒకే సైజులో ఉన్న వాటిని మనం ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న రొయ్య పిల్లల కండరం, ఆహార నాళం నిష్పత్తి 4:1 ఉండి ఆహార నాళం ఖాళీ లేకుండా ఆహారంతో నిండి ఉండాలి. కండరాలు పారదర్శకంగా ఉండి అన్నీ ఒకే సైజులో, ఉపాంగాలు అంటే కాళ్ళు, మీసం, తోక పూర్తిగా ఏర్పడి ఉండి ఎటువంటి కొరుకుడు కానీ నెక్రోసిస్ కానీ లేకుండా ఉన్న రొయ్య పిల్లలను ఎంపిక చేసుకోవాలి. తరువాత 500 రొయ్య పిల్లలను ఒక బేసిన్లో వేసి చేతితో తిప్పినప్పుడు రొయ్య పిల్లలు నీటి ప్రవాహానికి ఎదురెదగలిగే శక్తిని కలిగి ఉండాలి. బేసిన్ మధ్య భాగంలో కానీ రొయ్య పిల్లలు చేరినట్లయితే రొయ్య పిల్లలు బలహీనంగా ఉన్నాయని గుర్తించి నిరాకరించాలి. 2వ దశలో రొయ్య పిల్లలకు ఫార్మాలిన్, ఇంకా సెలినిటీ ఒత్తిడి పరీక్షలు చేసి ఈ పరీక్షలో 90 నుండి 95% బ్రతుకుదల కలిగి ఉన్న రొయ్య పిల్లలను పెంపకానికి ఎంచుకోవాలి. 3వ దశలో 5,000 రొయ్య పిల్లలను దగ్గరలో ఉన్న లాబొరేటరీలో సాధారణంగా వచ్చే వ్యాధులు అయినటువంటి EHP, WSSV, IHHNV, IMNV వంటి వ్యాధుల నిర్ధారణకు PCR పరీక్షలు చేయించుకొని ఎటువంటి వ్యాధులు లేవని నిర్ధారించుకొని మాత్రమే చెరువుల్లో విడుదల చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో రొయ్య చెరువులు ఒకే ప్రాంతంలో అధిక సాంద్రతలో చేపట్టడం వలన రొయ్యలకు అత్యధిక ఒత్తిడికి లోనే వివిధ రకాల వ్యాధుల బారిన పడడంతో పాటు వ్యాధులను వ్యాప్తి చేయడానికి కూడా కారణమవుతున్నాయి. అందువల్ల రైతు సోదరుడు వ్యాధుల చికిత్స కంటే వ్యాధులు రాకుండా ముందస్తుగా నివారించుకోవడం మేలు అని గమనించాలి. రొయ్యల సాగు చెరువు నిర్మాణం నుండి మొదలుపెట్టి రొయ్యల పట్టుబడి చేసేంత వరకు అధిక ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి బయోసెక్యూరిటీ విధానాలను అవలంబించడంలో అజాగ్రత్తగా ఉండరాదు. సాగులో ఈ బయోసెక్యూరిటీ విధానాలను అవలంబించడం వలన వ్యాధులు రాకుండా అరికట్టడమే కాకుండా కొత్త వ్యాధులు మన ప్రాంతంలోకి రాకుండా కూడా నివారించుకోవచ్చు. ఆక్వా సాగులో బయోసెక్యూరిటీ అనేది సాగు చేసే జాతి విధానం, రొయ్యల సాంద్రత వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ జీవ భద్రతా ప్రక్రియలను పాటించే ముందు సాగులో ఏర్పడే వివిధ ప్రమాద సూచికలను అంటే రిస్క్ ఫ్యాక్టర్లను ముందుగా అంచనా వేసి వాటికి అనుగుణంగా

0: తెల్లమచ్చ వ్యాధి వైరస్కు ప్రధాన వాహకాలు. ఇవి ఒక చెరువు నుండి ఇంకో చెరువుకు పాకుతూ వెళ్ళి ఈ వ్యాధిని వ్యాపింపజేస్తాయి. అందువలన చెరువు గట్టు చుట్టూ కనీసం 2-3 అడుగుల ఎత్తు వరకు ప్లాస్టిక్ లేదా నైలాన్ షీట్లతో కంచెను ఏర్పాటు చేసుకోవాలి. దీని అడుగు భాగం మట్టిలో కనీసం 6 అంగుళాల వరకు లోపలికి పాతి పెట్టాలి. 2వది బర్డ్ నెట్టింగ్, అంటే పక్షి వలలు. సాధారణంగా కొంగలు, కాకులు పక్క చెరువుల్లో లేదా బయట చనిపోయిన లేదా వ్యాధి సోకిన రొయ్యలను నోటితో పట్టుకుని వచ్చి మన చెరువు ఆవరణలో వేయవచ్చు. వాటి విసర్జితాల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాధి కారకాలు వ్యాపించే అవకాశం ఉంది. అందువలన చెరువు పైభాగంలో నైలాన్ దారాలతో పక్షి వలలను ఏర్పాటు చేసుకోవాలి. 3వ జీవ భద్రతా చర్యల విషయానికి వస్తే వెహికల్ లేక హ్యూమన్ డిసెన్ఫెక్షన్, అంటే మన చెరువు ఆవరణంలోకి వచ్చే మనుషులు కాళ్ళు, చేతులు మరియు మేత సంచుల ద్వారా కూడా వైరస్ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి సోకే అవకాశం ఉంది. అందువలన చెరువు ప్రవేశ ద్వారం వద్ద వాహనాల కోసం వెహికల్ డిప్, మనుషుల కోసం ఫుట్ డిప్ ఏర్పాటు చేసుకోవాలి. ఒక చెరువులో వాడిన పనిముట్లను వేరే చెరువులలో వాడకూడదు. వీటి ద్వారా కూడా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందువల్ల చెరువుల వద్ద కావలసిన పనిముట్లను ప్రతి చెరువుకు వేరువేరుగా సమకూర్చుకోవాలి. ఆక్వా సాగులో పట్టుబడి అనంతరం చెరువు నీటిని తిన్నగా కాలువలలోకి లేక క్రీకులోకి వదిలేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఎందువలనంటే ఈ చెరువు నీటిలో ఉండే వ్యర్థ పదార్థాలు కాలువలను కలుషితం చేసే అవకాశం ఉంటుంది. అందువలన ఈ నీటిని ముందుగా ట్రీట్మెంట్ చేసి వదలాలి. 5 హెక్టార్లకు మించి ఉన్నటువంటి చెరువులకు తప్పనిసరిగా ETP, అంటే ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ సిస్టమ్ కలిగి ఉండాలి. సాగు చేపట్టిన మొదటి దశలోనే వ్యాధి సంభవించినట్లయితే వెంటనే చెరువు నీటిని ముందుగా బ్లీచింగ్తో శుద్ధి చేయాలి. నీటిని కనీసం 10 నుండి 15 రోజుల వరకు అలా చెరువులోనే ఉంచిన తర్వాత మాత్రమే బయటకు వదలాలి. అత్యవసర పరిస్థితుల్లో వ్యాధి సంభవం వలన పట్టుబడి చేయవలసి వస్తే వలల సాయంతోనే పట్టుబడి చేయాలి, కానీ నీటిని బయటకు తీసి విడిచిపెట్టరాదు. పట్టుబడి చేసిన 10 రోజుల తర్వాత బ్లీచింగ్తో శుద్ధి చేసి తర్వాత మాత్రమే నీటిని బయటకు విడిచిపెట్టాలి. మేత యాజమాన్యం విషయానికి వస్తే దానా ఖర్చు 50 నుండి 60% వరకు ఉంటుంది. కాబట్టి దానాను వృధా చేయకుండా వాడటం చాలా ముఖ్యం. నాణ్యత విషయానికి వస్తే రొయ్యల వయస్సు, బరువుకు అనుగుణంగా ప్రోటీన్ శాతం ఉన్న నాణ్యమైన పెల్లెట్ దానాలను మాత్రమే వాడాలి. రొయ్యలు చిన్నవిగా ఉన్నప్పుడు రోజుకు 4 నుండి 5 సార్లు, అవి పెరిగే కొద్దీ 3 నుండి 4 సార్లు దానా ఇవ్వాలి. ముఖ్యంగా రొయ్యలు ఎంత తింటున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫీడ్ ట్రేలను వాడకం ద్వారా చెరువులోని పలు ప్రాంతాల్లో ఫీడ్ ట్రేలను అమర్చి దానా పెట్టిన 1 గంట తర్వాత వాటిని పరిశీలించాలి. ట్రేలలో దానా మిగిలిపోతే తరువాతి డోసు మేతను తగ్గించాలి. ట్రేలు శుభ్రంగా ఉంటే తరువాతి డోసు మేతను పెంచాలి. సరైన దానా యాజమాన్యంతో FCR, అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియోను 1.2 నుండి 1.4 లోపు సాధించవచ్చు. దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది.
1: ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

0: రొయ్యల పెంపకంలో ఆరోగ్య యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం.
1: ఇంకా రొయ్యల పెంపకంలో ఆరోగ్య యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే, రొయ్యలు మనుషులలాగా లేదా ఇతర జీవాలలాగా నిర్దిష్టమైన రోగ నిరోధక వ్యవస్థ అంటే అడాప్టివ్ ఇమ్యూనిటీ కలిగి ఉండవు. వీటికి కేవలం ప్రాథమిక రోగ నిరోధక వ్యవస్థ మాత్రమే ఉంటుంది. అంటే వీటికి ఒకసారి వచ్చిన వ్యాధికి వ్యతిరేకంగా శరీరంలో తట్టుకునే శక్తి ఉండదు. అందువల్ల రొయ్యల సాగులో ఆరోగ్య యాజమాన్యం అనేది కేవలం రొయ్యలకు మందులు ఇవ్వడమే కాకుండా అవి ఉండే వాతావరణాన్ని ఆరోగ్యకరంగా ఉంచడం కూడా. రొయ్యల ఆరోగ్యం ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది హోస్ట్ అంటే రొయ్య యొక్క జన్యుపరమైన నాణ్యత. రెండవది రొయ్య ఉండే వాతావరణం అంటే ఎన్విరాన్మెంట్, ఇందులో నీటి నాణ్యత లేకపోతే నేల స్వభావం అనేవి ముఖ్యమైనవి. మూడవది వ్యాధి కారకాలు అంటే ప్యాథోజెన్, వైరస్ బ్యాక్టీరియా మరియు పరాన్నజీవులు వంటివి సోకడం వల్ల కూడా వ్యాధుల సంభవం జరగవచ్చు. ఈ మూడు అంశాలలో చెరువు వాతావరణం సమతుల్యత కోల్పోయి దెబ్బతిన్నప్పుడు రొయ్య ఒత్తిడికిలోనే అప్పటికే ఉన్నటువంటి బ్యాక్టీరియా లేదా వైరస్లు వాటిపైన దాడి చేసి వ్యాధిని కలిగిస్తాయి. రైతులు ఆరోగ్య యాజమాన్య విషయానికి వస్తే ముందుగా గుర్తుంచుకోవలసిన లక్షణాలు ఏంటంటే, రొయ్యలు చెరువు గట్ల వెంబడి రావడం, నీటిపై తేలియాడుతూ ఏలడం, మేతను తీసుకోకపోవడం, లేకపోతే మేతలు తీసుకోవడం ఒక్కసారిగా తగ్గిపోవడం, లేకపోతే పూర్తిగా ఆగిపోవడం, రొయ్యలు సాధారణ రంగు నుండి పాలిపోవడం అంటే తెల్లగా లేదా ఎర్రగా మారడం, రొయ్యల మొప్పలు నల్లగా లేదా గోధుమ రంగులోకి మారడం వంటి లక్షణాలుంటే వ్యాధి కలిగిందని గుర్తుంచుకోవాలి. రొయ్యల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్య అంశాలు మరియు వాటి సూచనల విషయానికి వస్తే, నాణ్యమైన వ్యాధిరహిత రొయ్య

0: పిల్లలు, ఆరోగ్యకరమైన సీడ్తోనే మంచి సాగు అనేది ప్రారంభమవుతుంది. నీటి నాణ్యత విషయానికి వస్తే, నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్, ఉదజన సూచి, ఉష్ణోగ్రత, క్షారత్వం, అమోనియా, నైట్రైట్ వంటి గుణాలు ఎల్లప్పుడూ సరైన స్థాయిలో ఉండాలి. మేత నిర్వహణ విషయానికి వస్తే, రొయ్యలకు అవసరానికి తగ్గ మేతలను మాత్రమే ఇవ్వాలి. అధికంగా మేతలు ఇవ్వడం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటుంది. చెరువు అడుగు నిర్వహణ అంటే, చెరువు అడుగు భాగంలో మురుగు అనేది అంటే స్లడ్జ్ పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు సకాలంలో తొలగించాలి. జీవ నియంత్రణ పద్ధతులను పాటించడం, వ్యాధిని కలిగించే కారకాలు చెరువులోనికి రాకుండా నివారించుకోవడం జీవ నియంత్రణ పద్ధతులు. ఇంకా నిరంతర పర్యవేక్షణ, రొయ్యల ప్రవర్తన, మేతలు తినే విధానము, వాటి రంగు, పెరుగుదల, మరణాలు వంటి వాటిపై నిరంతర పర్యవేక్షణ కలిగి ఉండాలి. ఉప్పునీటి రొయ్యల సాగులో సమస్యలు దానంతట అవే రావు, మన యాజమాన్య లోపాల వల్ల మాత్రమే వస్తాయి. ఈ ఆక్వా రంగంలో ఏళ్ల తరబడి అనుభవం ఉన్న రైతులు సైతం కొన్ని సాంప్రదాయ అలవాట్లు లేదా తప్పుడు సమాచారం వల్ల క్షేత్రస్థాయిలో కొన్ని పొరపాట్లు చేస్తూ సాగులో ఇబ్బందులు పడుతుంటారు. ఈ పొరపాట్లను శాస్త్రీయంగా అర్థం చేసుకొని ముందే నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అనవసరపు పెట్టుబడులు తగ్గించుకొని పంటను సురక్షితంగా కాపాడుకొని అధిక దిగుబడులు, లాభాలు పొందవచ్చును.
1: రొయ్యలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా చేసే సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఆరోగ్యంగా ఉన్న రొయ్యలను మాత్రమే రైతులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రవాణా పాత్రలు నీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రొయ్యలకు తగినంత ఆక్సిజన్ అందేలా చూసుకోవాలి. ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో మీరు ఇంతవరకు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు అనే అంశం గురించి ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్ర మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారు అందించిన వివరాలు విన్నారు.
2: మీరు ఇంతవరకు వ్యవసాయ పాఠశాల విన్నారు. నిర్వహణ డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారు, మత్స్య శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:48 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ వింటారు విజయవాడ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
2: శ్రోతలకు నమస్కారం. నైపుణ్యమే నేటి యువతకు బలం, నైపుణ్యమే రేపటి భారతదేశానికి పునాది. చదువు మనకి జ్ఞానాన్ని అందిస్తే, నైపుణ్యం ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే సామర్థ్యాన్ని అందిస్తుంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల అవసరాలు, కొత్త తరహా ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాల నేపథ్యంలో కేవలం విద్యార్హత ఒకటే ఉంటే సరిపోదు. ఒక పని చేయగలిగే సామర్థ్యం, దాన్ని సమర్థంగా నిర్వహించగల నైపుణ్యం, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోగల సామర్థ్యం కూడా ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో యువశక్తిని దేశ అభివృద్ధికి ఉపయోగపడే నైపుణ్యవంతమైన మానవ వనరుగా తీర్చిదిద్దడం ఎంతో కీలకం. ఈ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. జన్ శిక్షణ్ సంస్థాన్ జేఎస్ఎస్ ద్వారా ముఖ్యంగా పాఠశాల విద్య మధ్యలోనే ఆపేసిన వారు, తక్కువ విద్యార్హత కలిగిన వారు, మహిళలు, గ్రామీణ ఇంకా తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారికి స్థానిక అవసరాలకు అనుగుణమైన వృత్తి నైపుణ్యాలను అందిస్తున్నారు. అయితే ఒక పథకం విజయాన్ని కేవలం శిక్షణ పొందిన వారి సంఖ్యతో మాత్రమే కొలవలేం. ఆ శిక్షణ ఒకరి జీవితంలో ఎంతటి మార్పు తీసుకొచ్చింది, వారు ఉద్యోగం సంపాదించారా, వారి ఆదాయం పెరిగిందా, సొంతంగా వ్యాపారం ప్రారంభించారా, మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారా అనే ప్రశ్నలకు సమాధానం.

0: విధానమే అసలు విజయం. అందుకే ఈరోజు మనం వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా శిక్షణ పొందిన లబ్ధిదారుల అనుభవాలను తెలుసుకుందాం. శిక్షణ తర్వాత తమకు లభించిన అవకాశాలు, నేర్చుకున్న నైపుణ్యాలు తమ జీవితాలను ఎలా మార్చాయి, ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న వ్యాపారాలు, వారికి ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాల గురించి వారి మాటల్లోనే విందామా.
1: నా పేరు శ్రీవాణి, నేను తిరుపతిలో ఎంఆర్పి సర్కిల్లో ఉంటున్నాను. మా హస్బెండ్ జెంట్స్ సలూన్ నడిపేవాడు, నేను ఇంట్లోనే ఉండేదాన్ని. కానీ మా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా మా హస్బెండ్ ఒక్కటి సంపాదనే సరిపోదు, నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను. కానీ ఇంట్లో నుంచి బయట పోయి నేర్చుకునే అంత టైం లేదు, ఎందుకంటే మా పిల్లలు చిన్నపిల్లలు. దాని ద్వారా దగ్గరలో రాస్ బిల్డింగ్ లో నేర్పుతారని నాకు తెలిసింది, అక్కడ నేమ్ ఇచ్చేసి వెళ్ళాను. నేను నాకు స్కిల్ ఇండియా మిషన్ రేసెస్ ద్వారా నాకు నేర్పుతారని తెలిసింది. అక్కడి నుండి సార్ నాకు కాల్ చేసి రమ్మని చెప్పారు, వచ్చాను, నేను నేర్చుకున్నాను. నాకు బెనిఫిట్ ఏమంటే ఇక్కడ హాఫ్ డే ఇచ్చేవారు నాకు. 2025లో మార్చ్ ఏప్రిల్లో ఫుల్ డే 45 డేస్ ఇచ్చారు నాకు. దానివల్ల నాకు చాలా ఉపయోగపడింది. నేను బయట వచ్చేదానికే భయపడేదాన్ని. ఇప్పుడు సొంతంగా పార్లర్ పెట్టుకొని మా హస్బెండ్ నేను జెంట్స్ లేడీస్ కలిపి పెట్టుకొని మరి ఇంతకు ముందు భయపడేదాన్ని, నేను నేర్చుకుంటానో లేదో, అందుకే నేర్చుకుంటామని చాలా డౌట్ వచ్చింది నాకు. వచ్చిన 15 డేస్కే నాకు చాలా బాగా ధైర్యం వచ్చింది. ఒకటేమంటే మనం ఇంట్రెస్ట్ గా బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. దానివల్ల ఇప్పుడు మా హస్బెండ్ నేను కలిపి పెద్ద పార్లర్ గా పెట్టుకొని రన్ చేసుకుంటాము. ఇద్దరిని కలిపి మంత్లీ 1 లాక్ కంపల్సరీ వస్తుంది మాకు. మేము చాలా బాగా పిల్లలకి ఎడ్యుకేషన్ కి మాకు ఇబ్బంది లేకుండా ఇద్దరు ఒకే చోట చేసుకుంటాం. చాలా బాగా ఉంది. మా హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను వచ్చాను. ఇక్కడ సార్ వాళ్ళు మేడం వాళ్ళు రాస్ బిల్డింగ్ లో చాలా బాగా నేర్పించారు. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సార్ వాళ్ళు కలెక్టర్ గారు కానీ మాకు సర్టిఫికెట్ ఇచ్చారు. దీని ద్వారా మాకు లోన్లు కానీ వచ్చాయి. లోన్ తీసుకొని దానివల్ల మేము కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకొని బాగా రన్ చేసుకుంటాను. దీనివల్ల చాలా ఉపయోగపడింది. కేంద్ర ప్రభుత్వానికి మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.
2: నా పేరు తిరుపతి నదియా అండి. మాది తిరుపతే. మేముండేది వచ్చి సాయినగర్లో. 6 ఇయర్స్ బ్యాక్ వచ్చి నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తా ఉన్నానండి. సో నాకైతే బాబు ఉన్నాడు. బాబుకి ఇప్పుడు 6 ఇయర్స్. సో బాబు వచ్చిన తర్వాత ఏంటంటే జాబ్స్కి వెయిట్కి నాకు కుదరలేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ టైమింగ్ సెట్ అవ్వలేదు. సో మార్నింగ్ 8 కంతా రావాలి, ఈవినింగ్ 6 దాకా ఉండాలి. సో దానివల్ల ఏంటంటే బాబు చాలా సఫర్ అయిపోయేవాడు. దట్టు మా హస్బెండ్ కూడా టీచరే అండి. సో తనకి 4 కంతా వదిలేస్తారు. సో అప్పుడు నాకు ఏ జాబు కుదరలేదు. సో అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, దట్టు నాకు హ్యాండ్మేడ్ అంటే చాలా ఇష్టము, అది నేను చేస్తే ఇంకా చాలా ఇష్టం. సో దాంతో ఆలోచిస్తే నాకు మగ్గం వర్క్ నేర్చుకోవాలి, చేయాలి అని అనిపించింది. సో ఇదైతే మన సొంత బిజినెస్, సో మన టైమింగ్స్ మనం సెట్ చేసుకోవచ్చు అనిపించింది. సో ఉద్దేశంతో ఏంటంటే చాలా షాపులు తిరిగాను, నిజంగానే తిరిగాను. బయట తిరిగినప్పుడు ఏమన్నారంటే కొంతమంది వచ్చి 15,000-20,000 మాకు మీరు పే చేస్తే 1 మంత్కి 2 మంత్కి నేర్పిస్తాము అని. కొందరు వచ్చి ఏంటంటే అసలు మేము నేర్పించము, ఇది లేడీస్ చేసే వర్క్ కాదు, మగ్గం వర్క్ అనేది హిందీ వాళ్ళు చేస్తారు, చాలా ఓపిక అది అని చాలా చెప్పారు. మా వారైతే నేను తీసుకెళ్ళమన్న ప్రతి దగ్గరికి తీసుకెళ్లారు నన్ను, కానీ ఎక్కడ నాకైతే ఎవరు సపోర్ట్ చేయలేదు. సో అప్పుడు ఏంటంటే మా హస్బెండ్ కి ఆలోచన వచ్చింది, ఎందుకు మనం ఇన్ని షాప్స్ తిరగాలి, ఇంతమందిని ఎందుకు అడగాలి, రాస్ ఉంది కదా, సో రాస్ దగ్గరికి వెళ్ళాము, నాకు తెలిసి అక్కడ చాలా చేస్తారు, ఇంతకు ముందు కూడా చేస్తున్నారు అని చెప్పారు. సో అప్పుడు రాస్కి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే JSS జనశిక్షణ సంతాన్, సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారని అప్పుడు తెలిసింది. సో అప్పుడు వచ్చి సార్ వాళ్ళతో మేడం వాళ్ళతో మాట్లాడితే వితౌట్ ఎనీ కాస్ట్ మీకు అసలు ఏ అమౌంట్ తీసుకోకుండా 3 మంత్స్ 90 వర్కింగ్ డేస్ ఉంటుంది, మీకు అన్నీ నేర్పిస్తాము, అన్నీ మేమే చెప్పిస్తాము, దట్టు మీకు సర్టిఫికేట్ కూడా మేము ఇస్తాము, మీరు బిజినెస్ చేసుకోవచ్చు, మీ బిజినెస్ కూడా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పారు. సో చాలా హ్యాపీ అనిపించింది. సో బుక్లో రాయగానే లేట్ అవుతుందేమో ఇప్పుడే కదా అనుకున్నాము అనుకున్నాను, కానీ ఏం లేట్ అవ్వలేదు. నాకు కాల్ వచ్చిందండి రాస్ బిల్డింగ్ నుంచి, JSS స్కీమ్ నుంచి స్కిల్ ఇండియా డెవలప్మెంట్ గురించి చేయొచ్చని. సో వెంటనే వచ్చి ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోయాను. 3 మంత్స్ నాకేంటంటే టైమింగ్స్ బాగా సూట్ అయ్యాయి అనమాట, మార్నింగ్ 10 to 1. సో బాబుకి లంచ్ ప్రొవైడ్ చేయొచ్చు, స్కూల్కి పంపించవచ్చు, హస్బెండ్ ని చూసుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో 10 to 1 ఇక్కడికి వచ్చాను. 3 మంత్స్ బాగా నేర్పించారండి. ఆఫ్టర్ అంటే ఈ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా స్టార్టింగ్ లో మిస్టేక్స్ డౌట్స్ ఏదున్నా మళ్ళీ కాల్ చేసినప్పుడు మాకు అవన్నీ కూడా రెక్టిఫై చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఇది ఏంటంటే చాలా మంది టైలరింగ్ కానీ మగ్గం వర్క్ కానీ బ్యూటీషియన్ కానీ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్, చదువుకోని అమ్మాయిలు చేసే

0: అని చాలా మంది థాట్స్ లో ఉంటుంది, కానీ కాదండి, ఇది ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు కూడా చెయ్యొచ్చు. చాలా మంది మా అక్క వాళ్ళు, మా నైబర్స్, కొలీగ్స్ చాలా మంది చెప్పేది ఏంటంటే పిల్లలు ఉన్నారు, హస్బెండ్ టైమింగ్ సెట్ అవ్వలేదు, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, సో మేము వర్క్ బయట చేయలేకపోతున్నాం అని కూడా చాలా మంది చదువుకొని ఏంటంటే ఇంట్లోనే ఉండిపోతున్నారు. సో ఇలాంటివి ఏంటంటే మనం చదువుకున్నా చదువుకోకపోయినా ఎంత ఎడ్యుకేటెడ్ అయినా మన సొంతంగా మన బిజినెస్, మన టైమింగ్స్ మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు, ఒకరి కింద వర్క్ చేసి టైమింగ్ సెట్ అవ్వక ఇది చేయకుండా. సో ఏంటంటే ఈ జేఎస్ఎస్ స్కీమ్ నుంచి మనకు వితౌట్ ఎనీ కాస్ట్ అన్ని నేర్పిస్తారండి. మేమైతే మగ్గం వర్క్ నేర్చుకున్నాము, చాలా బాగా అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది, ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యాము. సో ఇక్కడ తర్వాత కూడా మేము అలానే కంటిన్యూ అయ్యి ఒక చిన్న బొటిక్ పెట్టామండి. నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉమా దుర్గా ముగ్గురం కలిసి చేసుకుంటున్నాము, 9-10 మంత్స్ నుంచి చేస్తున్నామండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది మా ఓన్ అనమాట, మేము నేర్చుకున్నాము, మాకు ఈ వర్క్ వచ్చు అనమాట. చూసే ప్రతి వాళ్ళు ఏంటంటే ఇప్పటిదాకా ఈ అమ్మాయి ఇది చేయగలుగుతుందని తెలీదు, వేసిస్తుంటే వావు నువ్వు వేసావా, నీకు ఇంత టాలెంట్ ఉందా అని అంటున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే, ఆ వర్క్ కూడా చాలా బాగుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ లేదండి. సో నేనైతే చాలా ఇష్టపడి చేస్తున్నాను. సో వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ జేఎస్ఎస్ జంక్షన్స్ అంతా అండ్ ఆల్సో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ రాస్ బిల్డింగ్ ఆల్సో.
1: నా పేరు నాంబాకం ఎన్ మంజుల, నాది తిరుపతి ఆటో నగరు అంబేద్కర్ కాలనీ. 2018లో నాకు మ్యారేజ్ అయ్యింది, అంతకుముందు నేను జాబ్ చేసేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత నన్ను జాబ్కు పంపించలేదు, తర్వాత చిన్న పిల్లలు మా ఇంట్లో, నాకైతే ఎక్కడ వెళ్ళడానికి కుదరలేదన్నమాట. తర్వాత మా ఫ్రెండ్ తరపున ఇక్కడ రాస్లో టైలరింగ్ కోర్సు నేర్పిస్తారు అని చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను, అంటే నాకు వచ్చిన దానికంటే కూడా ఇంకా బాగా ఎక్కువ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నాకు షాప్ పెట్టుకోగలను, నేను కుట్టగలను, నేను అందరికీ చెప్పగలను అనే ఆలోచన నా దాంట్లో తట్టింది. తర్వాత ఈ కోర్సు అయిపోయిన తర్వాత నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, అలాగే ఉద్యమ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను రీసెంట్గానే షాప్ పెట్టుకున్నాను, ఇప్పుడైతే నేను షాప్ రన్ చేసుకుంటున్నాను, మా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను, మెయిన్ మా హస్బెండ్ సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. ఏం చేస్తా అన్నా కానీ మా హస్బెండ్ వద్దు అన్నారు, కాబట్టి ఆయన తరపున నేను బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు బాగా పెట్టుకొని బాగా నేను స్వయంగా మంత్లీ 1-20,000 వరకు ఎర్న్ చేసుకుంటున్నాను. కాబట్టి ఈ రాస్కి అలాగే ఈ స్కిల్ ఇండియా సంస్థకి నమస్కారము, కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్.
2: నా పేరు సలీమా, నేను మంగళం నుంచి వచ్చాను. నేను ఇంటి దగ్గరనే పిల్లలు చూసుకుంటూ ఉండేదాన్ని. సో మా హస్బెండే ఇంటిని మొత్తం చూసుకునేవాడు, ఏదైనా అడిగితే ఖర్చులకి కొంచెం ఇబ్బంది పడేవాడు, తనకు వచ్చే సాలరీ సరిపోదు అనమాట. సో అప్పుడు అనిపించింది నేను కూడా ఏదైనా కాస్త అతనికి సహాయంగా ఉండాలి అనుకున్నాను. సో రాష్ట్ర సంఘంలో ఉండేదాన్ని, అప్పుడు తెలిసింది నాకు జేఎస్ సంస్థ స్కిల్ ఇండియా ద్వారా ఇట్లా బ్యూటీషియన్ కోర్స్ నేర్పిస్తున్నారు అనేది. సో అక్కడికి వచ్చిన తర్వాత రాశి సంఘం దగ్గరికి వచ్చిన తర్వాత రాశి బిల్డింగ్ దగ్గర నెంబరేసిపోయాను, తర్వాత వచ్చి కాల్ చేశాను నాకు. సో రిటర్న్ వచ్చిన తర్వాత నేను జాయిన్ అయ్యాను, దాని ద్వారా బ్యూటీషియన్ కోర్స్ అనేది నేర్చుకున్నాను. సో నేర్చుకోవడమే కాదు, నాతో మాట్లాడాలంటే కూడా కాస్త భయంగా స్టేజ్ ఫీలింగ్స్ అనేది ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో కొంచెం మింగిల్ అవడంతో కొంచెం బాగుండే. సో దాని ద్వారా కోర్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత వెంటనే రాశిలో స్టార్టింగ్ జాయిన్ అయినాం కాబట్టి నాకు లోన్ ఇచ్చినారు 20,000 దాంట్లో పెట్టుకొని ధైర్యం చేసి మా హస్బెండ్ అడిగిన తర్వాత ఓకే పెట్టుకో అనేసి అన్న తర్వాత నేను స్టార్ట్ చేశాను. ప్రెసెంట్ నాకు ఒక 10,000 వస్తుంది. సో థ్యాంక్స్ చెప్తాను నేను స్కిల్ ఇండియా ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి కానీ రాష్ట్ర గవర్నమెంట్కి కానీ ఇలాంటివి మరిన్ని తీసుకురావాలని అనుకుంటున్నాను, ఎందుకంటే నా లాంటి ఆడవాళ్ళు ఇంటికాడు ఉంటారు. సో 1 రూపాయి అయినా కూడా హస్బెండ్ అడిగి తీసుకోవాలి అంటే ఇచ్చే అతను అయితే ఇవ్వగలుగుతారు, ఇవ్వలేని పరిస్థితి అయితే నెక్స్ట్ టైం చూద్దామంటారు. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా మన సొంతంగా ఏదో ఒకటి చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అని నేను అంటున్నాను. సో ఇంట్లో ఉండడం ఖాళీ టైంలో మీకు కుదిరిన టైంలోనే మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. సో ఇట్లాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని 4,10,000 అనేది మీరు ఒక లక్ష్యంలో సంపాదించాలని అనుకుంటున్నాను.
3: అందరికీ నమస్కారం. నా పేరు కుట్టేప్ప గారి శ్రీ హిమలత, తిరుపతి చిగురువాడ కొత్తూరు గ్రామం నుంచి వచ్చాను. ఈ రాస్ జనశిక్షణ సంస్థ గురించి నాకు ఎప్పుడు తెలిసిందంటే మా పరిస్థితులను బట్టి మా తోడుకోడలను అడిగాను, ఈ విధంగా ఎక్కడైనా ఆపర్చునిటీ దొరుకుతుందా ఏదైనా నేర్చుకునేదానికి, మనం డబ్బులు ఇవ్వకుండా నేర్చుకునేదానికి, వేలు వేలు పెట్టి నేర్చుకునేంత స్తోమత మనకి లేదు, ఎక్కడైనా డబ్బులు ఇవ్వకుండా నేర్చుకునేది ఏడైనా ఉంటే చెప్పవా అనేసి అని చెప్పాను తనకి.

0: పేరు రేవతి. తను తెలుసుకొని వాళ్ళ దగ్గర వెళ్ళి తెలుసుకొని నాకే చెప్పింది, మేము ఈ రాష్ట్ర సంస్థకు వచ్చి నేమ్ రిజిస్టర్లో నేమ్స్ రాసేసి వెళ్ళాము. తర్వాత మాకు కాల్ చేశారు, కాల్ చేస్తే మేము ఇద్దరం వచ్చి నేర్చుకున్నాము. కానీ నేను ఇప్పుడు అన్ని 6 నెలల కోర్సు అన్నమాట, టైలరింగు, బ్యూటిషియను, ఆరి వర్కు, అట్లా 6 నెలల కోర్సులు నేర్చుకొని ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. ప్రతి ఒక్కటి నేర్చుకొని టైం పట్టినా సరే అవన్నీ సాధించుకున్నాను. సాధించుకొని ఇప్పుడు టైలరింగు, ఆరి వర్కు అన్నీ ఒకే షాప్లో పెట్టుకొని రన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టార్టింగ్లో డబ్బులు సంపాదన లేకుండా నా సిచ్యువేషన్స్ నాకు తెలుసు. ఆ సిచ్యువేషన్స్ నుంచి ఎట్లా బయటపడ్డానంటే, ఈ రాష్ట్ర సంస్థకి వచ్చి నేను ఇవన్నీ నేర్చుకున్నాను. ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టకుండా, నేను వచ్చే ఛార్జీలు తప్పనిస్తే మిగతా ఏది నేను ఖర్చు పెట్టలేదు. పిఎం విశ్వకర్మ నుంచి మేము 100,000 రూపాయలు ఉపాధి పొందాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 15 డేస్ విశ్వకర్మ మళ్ళీ స్టార్ట్ చేశారు, దాంట్లో కూడా మేము లబ్ధి పొందాము. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.
1: నైపుణ్యాభివృద్ధి అనేది కేవలం శిక్షణ కార్యక్రమం కాదు, ఇది ఆత్మవిశ్వాసానికి పునాది, ఉపాధికి మార్గం, స్వయం సమృద్ధికి సాధనం, అభివృద్ధి చెందిన భారతదేశానికి బలమైన అడుగు. మన వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా తప్పకుండా యువత అందరూ చదువుతో పాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ తమ వంతు కృషి చేయాలని ఆశిస్తూ నమస్కారం.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్ గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశంలో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 17,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఏ సాధించుంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ scholarship.co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వర్మాలిక తెలుగు సినిమా పాటలు కార్యక్రమం ముందుగా ఓ పాపాలాలి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

స్వరమాలి కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

0: అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఏ సాధించుంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: స్వర్ణమణి కార్యక్రమం తర్వాత మీరు వినబోతున్న పాట సీతామహాలక్ష్మి చేతుల నుండి పి సుశీల వాణిజ్యరం పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశ వస్త్ర రంగం కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో బిష్కేక్ నగరంలో ఈరోజు సమావేశమయ్యారు. సెమీకాన్ 2.0 పథకంతో రానున్న పదేళ్ల కాలంలో 100,000 సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్ భారత నౌకాదళంలోకి ఈరోజు జలప్రవేశం చేసింది. వార్తల వివరాలు. దేశ వస్త్ర రంగం కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. దేశం సాంస్కృతిక వారసత్వం విలువలకు అనుసంధానమై ఉంటూనే విద్యార్థులు ప్రపంచ దృక్పథాన్ని అలవరుచుకోవాలని ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల పాత్ర క్రమంగా పెరుగుతోందని పేర్కొన్న రాష్ట్రపతి, కార్యక్రమానికి హాజరైన దాదాపు 4,000 విద్యార్థుల్లో సుమారు 85% మంది మహిళలే అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న లక్ష్యానికి యువత తమవంతు సహకారం అందించాలని కోరారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారిగా కాకుండా ఇతరులకు ఉద్యోగ అవకాశాలను కల్పించే ఉద్యోగదాతలుగా ఎదగాలని రాష్ట్రపతి సూచిస్తూ,
1: फैशन टेक्नोलॉजी में ऐसा क्षेत्र है जिसमें विश्व स्तर पर भारत की भूमिका बढ़ाने को अपार संभावना है. आपको इस अवसर का लाभ उठाना चाहिए. इस प्रयास में आप प्रण रखें कि आपकी सोच वैश्विक हो, लेकिन आपकी जड़ें अपनी मिट्टी की विशिष्टता और जीवन मूल्यों से जुड़े. इस तरह आप न केवल सक्सेसफुल प्रोफेशनल बनेंगे, बल्कि भारत की सांस्कृतिक विरासत के संरक्षण और संवर्धन में भी अपना योगदान दे सकेंगे.
0: షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశాన్ని పురస్కరించుకుని కిర్గిస్థాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ రాజధాని బిష్కెక్ నగరంలో ఈరోజు పలువురు దేశాధినేతలతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించి పశ్చిమాసియా సంఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. వాణిజ్య నౌకలు పౌరులకు ఎలాంటి హాని కలగకుండా స్వేచ్ఛా నౌకాయానాన్ని కాపాడాలన్నారు. అనంతరం కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్తో సమావేశమై ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. ఆర్థిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు సాంస్కృతిక సహకారం ద్వారా ప్రజా సంబంధాలను మెరుగుపరచడానికి ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. అంతకుముందు ఆర్మేనియా ప్రధానమంత్రి నికోల్ పాషిన్యాన్తోనూ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. రక్షణ, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, సాంస్కృతిక రంగాలలో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు. ఇక రేపు జరగబోయే 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తోనూ ప్రధానమంత్రి

0: నరేంద్ర మోదీ ఈ రోజు బిష్కేక్ లో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. జాతీయ ప్రయోజనాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం ఇరు దేశాల ఉమ్మడి విధానంగా ఉందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భవిష్యత్లోనూ ఇదే విధానం ఇరు దేశాలకు మార్గదర్శక సూత్రంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. యుక్రెయిన్ అంశంపై భారత్, రష్యా దేశాలు నిరంతరం చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. శాంతి కోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తోందని, ఇకపై కూడా అదే వైఖరిని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. యుద్దంలో గడిచే ప్రతిరోజు మానవాళిని మరింత వెనక్కి నెడుతుందని, అదే సమయంలో శాంతి దిశగా వేసే ప్రతి అడుగు మానవాళిలో కొత్త ఆశలు, ఉత్సాహాన్ని నింపుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఐఎన్ఎస్ నిపుణ్ భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో నిస్తార్ తరగతికి చెందిన రెండవ డైవింగ్ సపోర్ట్ వెజల్ ఐఎన్ఎస్ నిపుణ్ జలప్రవేశం చేసింది. ఈ కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకంగా కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సముద్రంలో బహుళ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన నౌకాదళ ప్రత్యేక నీటి అడుగు సామర్థ్యాలకు ఐఎన్ఎస్ నిపుణ్ మరింత బలాన్ని చేకూరుస్తుందన్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్లో ఆధునిక డైవింగ్ వ్యవస్థలు, నీటి అడుగు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు ఉన్నాయి. సముద్రంలో క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే డైవర్లకు నిరంతర సహాయాన్ని అందించే విధంగా ఈ నౌకను రూపొందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో చిప్ తయారీ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేసేందుకు 1,27,000 కోట్ల రూపాయల వ్యయంతో సెమికాన్ 2.0 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. ఈ పథకం ద్వారా రానున్న సంవత్సరాల్లో ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమ మార్కెట్లో భారత్ దాదాపు 10% వాటాను సాధించే అవకాశం ఉందని, అంతర్జాతీయ సెమీకండక్టర్ విలువ గొలుసులో భారత్ కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడించారు. 4 ఏళ్లలో 85,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్న లక్ష్యాన్ని భారత్ ఇప్పటికే సాధించిందని తెలిపారు. ఈ లక్ష్యం 10 ఏళ్ల కాలానికి నిర్దేశించిందని, ఇప్పుడు మరో 100,000 మంది ఇంజనీర్లను తయారు చేయాలని కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర మంత్రి వివరిస్తూ,
1: significant level of confidence among the global semiconductor industry stakeholders that India is definitely the right place for making major investments in the coming decades. And that is clearly demonstrated by the number of units which have been approved in the Semicon 1.0. From 13 months from the date of groundbreaking, the commercial production started. So that pace is what has given a confidence to the global industry.
0: స్వచ్ఛతా పక్వాడా 2026ను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా రేపు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎరువుల శాఖ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన ఈరోజు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించనున్నారు. 2 వారాల పాటు కొనసాగనున్న ఈ ప్రచార కార్యక్రమం సెప్టెంబర్ 15వ తేదీ వరకు జరగనుంది. ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా తొలగించడం, వాటి స్థానంలో వస్త్ర సంచులు, పునర్వినియోగించగల సీసాలను ఉపయోగించడంపై ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. స్వచ్ఛతా పక్వాడాలో పరిశుభ్రతకు సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహించి స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహనను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టనున్నట్టు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8% జీడీపీ వృద్ధి సాధించడం ఒక అద్భుతమైన విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. చమురు ధరల పెరుగుదల, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ వృద్ధి సాధించడం దేశ ప్రజల సమష్టి శక్తి, పట్టుదలకు నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరుకు ప్రజల కృషే ప్రధాన కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థను చురుగ్గా నిర్వహిస్తున్న విధానం మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడికి మరిన్ని ఆర్థిక అవకాశాలను విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక

0: మంత్రి స్పష్టం చేశారు. రిటైల్ విక్రయాల్లో యాసిడ్ను పూర్తిగా నిషేధించాలా లేదా మరింత కఠినమైన నిబంధనలతో నియంత్రించాలా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. 2013లో యాసిడ్ రిటైల్ విక్రయాలను నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాసిడ్ సులభంగా అందుబాటులో ఉండడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. యాసిడ్ దాడుల బాధితుల కోసం తగిన పునరావాస చర్యలను 6 వారాల్లోగా రూపొందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ వస్త్ర రంగం కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో బిష్కెక్ నగరంలో ఈరోజు సమావేశమయ్యారు. సెమీకాన్ 2.0 పథకంతో రానున్న 10 ఏళ్ల కాలంలో 100,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్ భారత నౌకాదళంలోకి ఈరోజు జలప్రవేశం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. పరదేశీ చిత్రం నుండి ఎంఎం కీరవాణి, సుజాత మోహన్ ఆలపించిన పాట

0: కార్యక్రమంలో చివరిగా రుద్రవీణ చిత్రం నుండి మను ఎస్పి శైలజ పాడిన పాట వింటారు.
1: రండి రండి రండి.

0: మీకు నాన్నగారి తీరు ఇష్టలైన వాళ్ళు వస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాజనగరు.
1: తమరైన సూర్య ఇలా కూర్చుండయ్యా.

మొయ్యలేనప్పుడు కెర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించి స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: రాహుల్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య.
1: ఈ ఇంటికి ఎదురు లేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
2: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ
1: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు. తకతోం తగిటతోం తరికిటతోం తగతకిటతోం స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
2: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా. కొత్త వాళ్ళ ముందే ఉంటే వెళ్ళాకోవడం, ఎవరేమనుకుంటారో తెలియని మేడం.
3: ఎవరు పరాయి వారు కదమ్మా ఈయన, సూర్యంగారిని చెప్పానే ఆయనే ఈయన.
2: ఆహా,

మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు అడుగు పెట్టగానే.

0: అనుకు
1: సినిమా పాటలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు. విజయవాడ కేంద్రం నుంచి

శ్రీ కేవీ కృష్ణగారి వీణావాద్యం వింటారు. శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ గారు మృదంగం. కార్యక్రమంలో ముందుగా వినండి కాంబోజి రాగంలో ఆది అటతాళ వర్ణం స్వాతి తిరునాళ్ రచన.

శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ కెవి కృష్ణ గారు వీణావాదనం వింటున్నారు. ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం. ఇప్పుడు ఏమనినే ముఖారి రాగం ఆదితాళం సుబ్బరాయ శాస్త్రి వారి రచన.

చివరిగా కృష్ణ అని వేగనే బారో, యమునా కళ్యాణి రాగం, మిశ్రచాపు తాళం, కనకదాసు వారి రచన.

0: ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కేవీ కృష్ణ గారి వీణావాదన విన్నారు. శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

డి నిచ్చెల్. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీమద్ హనుమత్ కవచం ప్రసారమవుతుంది. 6:30 చింతన వ్యాఖ్యాత డాక్టర్ ఎల్ఎస్ యాజ్ఞవల్క్య శర్మ. 6:35 పొలం పనులు. 7:15 ఉదయ సమీరుడు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్య గారి వర్ధంతి, వారి యొక్క జీవిత విశేషాలు. అనంతరం శ్రీ

అనంతరం పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలు ఉంటాయి. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రాసిన శ్రీ జోగినాయుడు. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వెంపట కమలదీప్తి గారి గానం ప్రసారమవుతుంది. శ్రీ మంతా శ్రీరమ్య వైలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమంలో 8 ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. అతిథి కె సంతోష్ నేత, ఐపీఓస్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్, పరిచయకర్త రావల సాయి గిరీష్. 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాశాఖ అధికారిని మరియు ప్రథమ చికిత్స శిక్షకులు శ్రీమతి విడి భవానీ గారితో పరిచయ కార్యక్రమం ఆఖరి భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి. ఇక 5:00 యువవాణి యువజన కార్యక్రమం, 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లలిత సంగీతం శీర్షికన కుమారి జేవి పూర్ణిమ గారు గానం చేసిన కొన్ని లలిత గీతాలు ప్రసారమవుతాయి. శ్రీ కె హరి కీబోర్డ్, శ్రీ జె రామూర్తి తబల. అనంతరం ఫిట్నెస్ మంత్ర, వికాసం మొదలైన అంశాలు ఉంటాయి. 8:15 కిసాన్ వాణి ప్రాయతి కార్యక్రమం, అంశం ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ఉన్న అవకాశాలు. ఈ అంశాన్ని గురించి విశాఖపట్నం మత్స్య ప్రధాన శాస్త్రవేత్త సిఎంఎఫ్ఆర్ఐ డాక్టర్ ఎస్ఎస్ రాజు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. 8:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి, 8:30 జాతీయ వార్తలు తెలుగులో, 10:00 హరికథ. ఇవి రేపటి ప్రసారం కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. వాల్తేరు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదైంది. పౌరు విమానాశ్రయం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒక దప్ప వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నేలిమిలో సమయం 11:13 దాటి 28 సెకండ్లు అయింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 363.6 మీటర్లు అనగా 965 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాల నిద్రతో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 నిమిషానికి మీడియం వేవ్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.